ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 25వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ ఆదివారం. సమయం 5:53 దాటి 45 సెకండ్లు. ప్రియ శ్రోతలందరికీ శుభోదయం.

ఈరోజు మనకు చారిత్రకంగా జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు. డేజూర్ బదిలీ దినం, అలాగే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి. డేజూర్ బదిలీ దినం గురించి చెప్పాలి అంటే ముందుగా పుదుచ్చేరి భారతదేశంలో విలీనం గురించి చెప్పుకోవాలి. పుదుచ్చేరి, కారైకాల్, మహే, యానం ప్రాంతాలు చాలా కాలం ఫ్రెంచ్ పాలనలో ఉండేవి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఈ ప్రాంతాలు వెంటనే భారతదేశంలో విలీనం కాలేదు. అనేక రాజకీయ చర్చలు, దౌత్యపరమైన ప్రయత్నాల ఫలితంగా ఫ్రాన్స్ మరియు భారతదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. వాస్తవంగా 1954 నవంబర్ 1 పుదుచ్చేరి ప్రాంతాల పరిపాలనా అధికారం భారతదేశానికి బదిలీ అయింది. దీన్నే డేఫాక్టో బదిలీ అంటారు. అయితే చట్టపరమైన అధికారిక విలీనం మాత్రం 1962 ఆగస్టు 16 అమలులోకి వచ్చింది. దీన్ని డేజూర్ బదిలీ, డేజూర్ ట్రాన్స్ఫర్ డే అని పిలుస్తారు. అందువల్ల డేఫాక్టో మరియు డేజూర్ బదిలీల మధ్య తేడాను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం పుదుచ్చేరి భారతదేశంలో అంతర్భాగంగా తన ప్రత్యేక సాంస్కృతిక గుర్తింపును కొనసాగిస్తూ కేంద్రపాలిత ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.

అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి ఈరోజు. 2018 ఆగస్టు 16న అటల్ బిహారీ వాజ్పేయి గారు కన్నుమూయడం జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న మహనీయుడు ఈయన. ఒక గొప్ప రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, అద్భుతమైన వక్త, కవి, పార్లమెంటేరియన్, ఇంకా దేశభక్తుడు. భారతదేశ ప్రజాస్వామ్య విలువల పట్ల అపారమైన గౌరవం కలిగిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశ అభివృద్ధి, మౌలిక వసతులు, జాతీయ భద్రత, సాంకేతిక రంగాల్లో అనేక ముఖ్యమైన కార్యక్రమాలను చేపట్టారు. ఆయన ప్రసంగాల్లో దేశం పట్ల ప్రేమతో పాటు ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధత స్పష్టంగా కనిపిస్తాయి. వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. మన చరిత్రను గౌరవిస్తూ, మహనీయుల ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ దేశ అభివృద్ధిలో మనవంతు పాత్ర పోషించడం ఎంతో అవసరం.

చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు పండుగ రోజు అంటూ సాగుతున్న దేశభక్తి గీతాన్ని బృందగానంలో వింటారు.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఈనాటి అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ ఆదిత్య హృదయం, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో ఆచార్య శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి గారి వ్యాఖ్యానంలో సూక్తులు వింటారు.
1: పవిత్ర బైబిల్ గ్రంథంలో ఉపమానాల పాత్ర అద్వితీయం. ఉపమానాలు అనేవి చిన్న కథలు. ప్రసంగాల్లో, ఉపదేశాల్లో ఆయా సందర్భాలకు అనుగుణంగా పోల్చి చెప్పే చిన్న కథలన్నమాట. యేసు ప్రభులవారి ఉపదేశాల్లో దాదాపుగా 40 పైగా ఉన్నాయి. ప్రతి ఉపమానము ఒక్కో జీవిత సత్యం. అలాగే ప్రతి ఉపమానము సందేశము, మార్గదర్శకం వివరించే సత్యం దాగి కనిపిస్తాయి. సందర్భానుసారంగా అవి సామెతల రూపంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి గుడ్డివాడి గుడ్డివాడు ఎలా తోవ చూపుతాడు? పందుల ముందు ముత్యాలు వేయకండి, దేహానికి దీపం కన్ను లాంటిది. అలాగే ఎన్నో సామెతలు మనకి కనిపిస్తాయి. ఉపమానాలకు వచ్చేటప్పటికీ లూకా శుభవార్త 15:3 నుంచి చిట్ట చివరి వరకు 3 ఉపమానాలున్నాయి. అందులో మొదటి ఉపమానంలో ఓ యజమానికి 100 గొర్రెలున్నాయి. వాటిల్లో ఒకటి తప్పిపోయింది. కనిపించకపోయేసరికి దానికోసం వెతకటం ప్రారంభించాడు. తిరిగి తిరిగి తిరిగి ఎలాగో దాన్ని పట్టుకొని చక్కగా తీసుకొచ్చి తన గుంపులో చేర్చేశాడు. అది దొరికినప్పుడు పొందే ఆనందం అతనికి వర్ణనాతీతం. పైగా తనతో పట్టిన వాళ్ళందరికీ చెప్పి పదే పదే ఆనందించాడు. అలాగే మానవుల్లో తప్పుడు మార్గంలో పడి పతనమైనటువంటి వాడిని వెదకి రక్షించి మళ్లీ పవిత్రమూర్తుల సాంగత్యంలో కనిపి ఆనందించడం దైవ లక్షణం. అంటే ఒక్క పాపి విషయం దేవుడు తన సమయం వెచ్చించి రక్షించి సన్మార్గంలో పెడతాడని అంతరార్థం. అలాగే మరో ఉపమానం ఉంది. అదేమిటంటే ఒక స్త్రీకి 10 నాణేలున్నాయి. వాటిల్లో ఒక నాణ్యం పోయింది. ఎక్కడ పోయిందో ఇల్లంతా వెతికింది. వెతికి వెతికి వెతికి చిట్ట చివరికి అది దొరికినప్పుడు ఆమె పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇరుగు పొరుగులతో చెప్పి ఆనందించింది. అలాగే యెహోవా దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఏ ఒక్క ఆజ్ఞ మానవుడు తప్పినా తిరిగి మనిషిని తెచ్చి తన వారితో కలిపి ఆనందించడం ఇహలోక పరలోక జీవన విధానానికి గుర్తు. మానవుల్లో ఏ ఒక్కరు కూడా నశించకూడదని దేవుని ప్రేమను సూచిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధమైనటువంటి కథ ఒకటి ఉంది. అదేమిటంటే తప్పిపోయిన కుమారుని కథ. ఒక స్థితిమంతుడికి 2 కుమారులున్నారు. వారిలో చిన్నవాడు తండ్రి నుంచి సంక్రమించే ఆస్తిని తీసుకుని దూరదేశాలకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తాడు. అతను ఎంతగా ఖర్చు చేశాడు అంటే

0: పిలిచిన వాళ్ళు పిలవని వాళ్ళు అందరూ అతని చుట్టూ చేరి చివరికి భికారిగా మార్చేస్తారు. ఆఖరికి ఎక్కడ పని దొరక్క పందులు మేపే పనికి చేరి అప్పుడు పశ్చాత్తాపం చెంది అతను అనుకుంటాడు, నా తండ్రి వద్ద అనేక మంది కూలివాళ్లున్నారు, నేను కూడా ఒక కూలివాడిగా అయినా సరే పని చేయాలి అని నిర్ణయించుకుని పశ్చాత్తాపపడి తండ్రి దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేసి వెళ్తా ఉంటాడు. అల్లంత దూరంలో మురికి పట్టి దుర్గంధం పులుముకున్న వస్త్రాలతో బక్క చిక్కి బికారిగా వస్తున్నటువంటి కుమారుని చూసి ఎదురెళ్ళి హత్తుకొని ఇంటికి చేర్చి శుభ్రం చేసి నూతన వస్త్రాలిచ్చి చెప్పులు తొడిగి చేతికి ఉంగరం పెట్టి విందు చేసి అందరితో కలిసి ఆనందిస్తాడు. పతనమైన కుమారుడైన పశ్చాత్తాపం చెంది తండ్రిని సమీపిస్తే ఆదరించాడు, ఆశీర్వదించాడు.
1: మీరింతవరకు ఆచార్య శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి గారి వ్యాఖ్యానంలో సూక్తులు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం కార్యక్రమంలో ఇప్పుడు రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు వింటారు.

చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107, పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే, రెడ్ గోల్డ్, కో 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే, చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జూలై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే, నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్ జూలై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5

నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది. అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిలిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువుని గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బన్ డిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే IBA 2500 ppm ద్రావణంలో కానీ సెరాడెక్స్ లో కానీ ముంచి నారుమడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత అలాగే ఆకు తొలిచే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చ పురుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చ పురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 మిల్లీలీటరు లేదా కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్ళిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు కనుక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

రైతు సోదరుల సూచనార్థం పొలం కబుర్లు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. వార్తల వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే అమరమైన పద్యాన్ని ప్రస్తావించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్ దేశభక్తికి నిజమైన అర్థాన్ని భారతదేశ గొప్పతనాన్ని ఆమె గుర్తు చేశారని పేర్కొన్నారు. భారతదేశ బలం కేవలం భూమిలో కాకుండా ప్రజల్లోనే ఉందని ప్రతి భారతీయుడి గౌరవాన్ని కాపాడుతూ ప్రజలకు సాధికారత కల్పించి దేశ సేవకు అంకితం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిన్న నిర్వహించిన కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనరసింహలతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను ముఖ్యమంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రేషన్లో సన్నబియ్యం పంపిణీతో మార్కెట్లో బియ్యం రేట్లు తగ్గాయని చెప్పారు. రేషన్ కార్డు కేవలం బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదని ఆత్మగౌరవమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఈ రేషన్ కార్డు కేవలం కాగితం మీద ఉన్న కార్డు కాదు, ఇది మీకు ఉచితంగా బియ్యం తెచ్చిపెట్టే సాధనం కాదు, ఇది మీ ఆత్మ గౌరవం. ఎక్కడికెళ్లినా మీ ఆకలి తీర్చే ఆత్మ గౌరవం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ పేదవాడు కూడా ఆకలితో పస్తులు ఉండకూడదు అని సంకల్పంతో పేదలకు నిత్యావసర వస్తువులను పంచడానికి రేషన్ షాపులను కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా మీద ఇంకా 2,000 పెంచి 12,000 రూపాయలు ఎకరాకి ప్రతి సంవత్సరం 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకం కింద 70 లక్షల రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేసినాం.
0: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగు నారాయణ తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన పురపాలక సంఘ కార్యాలయ భవనాన్ని పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ,
2: 2019 క్రిమినల్ 5,350 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ఫస్ట్ రిలీజ్ చేస్తే పది మార్చింగ్ బ్రేక్ వాళ్ళు ఆ మార్చింగ్ కిమిట గత 5 సంవత్సరాలు 5,350 కోట్లు పోయింది. వారు వెంటనే దాన్ని కేంద్ర తక్కడి మళ్ళా శాంక్షన్ చేయించారు. అమృత 2.2 లో 93 కోట్ల రూపాయలు శాంక్షన్ చెప్పారు. వాళ్ళు ఎందుకంటే ప్రభుత్వం మనల్ని ప్రభుత్వం రాగానే దాన్ని బ్రేకప్ చేసి ఎంతో వేగవంతంగా చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంలో 183 మున్సిపాలిటీస్ లో ఎంతో

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ప్రథమ మహిళ సమీరా నజీర్ విజయవాడలో లోక్ భవన్ ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తేనేటి వేందును నిన్న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ హాజరయ్యారు. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, పలువురు శాసన మండలి సభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అతిథులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో బొగ్గు ఖనిజ భద్రతను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు చేపడుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాలు బొగ్గు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు మౌలిక వసతుల అభివృద్దిని వేగవంతం చేస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. దేశంలోని ఖనిజ సంపద పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే దిశగా తాజాగా తీసుకొచ్చిన గనులు ఖనిజాల అభివృద్ది నియంత్రణ సవరణ బిల్లు ఒక ముందడుగని కిషన్ రెడ్డి వెల్లడించారు. అదే సమయంలో రాష్ట్రాల హక్కులు ప్రయోజనాలను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్ భవన్లో నిన్న ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో పాటు ఉన్నతాధికారులు, నగర ప్రముఖులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పెరేడ్ గ్రౌండ్స్లో నిన్న నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దాదాపు 25 ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాల్లో విద్యా ఉద్యానవన శాఖల శకటాలకు సంయుక్తంగా ప్రథమ బహుమతి లభించింది అని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యా విప్లవం సందేశంతో విద్యాశాఖ ఈ శకటాన్ని రూపొందించిందన్నారు. చేనేత జౌళి శాఖ శకటానికి ద్వితీయ బహుమతి లభించగా అడవులను రక్షించండి, వన్యప్రాణులను కాపాడని నినాదంతో హరితాంధ్ర లక్ష్యాన్ని చాటిన అటవీశాఖ శకటానికి తృతీయ బహుమతి లభించిందని అధికారులు తెలియజేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గౌతులచ్చన జయంతి ఈరోజు. 1909 ఆగస్టు 16వ తేదీన శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో ఆయన జన్మించారు. రైతులు, ఓటు హక్కు లేని ప్రజల కోసం ఆయన పనిచేశారు. గౌతులచ్చన్న 21 సంవత్సరాల వయసులో పలాసులో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టయ్యారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటాలకు గాను ఆయనకు సర్దార్ బిరుదు లభించింది. గౌతులచ్చన్న 2006 ఏప్రిల్ 19వ తేదీన విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన నాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. రాష్ట స్థాయి వేడుకలను విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్టు వెల్లడించారు. స్వాతంత్ర సంగ్రామంలో ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న లచ్చన్న జమీందారీ వ్యవస్థ రద్దు, రైతులు, బీసీల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని మంత్రి పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని తెలిపారు. జిల్లా కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి తెలియజేశారు. క్రికెట్. శ్రీలంకలోని గాంధీనగరంలో నిర్వహిస్తున్న భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో భాగంగా నిన్న టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఆట ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమవుతుంది. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్ర అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా వ్యాధుల నియంత్రణపై అనుకరణ వ్యాయామాలు నిర్వహిస్తున్నట్టు రాష్ట ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్బాబు తెలిపారు. తొలిదశలో కృష్ణా జిల్లాలో ఆగస్టు 18-19 తేదీల్లో లెప్టోస్పిరోసిస్పై, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆగస్టు 20-21 తేదీల్లో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఈ వ్యాయామాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశ బలం ప్రజల్లోనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని ఈరోజు రాష్ట పండుగగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలోని పట్టణాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు.

ఈ ప్రసారంలో ముందుగా 7:05 తెలుగులో వార్తలు వింటారు. 7:15 ఈ మాసపు పాట. 7:20 శుభోదయం సింహాపురి కార్యక్రమంలో సింహాపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీ యు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 8:00 సమాచార్ ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి. 8:30 జిల్లా సమాచార లేఖ. 8:35 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు ప్రసారమవుతాయి. 9:00 భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 9:15 హలో అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఫోనిన్ ద్వారా నచ్చిన పాటలు కోరి వింటారు. 9:30 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు. 14:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. 2:15 దోపహర్ సమాచార్ హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. 2:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. సాయంత్రం 5:00 ప్రసార విశేషాలు. 5:05 వనితావాణి మహిళల ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతాయి. 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 హిందీలో వార్తలు. 6:05 ఆంగ్లంలోను. 6:10 తెలుగులోను. 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో భాగంగా స్థానిక సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో మహారాష్ట్రలోని కోల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకుంటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలి కుంటు వ్యాధి నివారణ టీకాల గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ తమనం నాగేశ్వరరావు. అనంతరం పొలం కబుర్లు ప్రసారమవుతాయి. 7:45 చిత్రసీమ. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. 8:30 తెలుగులో వార్తలు వింటారు. 8:40 దేశభక్తి

గీతం 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు వింటారు. 9:00 న్యూస్ అట్ 9 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:00 హిందీలోను

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. అనంతరం 7:15 ఈ మాసపు పాట ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ అమలును రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీని కోరారు. వచ్చే ఏడాది కాలంలో కోటి మంది యువజనులకు కృత్రిమ మేధస్సులో శిక్షణ ఇస్తామని ప్రధానమంత్రి చెప్పారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. శ్రీలంకలోని గల్లీలో జరుగుతున్న మొదటి క్రికెట్ టెస్టులో భారత్ ఈరోజు 288 పరుగులతో తన మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ ను పునః ప్రారంభిస్తుంది. పార్లమెంట్ రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతిని ఉద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి కోరారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బహనోకో 33% విధానసభ ఔర్ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయియే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బహనోకో హక్ దీజియే.
0: మన దేశ విధానాలను రూపొందించడంలో మహిళలు కీలక పాత్ర పోషించేలాగా వారికి అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించనున్నట్లు కూడా ప్రధానమంత్రి ప్రకటించారు. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. దేశంలోని అగ్రశ్రేణి ఉపాధ్యాయుల నేతృత్వంలో నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఇది ఒక విప్లవాత్మకమైన అడుగని, ఇది మధ్యతరగతి కుటుంబాల కోచింగ్ ఖర్చులను 1000 కోట్ల రూపాయల మేరకు ఆదా చేస్తుందని చెప్పారు. అలాగే రాబోయే 1 సంవత్సరంలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కూడా ప్రధానమంత్రి వెల్లడించారు. దీనివల్ల ప్రపంచ ఏ రంగంలో యువత అగ్రస్థానంలో నిలిచేందుకు అవకాశం ఉంటుందని, దేశం ప్రధానంగా ఖర్చు, నాణ్యత, నైపుణ్యం అనే 3 అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన చెప్పారు.
1: पिछले दिनों एआई इंपैक्ट समिट किया था. एआई का विस्तार बहुत तेजी से बढ़ रहा है. लाल किले से मैं देश के नौजवानों के लिए घोषणा कर रहा था, हमने तय किया है कि आने वाले 1 वर्ष 1 करोड़ युवाओं को एआई स्किल के लिए ट्रेनिंग देने का हम काम करेंगे.
0: ఇదే కాకుండా 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల పిల్లల్లోని ప్రతిభను గుర్తించేందుకు గ్రామాలు, నగరాలు, పాఠశాలల్లో ప్రత్యేక టాలెంట్ హంట్ నిర్వహించనున్నట్లు కూడా మోదీ చెప్పారు. ఎంపిక చేసిన పిల్లలకు దేశం తరఫున రాణించేలాగా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. క్రీడారంగంలో భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, 2030లో భారత్ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమైందని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో చెప్పారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అదనంగా రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలను అమిత్ షా అందజేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు అమిత్ షా నిధులను ఆన్లైన్లో బదిలీ చేస్తారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈవేళ నుంచి 2 రోజుల పాటు తమిళనాడులో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన చెన్నై, చెంగల్పట్, తిరువారూర్

తంజావూర్ ప్రాంతంలో జరిగే వివిధ విద్యా విషయక స్మారక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు చెంగల్పట్లోని ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో రాధాకృష్ణన్ పాల్గొంటారు. అలాగే చెన్నైలో నాగాలాండ్ మణిపూర్ పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరవుతారు. అనంతరం హిందూ ముండని వ్యవస్థాపకులు దివంగత కె రామ్ గోపాల్ ఆలోచనలు రచనాధారంగా రూపొందించిన ఈకోస్ ఆఫ్ నేషనలిస్ట్ మైండ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కూడా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. రేపు తిరువారూరులోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు 11వ స్నాతకోత్సవానికి ఆయన హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిడిటీ ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ నిబంధనలు 2026 నోటిఫై చేసింది. అర్హులైన పన్ను చెల్లింపుదారులు నిర్దిష్ట పన్ను లేదా ఫీజు చెల్లించడం ద్వారా కొన్ని వెల్లడించని విదేశీ ఆస్తులు, వెల్లడించని విదేశీ ఆదాయం లేదా ప్రకటించని విదేశీ ఆస్తులను డిక్లేర్ చేయడానికి వీలు కల్పిస్తారు. ఈ పథకం ఈ రోజు అమల్లోకి వస్తుంది. ఈ పథకం కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ 7 డిసెంబర్ 31. ఆ తేదీ తర్వాత ఎలాంటి డిక్లరేషన్ దాఖలు చేయడానికి వీల్లేదు. ఫారిన్ అసెట్స్ ఆఫ్ స్మాల్ ట్యాక్స్ ప్లేయర్స్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది 2026 ఆర్థిక చట్టంలోని 4వ అధ్యాయంలో ఉన్న ఒకేసారి చేసే స్వచ్ఛంద డిక్లరేషన్ పథకం. పన్ను చెల్లింపుదారుల అవగాహన పెంచేందుకు, పథకంపై మెరుగైన అవగాహన కల్పించేందుకు నిరంతర ప్రయత్నాల్లో భాగంగా ఆదాయం పన్ను శాఖ ఈ పథకం నిబంధనలపై సమగ్రమైన ఎఫ్ఏక్యూ పత్రాన్ని కూడా జారీ చేసింది. మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఇమాన్యుయల్ మాక్రోన్, మాల్దీవ్స్ అధ్యకుడు డాక్టర్ మొహమ్మద్ మొయిజులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా శుభాకాంక్షలకు బదిలిస్తూ, ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాలు శ్రేయస్సు కోసం భారత నేపాల్ మధ్య ఉన్న బహుముఖ పురాతన నాగరికత సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు కలిసి పనిచేయాలని మోదీ చెప్పారు. జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ ఈరోజు యూజీసీ నెట్ జూన్ 2026, సిఎస్ఐఆర్ నెట్, ఐసీఏఆర్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్, ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ పీహెచ్డీ ప్రోగ్రాంల ప్రొవిజనల్ ఆన్సర్ కీలు విడుదల చేస్తుంది. ప్రొవిజనల్ ఆన్సర్ కీలను తమ వెబ్సైట్ లో ప్రచురించనున్నట్లు ఎన్టీఏ సోషల్ మీడియాలో తెలియజేస్తుంది. అభ్యర్థులు ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కూడా ఈ ప్రకటనలో సూచించారు. భారత వాతావరణ శాఖ అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాలు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈశాన్య ప్రాంతంలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగుతాయి. అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, సిక్కిం, తెలంగాణ, బీహార్, విదర్భ ప్రాంతాల్లో రానున్న 3-4 రోజుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. పాకిస్తాన్ సైన్యం యుద్ద నేరాలకు పాల్పడుతోందని, పౌరులనే లక్ష్యంగా చేసుకుంటోందని బలూచిస్తాన్ నేత మీర్ యార్ బలూచ్ ఆరోపించారు. ఇటీవల సురాబ్లో జరిగిన వైమానిక దాడికి సంబంధించి వీడియో ఫుటేజ్ బలూచిస్తాన్ లో స్థానిక ప్రజలపై సైనిక దురాక్రమణకు సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సురాబ్లోని గీదార్ గొంధన్ ప్రాంతంలో మంగళవారం నాడు పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన సైనిక చర్యపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును ఆశ్రయించనున్నట్లు మీరియార్ బలూచ్ చెప్పారు. ఈ ఘటనలో మహిళలు, పిల్లలు, శిశువులతో సహా 30 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన వెల్లడించారు. మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. పాకిస్తాన్ బలగాల ప్రభావంతో నిర్వహించిన వివాదాస్పద ఎన్నికలు, హత్యాకాండలు, అమాయక ప్రజలను బలవంతంగా అదృశ్యం చేయడం మొదలైన వాటిపై నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జింబాబ్వేలోని కరీబా సరస్సులో రద్దీగా ఉన్న ఫెర్రీ మునిగిపోవడంతో 18 మంది పిల్లలతో సహా మరణించిన వారి సంఖ్య 72కి చేరింది. కరీబా పట్టణం నుంచి వైవ్య జింబాబ్వేలోని మారుమూల గ్రామీణ మత్స్యకార ప్రాంతాలకు పడుతున్న ఈ ఫెర్రీ మంగళవారం నాడు భారీగా అల్లకల్లోలమైన అలల తాకిడికి బోల్తాపడినట్లు అధికారులు చెప్పారు. మరోపక్క అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో ఈ వారం సంభవించిన

0: తీవ్రమైన తుఫాన్లు వరదల కారణంగా కనీసం 5 ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పారు. గాలి అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ 2 రోజున భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను ఓవర్ నెట్ స్కోర్ 2 నష్టానికి 288 పరుగుల వద్ద ప్రారంభిస్తుంది. నిన్నాట ముగిసే సమయానికి దేవ్దత్ పడికల్ 131 పరుగులతో అజయంగా నిలవగా రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. విశేషాలు మరొకసారి. మహిళా రిజర్వేషన్ అమలు రాజకీయం చేయకుండా మద్దతు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలను కోరారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ 2 పాటు తమిళనాడులో పర్యటిస్తున్నారు. గాలి క్రికెట్ టెస్ట్ లో భారత్ ఈ రోజు 288 పరుగులతో మొదటి ఇన్నింగ్స్ బ్యాటింగ్ పునః ప్రారంభిస్తుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:15. ఈ మాసపు పాట చిన్ననాటి స్నేహితులం చిలిపి పనుల వారసులం. ఈ మాసపు పాట వింటారు రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. వినండి చిన్ననాటి స్నేహితులం చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట.

0: మీరింతవరకు చిన్ననాటి స్నేహితులం, చిలిపి పనుల వారసులం ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఎస్టీజీవి వరదరాజు, సంగీతం డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజు, గానం శ్రీ అంగాడి శివప్రసాద్, శ్రీమతి మూలా శ్రీలత. ఈ మాసపు పాట ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 102.7 మెగాహెడ్స్ పై శుభోదయం సింహపురి కార్యక్రమానికి స్వాగతం.

ఈనాటి శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు. అనంతరం ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ముందుగా వినండి సింహపురి సమాచారం.

వికసిత్ భారత్ స్వర్ణాంద లక్ష్యాలకు అనుగుణంగా నియోజకవర్గాల యాక్షన్ ప్లాన్తో 10 సూత్రాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తూ జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళదామని మంత్రి నారాయణ అన్నారు. పోలీస్ పెరడ్ మైదానంలో శనివారం స్వతంత్ర వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జాతీయ పతాకం ఆవిష్కరించి ప్రసంగించారు. స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని, జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు. కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజతా వెజండ్ల, ఇంకా మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రిగారు

స్వర్ణాంధ్ర స్వర్ణ భారత్ వికసిత్ భారత్ దిశగా యువత ప్రయాణం ప్రారంభించాలని కలెక్టర్ హిమాంషు శుక్లా తెలియజేశారు. కలెక్టరేట్లో శనివారం స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 100 అడుగుల స్తూపం వద్ద పిల్లలతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో జేసీ ఎం వెంకటేశ్వర్లు, డిఆర్ఓ విజయకుమార్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

కాలానుగుణంగా ఆలోచనలలో మారితేనే సరికొత్త పరిజ్ఞానానికి అడుగులు పడతాయని కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు ఉద్బోధించారు. శనివారం కావలిలో జరిగిన ఆయన గురువు విశ్రాంత అధ్యాపకులు కెవి కోటిలింగం సంతాప సభలో ఆయన పాల్గొన్నారు.

0: సింహపురి సమాచారం మీరింతవరకు విన్నారు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక వింటారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు.
1: ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాల సంచిక. ఈ వారం మన నెల్లూరు కార్యక్రమానికి స్వాగతం. ఎనభైవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేసి పండుగను జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నెల్లూరులోని పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ డాక్టర్ అజితా విజయన్లతో కలిసి మంత్రి పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ 80వ స్వాతంత్ర దినోత్సవ సందేశాన్ని జిల్లా ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సాగిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ శకటానికి మొదటి స్థానం, పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖల శకటాలకు ద్వితీయ స్థానం, జిల్లా వ్యవసాయ శాఖ పరిశ్రమల శాఖ శకటాలకు తృతీయ స్థానం లభించింది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, పోలీసు అధికారులకు సేవా పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అర్నమ్మ, శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఏఎస్పీ సౌజన్య, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ వైవో నందన్, పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.
2: సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంగా అమలు చేస్తున్న జిల్లా యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో సమర్థవంతమైన పాలన అందిస్తూ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న గౌరవులైన జిల్లా కలెక్టర్ శ్రీ హిమాంశు శుక్లా గారికి, శాంతి భద్రతలను నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ శ్రీమతి అజితా వేజెండ గారికి, గౌరవులైన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ మొగలి వెంకటేశ్వరరావు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న గౌరవ న్యాయమూర్తులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్న మీడియా మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాను మరింత అభివృద్ధి పదవిలో నడిపించేందుకు ప్రతి ఒక్కరు తమ వంతు సహకారం అందించాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.
1: రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమని, జిల్లాలో రెండో పంట సాగులో ఉన్న వరి పంటను కాపాడడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రతి ఎకరా పంటను కాపాడుకుంటామని, చివరి వరకు నీరు అందించేందుకు బాధ్యతతో పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తెక్కన ప్రాంగణంలో గత బుధవారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన జిల్లాలో రెండో పంటకు నీటి విడుదల, సోమశిల కండలేరు జలాశయంలో నీటి నిల్వలు, నీటి సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి వృధాను అరికట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉదయగిరి, కావలి, సర్వేపల్లి, కోవూరు శాసనసభ్యులు కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వీఎంరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. తొలుత ఇరిగేషన్ అధికారులు జిల్లాలోని నీటిపారుదల సమస్యలు, కండలేరు జలాశయంలో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, రెండో పంటకు అవసరమయ్యే నీటి పరిమాణం, నీటిని వృధా కాకుండా తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటికే చేపడుతున్న చర్యలపై సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, సోమశిల ప్రాజెక్టు నీటిని ఆధారం చేసుకుని జిల్లాలో 322,000 ఎకరాల్లో రెండో పంట సాగు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. రానున్న 30 రోజులు అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రైతులు సాగు చేసిన వరి పంట పొట్ట దశకు చేరుకుని గింజ ఏర్పడే దశలో ఉందని, ఈ సమయంలో నీటిపారుదలలో ఏమాత్రం నిర్లక్ష్యం జరిగినా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. అధికారులు, సాగునీటి కమిటీలు, ప్రాజెక్టు కమిటీలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పొలం గట్లపై, కాలువలపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ రైతులకు అవసరమైన నీటిని అందించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయిలో సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని తెలుసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకే పల్లెవీక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు. గత గురువారం మునుబోలు మండల కేంద్రంలో పల్లెవీక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా అధికార యంత్రాంగంతో కలిసి మునుబోలు మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. జలధార జలహారతి కార్యక్రమాన్ని వీబీజీ రామ్జీ కార్యక్రమంతో సమన్వయం చేసుకుని ఫీడర్ ఛానల్స్, కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పాచి తొలగింపు పనులు చేపడుతున్నట్లు వివరించారు. ఇందులో భాగంగా మునుబోలు ట్యాంక్ పరిధిలో దాదాపు 72,000 పని దినాలు మంజూరు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కిసాన్ ద్వారా లబ్ధి పొందుతున్న రైతులందరూ తప్పనిసరిగా అగ్రి స్టాక్లో రిజిస్ట్రేషన్ చేసుకుని డిజిటల్ గుర్తింపు సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి తెలియజేశారు. ఈ మేరకు గత సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో పీఎం కిసాన్ పథకంలో రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ సుమారు 46,500 మంది యాక్టివ్ పీఎం కిసాన్ లబ్ధిదారులకు డిజిటల్ గుర్తింపు సంఖ్య లేదని ఆమె పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జిల్లాలోని అన్ని రైతు సేవా కేంద్రాల్లో అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పీఎం కిసాన్ లబ్ధిదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను అగ్రి స్టాక్లో నమోదు చేసుకుని డిజిటల్ సంఖ్య పొందాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కోరుతున్నారు. రైతులు ఎటువంటి ఆలస్యం చేయకుండా తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి అగ్రి స్టాక్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి ఆ ప్రకటనలో తెలియజేశారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ప్లాస్టిక్ బాటిల్స్ కలెక్షన్ బిన్లను కమిషనర్ వైభవ్ నందన్ గత గురువారం ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నాలెడ్జ్ పార్ట్నర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సహకారంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్లాస్టిక్ రహిత నెల్లూరు నగర ఏర్పాటుకు ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలు వేరు చేయడంలో పారిశుద్ధ్య కార్మికులు పడే ఇబ్బందులు తెలుసుకుని బిన్లను ఉపయోగించాలని ఆయన సూచించారు. హెచ్ఐవి, సుఖవ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత వైద్య సిబ్బందికి సూచించారు. 2 నెలల పాటు సాగే ఈ అవగాహన కార్యక్రమాలను నెల్లూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గత బుధవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడుతూ హెచ్ఐవి

0: నివారణ పద్ధతులను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ నివారణ అధికారి ఎస్కే కాదర్వల్లి మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు వైద్య సిబ్బంది గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. వారానికి ఒక థీమ్ చొప్పున 8 వారాలు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సంగం మండలం మర్రిపాడు వద్ద పాపిరెడ్డి కాలువపై దెబ్బతిన్న నూతన్ సైఫన్ అడ్వకేట్ ను యుద్ద ప్రాతిపదికన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు. గత బుధవారం దెబ్బతిన్న సైఫన్ అక్విడెక్ట్ ను కలెక్టర్ పరిశీలించారు. జలవనరుల శాఖ అధికారులతో ఈ సందర్భంగా ఆయన చర్చించారు. ఆయకట్టులో నీటికి ఇబ్బందిగా ఉందని, ఈ కాలువ వెంబడి అనధికార సాగును అధికారికంగా గుర్తించి కాలువ వెడల్పు పెంచి 1500 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచాలని రైతులు కోరారు. అనంతరం కలెక్టర్ హిమాంశు శుక్ల మాట్లాడుతూ కాలువ సామర్థ్యం పెంపు విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సెప్టెంబర్ 15 నాటికి కావలి కాలువలో సరఫరా నిలిపివేసేందుకు రైతులు సహకరించాలని కలెక్టర్ కోరారు. విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశాల కోసం 3వ విడత ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైనట్లు యూనివర్సిటీ రిజిస్టార్ సునీత తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ నెల 17వ తేదీ నుంచి 20వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులో సీట్లు అందుబాటులో ఉన్నట్లు ఆమె వెల్లడించారు. విక్రమసింహపురి యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో అందుబాటులో ఉన్న సీట్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రిజిస్టార్ సునీత పిలుపునిచ్చారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం లక్ష్యంగా అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026 కార్యక్రమాన్ని ఈ నెల 19వ తేదీన నెల్లూరులోని ఏసీ సూపర్ రెడ్డి స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి సత్యవాణి తెలిపారు. 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కిసాన్ మేళా ప్రదర్శనలో వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, వినూత్న వ్యవసాయ యంత్రాలు, డ్రోన్ టెక్నాలజీ, ఆధునిక విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, సూక్ష్మ పోషకాలు, పశుసంవర్ధక పరికరాలు, మత్స్యపాలన సాంకేతికతలు, ఉద్యానవన పరికరాలు, అలాగే ఇతర నూతన ఆవిష్కరణలు ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. అలానే ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం, వ్యవసాయ నిపుణుల సలహాలు, ప్రత్యక్ష సాంకేతిక ప్రదర్శనలు, ఆధునిక వ్యవసాయ విధానాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తెలియజేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన యంత్రాలు, పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, సాంకేతిక ఉత్పత్తుల తయారీదారులు, డీలర్లు, స్టార్టప్లు, వివిధ సంస్థలు, రైతులు, వ్యవసాయ విద్యార్థులు, వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా 2026 పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సత్యవాణి పిలుపునిచ్చారు. మీరింతవరకు ఈ వారం నెల్లూరు జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు విన్నారు. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం.
1: మీరింతవరకు ఈ వారం మన నెల్లూరు వార్తామాలిక విన్నారు. ఈ కార్యక్రమ సమర్పణ శ్రీయు అమరేంద్ర, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: ఏంటి బామ్మగారు ఎక్కడికో బయలుదేరుతున్నట్టుగా ఉన్నారు?
1: ఎక్కడికి లేదురా అబ్బాయి.
0: మరి ఎక్కడికో ప్రయాణంలాగా రెడీ అయి కూర్చొని ఉన్నారేంటి రేడియో పట్టుకుని?
1: అదే మన సింహపూరి ఎఫ్ఎం లో విహారీ కార్యక్రమం వచ్చే టైం అయింది కదా.
0: అయితే
1: నేను ఈ వయసులో ప్రయాణాలు చెయ్యలేకపోయినా నా జీవితంలో ఇప్పటి వరకు సందర్శించలేని ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలు, వాటి విశిష్టత ఇంకా ప్రాముఖ్యత గురించి కళ్ళకు కట్టినట్టుగా విహారీ కార్యక్రమంలో వింటూ అబ్బా నిజంగా ఆలయాలు సందర్శించినంత అనుభూతి చెందుతున్నాను.
0: అవునా? అయితే ఫ్రీగా అన్ని టెంపుల్స్ కవర్ చేస్తున్నారన్నమాట. ఏ సమయంలో వస్తుంది చెప్పండి బామ్మగారు, నేను కూడా వింటాను కదా.
1: తప్పకుండా. ప్రతి గురువారం ఉదయం 8:35 తిరిగి ఆదివారం సాయంత్రం 6:30 మన సింహపూరి ఎఫ్ఎం 102.7 MHz పై వినవచ్చు.

ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

ఆకాశవాణితో జోడీ కట్టండి. మీ బిజినెస్ ను మరింత విస్తరించుకోండి. మీ ఆర్థిక స్థిరత్వానికి మరింత ఊతం ఇవ్వండి. స్థానికంగా అయినా జాతీయ స్థాయి అయినా ఆకాశవాణి కల్పిస్తుంది మీ బిజినెస్ ప్రచారానికి సరైన వేదిక. మీరు ఇంట్లో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ ఆకాశవాణి కేంద్రంలో అయినా సరే ప్రకటన బుక్ చేసుకోవచ్చు. ఆకాశవాణి ద్వారా ప్రకటనలు ఇప్పుడెంతో సునాయాసం, ఎంతో చౌక కూడా. ఆకాశవాణి కేంద్రంలో ప్రకటనల బుకింగ్ కై సంప్రదించండి. ఈ నంబర్ పై డైల్ చేయండి 8700014242 870001442.

0: గుంటూరు జిల్లా సమాచారులకు వింటారు. రచన శ్రీ ఎంపి రవిశంకర్.
1: గుంటూరు జిల్లాలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాల్లో కొన్నింటితో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రత్యేక ఆర్థోపెడిక్ బ్లాక్ గడిచిన జులై 18న కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. గుంటూరు స్థానికులైన డెక్కన్ టొబాకో యజమాని షఫీక్ 10 కోట్ల రూపాయల విత్తరణలో నిర్మించనున్న ఈ బ్లాక్లో 2 ఆపరేషన్ థియేటర్లు, ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు ప్రతి నెలా 10 నుండి 12 వేల మంది ఈ బ్లాక్ నుండి సేవలు అందుకోనున్నారని మంత్రి తెలిపారు. రోజుకు 350 మంది అవుట్ పేషెంట్లు దీని నుండి వైద్య సేవలు అందుకోవచ్చని, 18 నెలల్లో దీన్ని పూర్తి చేసేలా ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి పెన్షన్ అండ్ జీపీఎఫ్ సమస్యల పరిష్కారానికి 2 రోజుల ప్రత్యేక అదాలత్ను గడిచిన జులై 21న గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. 2 రోజుల ఈ సమావేశాలను ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ ప్రారంభించి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ ప్రయోజనాలను సకాలంలో గౌరవప్రదంగా అందించడమే లక్ష్యంగా ఉద్యోగుల భవిష్యనిధి సేవలను సరళతరం చేశామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు పారదర్శకమైన, ఇబ్బందులు లేని పదవీ విరమణ సేవలను అందించుటకు ఇటువంటి అదాలతులు ఉపయోగపడతాయన్న ఆమె, పెన్షన్ జీపీఎఫ్ సేవలను సరళతరం చేస్తూ పౌర కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఆధునిక సాంకేతికత అభివృద్ది పరిచిన మౌలిక సదుపాయాలతో నూతనంగా రూపుదిద్దుకున్న గుంటూరు నగరంలోని కొత్తపేట చంద్రమౌళి నగర్ పోస్టాఫీసులను కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గడిచిన జులై 24న ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, 150 సంవత్సరాల పురాతనమైన పోస్టల్ వ్యవస్థ గడిచిన 40 ఏళ్లుగా ఎటువంటి అభివృద్దికి నోచుకోలేదని, అటువంటి దానిని గడిచిన 2 ఏళ్లలో సమూలంగా మార్చామని తెలిపారు. 5,500 కోట్ల రూపాయలతో ఐటీ 2.0 సాంకేతికతతో పోస్టల్ శాఖను ఆధునీకరించామని మంత్రి వివరించారు. కృత్రిమ అవయవాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా 300 మంది దివ్యాంగులకు ఈ ఆగస్టు 2న అందజేశాయి. గుంటూరులోని భారతీయ విద్యాభవన్లో నిర్వహించిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుండి వచ్చిన రెడ్ క్రాస్, రోటరీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కన్వీనర్ వడ్లమాని రవి మాట్లాడుతూ, ఈ అవయవాల ద్వారా దివ్యాంగుల జీవితాల్లో నాణ్యత పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 16న విజయనగరంలో, 30వ తేదీన అనంతపురంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు నగరంలో రాష్ట సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ ఆగస్టు 8, 9 తారీఖుల్లో ఏర్పాటు చేసిన చిత్రకళా వీధి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీధిని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించి కళాకారులతో ముచ్చటించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, దేశం నలుమూలల నుండి పాల్గొన్న 800 మంది కళాకారుల కళ ఎంతగానో ఆకట్టుకుందని, కళలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయనే ఆలోచనతో వీరందరికీ ఆన్లైన్లో తమ కళ నుండి సంపాదన పెరిగేందుకు ఏమి చేయవచ్చో ఆలోచిస్తామని అన్నారు. ఆంధ్ర కళాకారులు ప్రపంచ మార్కెట్ను అందుకునేలా చేసేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం వ్యవసాయానికి ముప్పుగా పరిణమించిన ఎల్నినో ప్రభావాన్ని తట్టుకోవడానికి రైతులు తప్పనిసరిగా అంతర పంటలు వేసుకోవాలని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఈ ఆగస్టు 9వ తారీఖున గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, రైతులు దిగుబడి ఆధారిత పంటల బీమా మాత్రమే చేసుకోవాలని, అంతర పంటల్లో కూడా పప్పుధాన్యాలు మాత్రమే వేసుకోవాలని సూచించారు. ఈ విషయాలపై ప్రతి గ్రామంలోనూ రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కందుల దుర్గేష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం ఆదివారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో శంకరన్ సమావేశ మందిరంలో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు, వాటి పరిష్కారాలను ఉద్దేశించి పెమ్మసాని మాట్లాడుతూ, దేశం కోసం, స్వాభిమానం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఆదివాసీ నాయకుల గురించి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మీరింతవరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ముదిగొండ రవిశంకర్, ఆకాశవాణి ప్రతినిధి గుంటూరు జిల్లా. వ్యాఖ్యానం కె రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ആകാശവാണി വിജയവാഡ കേന്ദ്രം.
1: ആകാശവാണി സിംഹപുരി FM കേന്ദ്രം. ശ്രോതലക്ക് നമസ്കാരം. 102.7 MHz പൈ മനോരഞ്ജനി കാര്യക്രമാനിക്കു സ്വാഗതം. മനോരഞ്ജനി ശ്രോതല മനസ്സുലു രഞ്ജിംപചേസേ കാര്യക്രമം ഈ മനോരഞ്ജനി. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది, మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని. మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన పాటలు వినే ముందుగా ఉత్తరం పంపవలసిన చిరునామా మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి కేంద్రం, పొదలకూరు రోడ్, తెలుగు గంగ కాలనీ, నెల్లూరు. పిన్ నెంబర్ 524004. ముందుగా మాకోసం నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి పాటను వినిపించగలరు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరంతా కోరుతున్నారు. మరి వీరందరి కోసం నువ్వు నాకు నచ్చావు చిత్రం నుంచి ఈ పాట వింటారు.

0: ప్రతిరోజు ఉదయం 6:10 వినండి అర్చన.
1: మన నచ్చిన కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా నచ్చిన పాటలు కోరి వింటున్నారు కదా. తర్వాత మా కోసం సంక్రాంతి చిత్రం నుంచి పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓఎస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్. మీరంతా కోరుతున్న సంక్రాంతి చిత్రం నుంచి ఇలా వచ్చానమ్మ. ఉదిత్ నారాయణ్ ఇంకా సాధన సర్గం గానంలో వింటారు.

0: మీరెక్కడి నుంచైనా రేడియో వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: మనోరంజన కార్యక్రమంలో తరువాతి పాట కోరుతున్నారు. మాకోసం నీడలేని ఆడది చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన తొలివలపే తీయనిది అనే పాటను ప్రసారం చేయగలరు అంటూ కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుంచి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, రవికుమార్, రాజశేఖర్, భాస్కర్రావు, పువ్వుల ఈశ్వర్రావు వీరంతా కోరుతున్నారు. వీరు శ్రీకాకుళం జిల్లా నుంచి అక్కపల్లి నుంచి కోరుతున్నారు. వీరి కోసం నీడలేని ఆడది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల గానంలో సి నారాయణ రెడ్డి రచన, సత్యం సంగీతం వింటారు.

0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహాపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 5240004 కి, లేదా ఇమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
1: మనోరంజన కార్యక్రమంలో తరువాతి పాట దృశ్యం 2 చిత్రం కోసం శ్రేయా ఘోషల్ గానంలో వింటారు.

0: మనోరంజన కార్యక్రమం మీరింతవరకు విన్నారు ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. కార్యక్రమంలో ఇప్పుడు భారత న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
1: We bring you a talk on Protection of Women from Domestic Violence Act

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. హలో అభిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు? భాష గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, దేవుడి దయ వల్ల.
0: చెప్పండి, ఏ పాట కోరుకుంటున్నారు?
1: బలాదూర్ మూవీ నుంచి అందమైన కళలకు తీరం.
0: అలాగేనండి, మరి విందామా?
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి.

0: మార్గం.
1: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో బ్రిచ్ కార్యక్రమం వింటున్నారు 102.7 MHz పై. హలో బ్రిచ్ అండి. హలో, కాల్ కట్ అయిందండి. కార్యక్రమంలో ఇప్పుడు శ్రోత కోరిన ప్రేమ పక్షులు చిత్రం నుంచి పాట వింటారు.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు మరి.
1: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ ఉంటుంది. మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: హలో బిరుచి కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు. హలో,
6: హలో,
5: నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. హలో బిరుచికి స్వాగతం. ఎవరు మాట్లాడుతున్నారు?
6: థ్యాంక్ యూ మేడం. సిగుబచ్చల మేడం అమ్మగారికి వెరీ వెరీ థ్యాంక్స్. గుడ్ మార్నింగ్.
5: ధన్యవాదాలండి. గుడ్ మార్నింగ్, చెప్పండి.
6: అమ్మగారి అల్లుడు గారిలో ముద్దపంతి పువ్వులు ఆ పాట వినిపించండి. ఒక నాలుగు పేర్లు చేస్తాను అమ్మగారు.
5: చెప్పండి.
6: అన్నగారు ధనలక్ష్మీపురం నుంచి, అన్నగారు సురేష్ గారు, వంశీ గారు, కిషోర్ గారు, చాపల వెంకటేశులు, ఓహుల వెంకటేశులు, పాలెం పోలయ్య గారు, వినయ శ్రోతలు అందరి కోసం అమ్మగారు. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే అమ్మగారు. యాత్ర సహాయకారి సూపర్ సూపర్ సూపర్.
5: చాలా చాలా ధన్యవాదాలండి. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి. అలాగే పాట విందామా? ధన్యవాదాలు. అలాగే

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదు.

0: ఈడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
0: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
2: హలో బ్రిడ్జి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ఇన్ ద్వారా నచ్చిన పాటలు కోరి విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన పాటలు ప్రసారమవుతాయి. ముందుగా ఆకాశవాణికి శుభోదయం అంటూ మా కోసం సంధ్యా చిత్రంలో అనంతకాల గమనంలో అనే పాటను వినిపించగలరు అంటూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, ఇంకా జగదీష్, రేవతి, రస్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి వీరంతా కోరుతున్నారు. వీరికి ఆకాశవాణి తరఫున శుభోదయం చెప్తూ ఈ పాట విందాం.

0: పాట పూర్తిగా వినే ముందుగా ప్రకటన వింటారు.
1: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందనే వస్తుందంటారా? సో గర్ల్స్ ఏంటట సంగతి?
2: బిల్లట సంగతి.
1: ఏది నీ కాడి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికి ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్, ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
2: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

పార్వతి పాట కోరుతున్నారు. మా కోసం కలియుగ కృష్ణుడు చిత్రం నుంచి కొంగు కొంగు ముడిపడ్డ అనే పాటను వినిపించగలరు అంటూ పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, రేవతి, రామకృష్ణ, విహాన్ష్, విద్వన్, ఇంకా వీరంతా మహబూబ్ నగర్ నుంచి కోరుతున్నారు. మరి వీరందరి కోసం కలియుగ కృష్ణుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానంలో ఈ పాట విందాం. పాట వినే ముందుగా ప్రకటన వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

బ్రిడ్జ్ కార్యక్రమంలో శ్రోతలు నచ్చిన పాటలు కోరి వింటున్నారు వాట్సాప్ ద్వారా. తర్వాతి పాటను కోరుతున్నారు. ఆకాశవాణికి నమస్సుమాంజలులు అంటున్నారు. ఆకాశవాణి తరఫున మీకు నమస్సుమాంజలులు అండి. మా కోసం కొడుకు తీతిన కాపురం చిత్ర నుంచి నీ ధర్మం నీ సంఘం అనే పాటను వినిపించగలరు అంటూ, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుప్రతి శివప్రసాద్, టైలర్ సీను వి ప్రసాద్, ఇంకా వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ షాల్ అమీర్, చాబాషా హోటల్స్ బాబురావు, రవి, నటరాజ్, శివపురం నుంచి కొండయ్య కొండమ్మ, ఇంకా పెంచలయ్య పెంచలమ్మ, సుబ్బులయ్య సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరంధామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్, వీరందరూ కోరుతున్నారు. వీరందరి కోసం కొడుకు తీతిన కాపురం చిత్రం నుంచి పాట విందాము.

హలో మిర్చి కార్యక్రమంలో తర్వాతి పాట కోరుతున్నారు. మా కోసం ఒక మంచి పాటను ప్రసారం చేయగలరు అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, దామోజు కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్, ఇంకా పండు వీరంతా చిత్రియాల గ్రామం నుంచి కోరుతున్నారు. మరికొంతమంది శ్రోతలు మాకు అపూర్వ సహోదరులు చిత్రం నుంచి దొంగవ దోచుకో అనే పాటను వినిపించగలరు అంటూ పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరంతా కోరుతున్నారు. మరి వీరి కోసం ఈ పాట విందాం.

హలో పృచ్చు కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు నచ్చిన పాట కోరి విన్నారు కదా. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తావాహిని వింటారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. ఎనభైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. తెలుగు కవి గురజాడ అప్పారావు రాసిన కవిత దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అని తన ప్రసంగంలో ఉటంకిస్తూ, దేశం కేవలం భూమి కాదని, దేశమంటే అక్కడ నివసించే ప్రజలేనని అన్నారు. భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తుందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు కంటే ఎక్కువగా ఉంటుందన్నారు. దేశ ఆర్థిక పురోగతి జాతీయ భద్రతా పునాదులను ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ మరింత బలోపేతం చేసిందని చెప్పారు. సుస్థిర అభివృద్ది లక్ష్యాలు 2030లో కొన్నింటిని భారత్ నిర్దేశిత గడువు కంటే ముందే సాధించిందన్నారు. 2047లో స్వాతంత్ర శత వార్షికోత్సవం నాటికి మన దేశం వికసిత భారత దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.
2: నిష్టవాన్ విద్యార్థి ఔర్ శిక్షక్, వికాస్ కే లియే తత్పర వైజ్ఞానిక్ ఔర్ ఇంజనీర్, స్వాస్థ్య సేవా మే కార్యరత్ డాక్టర్ ఔర్ స్వాస్థ్య కర్మీ, మెహనతీ శ్రమిక్ ఔర్ అన్నదాతా కిసాన్ అపనే ప్రయాసో సే రాష్ట్ర నిర్మాణ కర్ రహే హై. प्रतिभावान खिलाड़ी, शिल्पकार तथा कलाकार जनहित में सेवारत जन प्रतिनिधि, न्याय व्यवस्था से जुड़े न्यायकर्मी, कार्यनिष्ठ सिविल सेवक, अर्थव्यवस्था में योगदान देने वाले निस्वार्थ समाजसेवी और स्वच्छता अभियान के अग्रणी कार्यकर्ता हमारे सभी सफाई मित्र देश की प्रगति में महत्वपूर्ण भूमिका निभा रहे हैं.
1: దేశ రాజధాని ఢిల్లీలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. యువశక్తి వికసిత్ భారత్ 2047 ప్రధాన ఇతివృత్తంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 5,000 మంది అతిథులు హాజరయ్యారు. విశిష్ట అతిథులుగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం లబ్దిదారులు 100 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రధానమంత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం అత్యున్నత త్యాగానికి నిదర్శనంగా నిలిచిన మహనీయుల త్యాగాలను దేశం స్మరించుకుంటోందని అన్నారు. స్వాతంత్ర్యమే ఏకైక లక్ష్యంగా తమ జీవితాలను అంకితం చేసిన సమరయోధులందరికీ మహాత్మాగాంధీతో సహా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప విప్లవకారులందరికీ నమస్కరిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొంటూ,
3: उन महान सपूतों का पुण्य स्मरण करती है जिन्होंने देश की आजादी के लिए त्याग बलिदान की पराकाष्ठा की. अपने तप, त्याग और बलिदान से आजादी के एकमात्र लक्ष्य को लेकर के अपनी पूरी जिंदगी खपा दी. पूज्य बापू समेत सभी स्वातंत्र सेनानियों को बलिदान की महान परंपरा जगाने वाले महान क्रांतिकारियों को आज मैं श्रद्धापूर्वक नमन करता हूँ.
1: సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ప్రదానం చేశారు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక అవార్డుల ప్రధానోత్సవంలో 100 మందికి పైగా కళాకారులకు ఈ పురస్కారాలను, ఫెలోషిప్లను అందించారు. కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటకాలు తదితర కళారూపాలకు విశేష సేవలు అందించిన కళాకారులను ఈ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, అవార్డు గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభ అంకిత భావానికి ప్రతిబింబమని చెప్పారు. సంగీతంలో అనేక సాంప్రదాయాలు, జానపద నాటకాల్లో లెక్కనేలన్నీ కళారూపాలు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సమృద్దమైన జానపద సంస్కృతిని పరిరక్షించడంలో కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొన్నారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, సోషల్ మీడియా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్ కట్స్ ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలు కన్న మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు. రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం నిర్వహించిన హర్ఘర్ తిరంగా ద్విచక్ర వాహన ర్యాలీలో ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. అనంతరం ఉపరాష్టపతి మాట్లాడుతూ, దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటి చెప్పే హర్ఘర్ తిరంగా కార్యక్రమం క్రమంగా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రతి ఇంటా జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశం పట్ల గౌరవం, బాధ్యతాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. సమాజంలో సేవాస్ఫూర్తిని మరింత బలోపేతం చేయడంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని ఉపరాష్టపతి తెలిపారు. దేశం కోసం త్యాగాలు చేసిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు అందించారు.

0: ఇందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు.
1: ఇన్ త్రింగా యాత్రాస్ బైక్ అండ్ సైకిల్ ర్యాలీస్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అండ్ కన్సర్ట్స్ ఈచ్ యాక్టివిటీ హాస్ అ డిఫరెంట్ ఫార్మ్ బట్ ది సెంటిమెంట్ బిహైండ్ దమ్ ఈస్ కామన్ ది నేషనల్ ఫ్లాగ్ ఈస్ ది సింబల్ ఇన్ విచ్ ఎవరీ సిటిజన్ క్యాన్

0: ఢిల్లీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానందరాయ్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
1: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు గురువారంతో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేయడంతో సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు 25 రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల సందర్భంగా పలుమార్లు నిరసనలతో తరచూ అంతరాయాలు ఏర్పడి శాసనపరమైన చర్చలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ పార్లమెంటు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్సభ 11 బిల్లులు, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తం 12 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక బిల్లు, జనన మరణాల నమోదు బిల్లు, కేరళ బిల్లు వంటివి ఉన్నాయి. పేపర్ లీకేజ్ల నిరోధక బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా నిలిచింది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజ్లు, ఇతర అక్రమ పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి.
0: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్టణంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ గురువారం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏనుగుల సంరక్షణ నిర్వహణలో విశేష కృషి చేసిన వారికి కేంద్ర మంత్రి గజగౌరవ్ 2026 అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. మనిషి వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమిష్టి కృషి అవసరమని అన్నారు.
2: We are also making a greater use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling. And our Gaj Suchana mobile application, it is also being used to monitor individual captive elephant. And it is there to study the behavioral patterns of elephants, because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important, and to strengthen the capacity of our frontline personnel, the ministry, in collaboration with the WII, Wildlife Institute of India, and WWF India, they have prepared a field manual on managing human-elephant conflict.
1: ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జిమ్ పోర్టల్ సోమవారంతో 10 ఏళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. జిమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర మంత్రి తెలిపారు. గత 10 ఏళ్లలో జిమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందన్నారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జిమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
0: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 478 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెన కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రైతులు భూములు ఇవ్వటం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు. అమరావతితో పాటు రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని వికేంద్రీకరించేలా ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
3: అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్ లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి.
1: మహారాష్టలోని ముంబైలో జరిగిన ఫీబ్యాక్ 2026 సదస్సులో భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, ఖాతాదారుల విశ్వాసానికి ప్రాధాన్యతనిస్తూ భారతీయ బ్యాంకులు కృత్రిమ మేధాను స్వీకరించాలని సూచించారు. రుణాల అందజేత, ఖాతాదారుల సేవలు, ఆర్థిక సమ్మిళితత్వం, సంస్థల సామర్థ్యం, మోసాల గుర్తింపును

0: మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధ భారతీయ బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురాగలదని తెలిపారు. అదే సమయంలో పారదర్శకత లేని నమూనాలు సాంకేతిక సేవలు అందించే సంస్థలపై అధికంగా ఆధారపడడం, సమాచార గోప్యత, సైబర్ ముప్పులు వంటి ప్రమాదాలపై బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కృత్రిమ మేధ ఆధారిత నిర్ణయాలపై ఎక్కువగా ఆధారపడడం వల్ల ఎదురయ్యే ముప్పులను కూడా దృష్టిలో ఉంచుకోవాలని గవర్నర్ సూచించారు.
1: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి వారణాసికి కొత్త విమాన సర్వీస్ ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ సర్వీసును ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలను ప్రధాన విమాన కేంద్రాలతో అనుసంధానం చేయటమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడ వారణాసి నేరుగా విమాన సర్వీసు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో మరో కీలక ముందడుగని పేర్కొన్నారు.
2: ప్రత్యేకంగా శ్రావణ మాసం మొదలవుతున్నటువంటి రోజు నాడు మనకి వారణాసి ఏదైతే ఆధ్యాత్మికంగా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఒక ప్రధానమైనటువంటి కేంద్రం ఉందో, అలాంటిది మన బెజవాడ కనకదుర్గమ్మ అలాగే కాశీ విశ్వనాథ్ బాబా వీళ్ళిద్దరిని కూడా కలిపే విధంగా ఈ కొత్త రూట్ ని మన విజయవాడ నుంచి ప్రారంభించడం నాకెంతో ఆనందంగా ఉంది. విజయవాడ ఎయిర్పోర్ట్ ని ఒక ప్రధానమైన ఎయిర్పోర్ట్ గా తీసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఉదాహరణ.
0: అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో విడదీయరాని అంతర్భాగమని, ఈ నిర్వివాద వాస్తవాన్ని ఏదీ మార్చలేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ మాట్లాడుతూ, భారత చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి సుస్థిరతలను కాపాడటం ఢిల్లీకి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. భారత చైనా సరిహద్దు వ్యవహారాలపై సంప్రదింపులు సమన్వయం కోసం ఏర్పాటు చేసిన 36వ కార్యాచరణ వ్యవస్థ సమావేశంలోనూ ఈ విషయాన్ని భారత్ పునరుద్ఘాటించినట్లు తెలిపారు.
1: ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని మీరింతవరకు విన్నారు. వ్యాఖ్యానం కె రాణి, బి సరిత, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం ఉంటారు. మరి ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో ముందుగా పాటను కోరుతున్న శ్రోతలు ఎద్దు మైలార నుండి సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత వీరందరూ కోరుతున్నారు మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీత రచన వేటూరి. మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్, మరి వీరు కోరుతున్నారు విచిత్ర సోదరులు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన రాజశ్రీ, మరి వీరి కోసం ఈ పాట

0: ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఆత్మకూరు నుండి ఆదిశేషు మరి వీరు కోరుతున్నారు పాతాళ భైరవి చిత్రం నుంచి కమల చంద్రబాబు పాడిన పాట, గీత రచన పింగళి, సంగీతం ఘంటసాల. మరి వీరి కోసం ఈ పాట.
1: చింత చింత చింత చింత.

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు సత్తుపల్లి నుండి లలిత, మల్లిక్. మరి వీరు కోరుతున్నారు చంద్రలేఖ చిత్రం నుంచి రాజేష్ సుజాత పాడిన పాట, గీత రచన సిరివెన్నెల

ఈనాటి రావయతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమరగుర్తి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశం, గంగాధర్, శ్రీనివాస్ మరి వీరందరూ కోరుతున్నారు. నా దేశం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండ పాట, గీత రచన వేటూరి, మరి వీరి కోసం ఈ పాట.

ఈనాటి రావతిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తుల గుప్త, గోలపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, మరి వీరందరూ కోరుతున్నారు సంధ్య చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీతరచన ఆత్రేయ, మరి వీరి కోసం ఈ పాట

ఈనాటి రావతిని కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం నుండి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ మరి వీరందరూ కోరుతున్నారు. తొలిముద్దు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పండపాట గీతరచన. మరి వీరందరి కోసం ఈ పాట

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు ఖమ్మం నుండి బాలలక్ష్మి, పద్మ, మరి వీరు కోరుతున్నారు శుభోదయం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, గీతరచన వేటూరి

వాస్తవ కృష్ణమ్మ, ఆ కంచి వార్త లేని కృష్ణమ్మ, కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మ, ఆ కంచి వార్త లేని

ఈనాటి రాబోయే తిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట, పాటను కోరుతున్న శ్రోతలు పాలకొల్లు నుండి కృష్ణవేణి, త్యాగులు, మరి వీరందరూ కోరుతున్నారు క్రిమినల్ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. మరి వీరి కోసం ఈ పాట

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా గౌరవం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసు శీలా పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్, రచన రాజశ్రీ. ఈ పాటను వినిపించమంటూ ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగ్నాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత హిట్లర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి నుండి నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తుల గుప్త, మాణిక్యాలరావు, పావలం పోలయ్య, బాబురావు, రజనీ, రవికుమార్, రాజశేఖర్, బ్రహ్మయ్య, కస్తూరి రాముడు, కోటి రాము, పైడితల్లి మహమ్మద్, ఇనాయతుల్లా, నరహరి ప్రసాద్, ఈశ్వర్రావు వీరందరి కోరికపై ఈ పాట.

జల్సా చిత్రానికి కేకే గానం వింటారు రచన సిరివెన్నెల. ఈ పాటను వినిపించమంటూ ఉప్పులూరు గ్రామం నుంచి గణపవర్ మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్ తమని ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమం తర్వాత పవిత్ర ప్రేమ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. ఈ పాట వినిపించుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కోరుతున్నారు.

పూలరంగడు చిత్రానికి పి సుశీల గాన వింటారు. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుంచి భారత్ లాల్ పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజనందిని, రమేష్ లోడ్, అజయ్ లోడ్, ఆదిత్య లోడ్, కిరణ్, జాన్విక, విశ్రుద్ లోడ్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివన్నారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి భారత్ కోరుతున్నారు.

నవోదయం చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట వింటారు రచన బాన్సరి సత్యనారాయణ. ఈ పాటను వినిపించమంటూ అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, వెంకటేశం, శివకోటి శేఖర్ కోరుతున్నారు.

చక్రవర్తి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ పెన్ సర్కిల్ సెంటర్ నుంచి లక్ష్మీ మానస కోరుతున్నారు.

రత్నబంధువు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యానికి గాని వింటారు రచన ఆత్రేయ. ఈ పాటను వినిపించుకుంటూ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరిపొలం నుంచి పంతడు శ్రీనివాసరావు, గంగా భవాని, అఖిల్ వర్మ, అర్జున్ వర్మ

కార్యక్రమం తర్వాత పున్నమి నాగు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సూర్యకళ, రేఖ, కృష్ణ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరందరి కోరికపై ఈ పాట.

ఖైదీ నెంబర్ 150 చిత్రానికి నకాష్ అజీజ్, జాస్మిన్ సాండ్లాస్ గానం వింటారు. సంగీతం గీత రచన దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంప్ నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం బాషా, రుబీనా, రహీమున్నీసా, షరీఫ్ ఖాన్, ఆలిం పాషా కోరుతున్నారు.

చివరిగా పిడుగురావుడు చిత్రానికి ఘంటసాల పి సుశీల గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ వనపర్తి నుంచి రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, లాస్యశ్రీ, రాణా ప్రతాప్, సుధారామయ్య, చైత్రికాశ్రీ కోరుతున్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఉభయ కుశలోపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసే అభిప్రాయాల కార్యక్రమం. మరి శ్రోతలు 0866248881 ఈ నెంబర్కు మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు వెంటనే తెలియజేయండి.

0: ఉభయ కుశలో పరిశ్రోతలకు నమస్కారం.
1: నమస్తే అండి.
0: గత వారం మనం ప్రసారం చేసిన కార్యక్రమాల్లోని వారికి నచ్చిన వారు మెచ్చిన కార్యక్రమాల మీద శ్రోతల స్పందన ఎలా ఉందో చూద్దాం. అయితే పంపించండి 0866248811 ఈ నెంబర్కి మా కార్యక్రమాల మీద మీ అభిప్రాయాలు ముందుగా మనకి పంపించారు చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సంచాలకులకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 10వ తేదీ ఉదయం సోమవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధలో ఆత్మశుద్ధి గురించి చక్కటి సమాచారం అందించిన శ్రీ రంగారావు గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. భక్తి రంజన కార్యక్రమంలో శివభక్తి గీతాలు విని ధరించాం. ఉదయరేఖలు కార్యక్రమంలో ఓటీపీ మోసాల గురించి నివారణగా చక్కటి సూచనలు అందించిన శ్రీ పి చక్రవర్తి గారికి నమస్తే అంటున్నారు. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ పోపూరి గౌరీనాథ్ గారి గానం మాకు నచ్చింది అంటున్నారు. కార్యక్రమంలో బాల గోపాలం అనే ముత్తుస్వామి వారి కృతి మాకు మరీ మరీ నచ్చింది. చిత్రతరగిణి కార్యక్రమంలో ఏకచిత్ర గానం శీర్షికన ముత్యాల ముగ్గు సినిమా నుండి పాటలు విని ఆనందించాం. ఆకాశవాణికి మా ధన్యవాదాలు అందజేసుకుంటా ఉంటున్నారు. కార్మికుల కార్యక్రమంలో చేతి వృత్తుల కార్మికుల సాధక బాధకాలు ముఖ్యంగా వడ్రంగి కార్మికుల గురించి తీసుకునే చర్యలు ఈ విషయమే శ్రీ టి రంగబాబు గారితో పరిచయం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. పరిచయకర్త శ్రీ వెంకటేశ్వరులు గారు మంచి ప్రశ్నలు వేసి విలువైన సమాధానం రాబట్టారంటున్నారు. తర్వాత వెలుగు పూలు కథానిక మాకు నచ్చింది. రచించి చదివి వినిపించిన విజయ గారికి మా ధన్యవాదాలు అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన పాండవ ఉద్యోగ విజయాలు శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మా వీధుల విందు చేశాయి. గానం చేస్తున్నారు.

శ్రీ గణేష్ కుమార్ గారికి మా ధన్యవాదాలు. రాత్రి ప్రసారమైన నాటికం మాకు నచ్చింది అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధమున్న రాసి పంపించారు. ఇంకా వీరేమంటున్నారంటే 11వ తేదీ మంగళవారం ఉదయం ప్రసారమైన సూక్తి సుధ ఈర్ష పనికిరాదని, దానివల్ల కలిగే అనర్థాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. శ్రీ అడవి వెంకట గంగాధర శర్మ గారికి నమస్తే అంటున్నారు. భక్తి రంజన కార్యక్రమంలో హనుమాన్ చాలీస అలాగే హనుమాన్ భక్తి గీతాలు విని తరించామంటున్నారు. అలాగే ఆరోగ్య సలహాల శీర్షికన వెన్ను నడుము నొప్పి కారణాల నివారణ మార్గాల గురించి డాక్టర్ ఎం మధుసూదన్ గారితో పరిచయ కార్యక్రమంలో ఆధునిక శస్త్రచికిత్స గురించి చక్కటి సమాచారం అందించారు. డాక్టర్ గారికి ధన్యవాదాలు అంటున్నారు. సంగ్రామ స్వరాల శీర్షికన స్వాతంత్ర సమరంలో పాల్గొన్న శ్రీ సి అప్పారావు గారితో శ్రీ డిఎస్ఆర్ ఆంజనేయులు గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఎంతో విలువైనదిగా ఉంది అంటూ ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్నా మనకి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. ఆ తర్వాత మనకి పంపించారు కార్యక్రమ సమర్పకులకు, సహస్రోతలకు నమస్తే అంటున్నారు. నమస్తే అండి. జరపతుల బూచయ్య కుటుంబ సభ్యులు హనుమకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి సింపుల్ గారు రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం. ఈ రోజు ఉదయం ప్రసారమైన సరస వినోదిని సమస్య పూర్ణం చాలా బాగుంది. ఇందులో కవులు పంపిన పూర్ణాలు పైడిపాటి ఉమానంద శర్మ గారు చాలా చక్కగా చదివారు. పంపిన కవులకు శర్మ గారికి నా ధన్యవాదాలు అంటున్నారు. యోలయ కార్యక్రమం హైలైట్ గా ఉంటుందని రాసి పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సర్పల్లె, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మనకి చూద్దాం, పంపించారు. శ్రోతలు కోరిన పాటలు ఏ టైంలో ప్లే చేస్తున్నారో చెప్పండి అంటున్నారు. ఉదయం మనం రాబోయే అతిథి కార్యక్రమంలో మీరు కోరిన పాటలు ప్రసారం చేయడం జరుగుతుంది. మీరు తప్పకుండా కోరుకోండి. అలాగే కల్పలతకి మీరు ఉత్తరాల ద్వారా కూడా పాటలు కోరుకోవచ్చు. ఇక తర్వాత చూద్దాం. కోనసీమ జిల్లా అమలాపురం నుండి పేరు రామచంద్రరావు లలిత కుమారి రాసి పంపిస్తున్నారు. ఉభయకుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అవుతున్న కార్యక్రమాలు అన్ని బాగుంటున్నాయి. భక్తిరంజని, దేశభక్తి గీతాలు, అలాగే కర్ణాటక సంగీత కార్యక్రమం బాగుంది అంటున్నారు. మహారాజపురం సంతానం గారి గాత్రంలో జగజ్జనన కీర్తన మాకు నచ్చింది అంటున్నారు. తర్వాత కదిరి గోపాలనాథ్ గారి సాక్సోఫోన్ వాద్యం హృదయంగా ఉంది అంటున్నారు. ఆదివారం ఈ మాసపు పాట బాగుంది అంటూ రాసి పంపించారు. తర్వాత చరణ్ గారి, బి చరణ్ గారి గాత్ర కచేరి కూడా నచ్చింది అంటున్నారు. కల్పలత కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పాటను కోరుకోండి. కల్పలతలు ఉత్తరాల ద్వారా మీ పాటను తప్పకుండా ప్రసారం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూద్దాం. ఉభయ కుశలపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. శుభ మధ్యాహ్నం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారాంతం కార్యక్రమాన్ని మేము ఈ వారం అంతా కార్యక్రమాన్ని వింటూనే ఉంటాము. మాకు 1:10 పసిడి పంటలు ప్రసారం చేయమని కోరుతున్నాము. హనుమాన్ నగర్ నుంచి పల్లపాటి గోపాలకృష్ణ, సాత్విక, అభి కోరుతున్నారు. అయితే మీ సూచన గమనించాము, ప్రయత్నం చేద్దాం. తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జి, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నరేష్ ఇంకా కుటుంబ సభ్యులు రాసి పంపించారు. ఏమంటున్నారంటే వీరు 15వ తేదీ సాయంత్రం హిందీ పాఠం విన్నాము, బాగుంది అంటున్నారు. రాబోయే అతిథి కార్యక్రమంలో మేము కోరిన పాటలు వినిపించటం లేదు, మాపై ఎందుకు ఇంత చిన్న చూపు అంటున్నారు. కనీసం మేము కోరిన పాట ఈ రోజు కూడా రాలేదు అని నరేష్ గారు రాసి పంపించారు మూసాపేట నుంచి. అయితే ఒకవేళ మీరు కోరుకున్న పాట మనకి అవైలబుల్గా లేకపోతే రెండో పాటలోకి వెళ్ళిపోతాము, అందుకని మీరు రాయకుండా ఉండకండి. తప్పకుండా పాటలు కోరుకోండి రాబోయే అతిథికి. అలాగే కల్పలత ఆదివారం ప్రసారం చేసే కల్పలతల్లో కూడా పాటలు కోరుకోండి. మీ పాటలు వేయటానికి మేము ఇక్కడ అందరం సిద్ధంగా ఉన్నాం. ఇక తర్వాత చూద్దాం. మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి రాస్తున్నారు. గత వారం రోజులుగా ప్రసారం చేసిన కార్యక్రమాలపై సమీక్ష విన్నాను, చాలా బాగుంది అంటున్నారు. మీ స్టేషన్ నుంచి ప్రసారమయ్యే కార్యక్రమాలు నచ్చుతున్నాయి. కార్యక్రమాల ప్రసారాల్లో మార్పులు చేర్పులు అవసరం లేదు అనిపిస్తుంది నాకు అంటున్నారు. థ్యాంక్ యూ అండి.

0: మాలల కార్యక్రమాలు, వేసాయదారుల కార్యక్రమం, నాటకం అన్ని నచ్చుతున్నాయంటూ రాసిపర పంపించారు బ్రహ్మయ్య కర్నూలు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర స్టేషన్ డైరెక్టర్ గారికి ఉభయ కుశల పరిధి చదువుతున్న నిర్వాహకులకు భారత స్వాతంత్రం 80 సంవత్సరాలు జరుపుకుంటున్న శుభ సందర్భాన శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇందు మూలంగా మీకు తెలియజేయింది ఏమనగా అంటూ రాసి పంపించారు. చూద్దాం ఏం రాశారు వారు. మీరు ఇంత ముందు వినిపించారే కల్పలత 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు అరగంట ప్రసారం చేస్తే బాగుంటుంది కదా, మాకు ఆదివారం ఒక్కోసారి వీలు పడదు, మేము కూడా ఉత్తరాలు రాయాలనుకుంటున్నాం, ఈ సూచన గమనించగలరు అంటున్నారు. దోర్నాల బాలరాజు ఈస్ట్ వనస్థలీపురం హైదరాబాద్ నుండి రాసి పంపించారు. అయితే మనం కల్పలత ఆదివారం నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది, ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు రోజు మనకి రాబోయే అతిథి కార్యక్రమం ప్రసారం అవటం జరుగుతోంది. అయితే తప్పకుండా ఉత్తరాలు రాయండి కల్పలతకి, అలాగే రాబోయే అతిథి కూడా మీ పాటలు కోరుకోండి. తర్వాత చూద్దాం మనకి రాశారు.
1: శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. రాత్రి మీరు ప్రసారం చేసిన ప్రధానమంత్రి గారి స్వతంత్ర దినోత్సవ ప్రసంగానికి AI ఆధారిత అనువాదం ఆసాంతం అలరించింది, ప్రసారం చేసిన మీకు ధన్యవాదాలు అంటున్నారు. సూక్తి సుధ సంస్కృత పాఠాలు వింటుంటే చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయి, సరస వినోదని సమస్యాపూర్ణం యువలయ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి, ధన్యవాదాలు అంటూ రాశారు. సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి.
0: ఇక తర్వాత మనకి రాసి పంపించారు, వీరు ఎవరంటే ఉభయ కుశలోపరి స్టేషన్ డైరెక్టర్ గారికి విజయవాడ అంటూ ఆర్య నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 6వ తేదీ ప్రసారమైన చీరాల పేరాల ఉద్యమం సారథి ఆంధ్ర గోపాలకృష్ణ గారి గురించి డాక్టర్ కందిమళ్ళ సాంబశివ గారితో ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. 10వ తేదీ ప్రసారమైన పద్మభూషణ్ ప్రముఖ స్వాతంత్ర యోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణ గారితో శ్రీమతి ఆకొండి పద్మావతి గారితో సంభాషణ, వారి జీవిత విశేషాలు, వారి జైలు జీవితం గురించి చక్కగా తెలియజేశారంటున్నారు. అలాగే 12వ తేదీ రాత్రిపూట ప్రసారమైన తప్పు ఎవరిది నాటిక నేటి సమాజంలోని వ్యక్తులకు కనువిప్పు కలిగించే విధంగా ఉంది, చాలా సంవత్సరాల తర్వాత పునఃప్రసారమైన ఈ నాటిక అందరికీ స్ఫూర్తిదాయకం, వంతవాణిలో ప్రసారమవుతున్న స్వాతంత్రోద్యమంలో వీర నారీమణులైన శ్రీమతి ఉద్దండ మాణిక్యాంబ, శ్రీమతి ఉన్నమ లక్ష్మీబాయమ్మ మరియు శ్రీమతి పద్మావతి తదితరుల స్వాతంత్ర పోరాటాలను, వారి జీవిత మరియు వారి జైలులోని వారి కష్ట నష్టాలను చక్కగా తెలియజేశారు. అలాగే 15వ తేదీ మొదటి ప్రసారంలో ఉదయం వందే మాతరం గీతం వినిపించకపోవడం మాకు కొంత ఆశాభంగం కలిగింది. అలాగే సూక్తి సుధలో 15వ తేదీ నాడు జనని జన్మభూమి అంటూ చక్కని సందేశం ఇచ్చిన శ్రీ కేవి అప్పలాచార్యులు గారికి మరియు అందరికీ ధన్యవాదాలు, నమస్తే అంటున్నారు. భవదీయ సర్విశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి మన కార్యక్రమాల మీద చక్కటి అభిప్రాయం తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం మనకి రాసి పంపించారు, ఉభయ కుశలపరి కార్యక్రమం నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ప్రతిరోజు మీరు ప్రసారం చేసిన కార్యక్రమాలు బాగుంటున్నాయి, లలిత గీతాలు, దేశభక్తి గీతాలు, భక్తి రంజని, సరస వినోదని కార్యక్రమాలు బాగుంటున్నాయి, ధన్యవాదాలు అంటున్నారు. 3 గంటలకు ప్రసారం చేస్తున్న నాటకాలు కూడా నచ్చుతున్నాయి అంటున్నారు. ఆదివారం DTH ఛానల్స్ను ఇంటర్నెట్లో ప్రసారం చేయగలరు, అదేవిధంగా సామూహిక గేయాలు, కుటుంబ సంక్షేమ గేయాలు ప్రసారం చేయగలరు అంటూ అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం, కంటిన్యూ అవుతుండండి మా కార్యక్రమాలు వింటూ, మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి ఉభయ కుశలోపరికి. తర్వాత మనకి పంపించారు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఉదయం సూక్తి సుధ, దేశభక్తి గీతాలు, భక్తి రంజని కార్యక్రమాలు బాగుంటున్నాయి అంటున్నారు. పసిడి పంటల సంభాషణ పునఃప్రసారం చేయండి అంటున్నారు. అలాగే ఉదయరేఖలు కార్యక్రమం బాగుంటుంది, 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు మాకు నచ్చుతున్నాయి అంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ పాటలు రోజు వినిపించిన వారే వినిపిస్తున్నారు, దయచేసి గమనించగలరు. ఈరోజు సరస వినోదని సమస్య పూర్ణం బాగుంది, ఈరోజు కల్పలత ఉత్తరాలు పాటలు చాలా బాగున్నాయి అంటున్నారు. జీవన లహరి కార్యక్రమంలో శ్రోతలతో పరిచయ కార్యక్రమం నిర్వహించండి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటున్నాయి. వనితా వాణి స్త్రీల కార్యక్రమంలో స్వాతంత్ర సమర యోధుల గురించి చక్కగా వివరించారు. లలిత గీతాలు, విశేషాలు, కార్యక్రమాలు నచ్చుతున్నాయంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్ నుంచి సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు మన కార్యక్రమాల గురించి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు,
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్కారాలు అంటున్నారు. నమస్తే అండి.

0: మీరు బుధవారం ఉదయరేఖలు కార్యక్రమంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీరు ప్రసారం చేసిన నెహ్రూ యువ కేంద్రం సంచాలకులు శ్రీ కోటకొండ వెంకట ఉజ్వల్ గారితో పరిచయం చాలా బాగుంది. నెహ్రూ యువక కేంద్రం గురించి చక్కటి పూర్తి వివరాలు అందించారు పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు గారికి. మా ప్రత్యేక ధన్యవాదాలు. చక్కని కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం డైరెక్టర్ గారికి, వ్యాఖ్యాతలకు మా శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు వెలిదండ్ల గోపాలకృష్ణమూర్తి గుంటూరు నుంచి.
1: తర్వాత మనకి పంపించారు రాబోయే తేదీ కార్యక్రమానికి. ఓకే, వీరు పాట కోరుతారు. కింద మీరు ఇంకో మెసేజ్ మనకి చేశారు. ఉభయ కుసులోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఈరోజు 10:15 ప్రసారమైన రాబోయే తేదీ కార్యక్రమంలో శ్రోతలు పంపిన బాగుంది అంటున్నారు. అంతవరకే అర్థమవుతోంది కార్యక్రమం రాసింది. పాలకొల్లు నుండి న్యాపతి రాఘవులు, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి రాసి పంపిస్తున్నారు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఉభయ కుసులపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న విజయవాడ రేడియో సాంకేతిక నిపుణులకు, డైరెక్టర్ గారికి ధన్యవాదాలు అంటున్నారు. 1:10 ప్రసారం అయ్యి పసిడి పంటల కార్యక్రమాన్ని ప్రసారం చేయండి, పునఃప్రసారం చేయండి అంటున్నారు. ఆ సమయాన పాటలు వినిపిస్తున్నారు. మాకు చాలా బాధగా ఉంది, దయచేసి గమనించి పసిడి పంటల కార్యక్రమం పునఃప్రసారం చేయండి అంటూ ధూళిపాళ్ళ నుండి చాంది భాష, జానీ బేగం, షాహిద్ ఇంకా కుటుంబ సభ్యులు రాసి పంపిస్తున్నారు. ప్రయత్నం చేద్దామండి. ఇక తర్వాత రాశారు విజయవాడ ఆకాశవాణి వారికి నమస్కారం అంటున్నారు. ఉభయ కుసులపరి నమస్కారం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నమస్కారం. గత శుక్రవారం రాత్రి రాష్ట్రపతి గారి తెలుగు అనువాదం ప్రసంగం తర్వాత సమైక్యత గీతం వినిపించారు. కానీ గీతంలో మలయాళ, తెలుగు మరియు కన్నడ భాష చరణాలు తొలగించి ప్రసారం చేశారు. సమైక్యత గీతం అంటే అన్ని భాషల సమ్మేళనం కదా, గమనించగలరంటున్నారు. ఈ ఉదయం ప్రసారమైన ప్రసార విశేషాలు తెలియజేస్తూ 8:30 గుంటూరు జిల్లా సమాచారం లేఖ అని మరలా వెనువెంటనే 8:30 శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమాన్ని ప్రకటించారు. అలానే 11:00 కల్పలత కార్యక్రమం ప్రకటించారు. వెనువెంటనే 11:10 ఉభయ కుసులోపరి అని ప్రకటించారు. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా గమనించుకోగలరు అని మనవి అంటున్నారు. తప్పకుండానండి. ఇక కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. శ్రీమతి భారతి గారు గానం చేసిన భక్త అంబరీష హరికథ గానం చాలా చాలా బాగుంది. గత ఆదివారం ఉభయ కుసులపరి కార్యక్రమం తర్వాత వినిపించిన పాత తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారం చేశారు. అలాగే పాత తెలుగు చలనచిత్ర గీతాలకు ప్రాధాన్యత ఇవ్వగలరని మనవి అంటూ గుంటూరు నుంచి నాగభూషణం రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా కార్యక్రమాలు వింటూ మీ అభిప్రాయాలు తెలియజేస్తూ ఉండండి. తర్వాత మనకి పంపించారు ఆకాశవాణి వారికి శుభ మధ్యాహ్నం అంటూ రాసి పంపించారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఉభయ కుసులోపరికి స్వాగతం అంటూ 11:00 ఉదయం 10:00 వినిపించిన జాతీయ జెండా గురించి అందులో అన్ని విషయాలు చక్కగా వివరించారు. ప్రసంగకర్త పరిచయం చేసిన రావుల సాయి గిరీష్ గారికి అభినందనలు అంటున్నారు. అలాగే శనివారం 15వ భారతమాత దేశభక్తి గీతాలు విన్నాము. అలాగే ఢిల్లీ ఎర్రకోటపై ప్రధానమంత్రి గారి ప్రసంగం, ఇంకా తెలుగు అనువాదం చలనచిత్ర గీతాలు ఇంకా బాగున్నాయంటూ రాసి పంపించారు. గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి, ఋషికేశవ రెడ్డి, సావిత్రి వారి కుటుంబ సభ్యులు. ఇక తర్వాత మనకి పంపించారు. ఇక చూద్దాం, మీరు ప్రసారం చేసిన లలిత గేయాలు, జనపద గేయాలు చాలా చాలా బాగున్నాయంటూ రాచర సుబ్రహ్మణ్యం గారు మళ్ళీ మనకి రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వనితవాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు, కష్టాలు అనుభవించిన మహిళా మణుల గురించి శ్రోతలకు బాగా తెలియజేశారు. ఆకాశవాణిలో పనిచేసే విశ్రాంతి తీసుకున్న వారితో పరిచయ కార్యక్రమాలు వినిపిస్తే బాగుంటుంది అంటున్నారు. కొన్ని రోజుల క్రితం శారదా శ్రీనివాస్ గారితో పరిచయం బాగుంది అంటూ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు వారం రోజుల నుండి వివిధ భారతి రావడం లేదు, వేరే ఎఫ్ఎంలో నుండి వింటున్నాం, అలా ఎందుకు జరుగుతోంది, కారణం తప్పక తెలియజేయగలరని మనవి అంటూ రాసి పంపించారు. అడుగుతున్నారు జరపోతుల బుజ్జయ్య తరాలపల్లి గ్రామం నుంచి అడుగుతున్నారు. చూద్దాం. ఇక తర్వాత రాశారు ఉభయ కుసులపరి కి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుండి ద్వారంపూడి సత్తిరెడ్డి రాసి పంపించారు. వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా తెలుగు రేడియో కేంద్రాలు చక్కగా ప్రసారం చేస్తున్నారు, వస్తున్నాయి కార్యక్రమాలు అంటున్నారు. అటు న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార భారతి యాప్లో, ఇటు వేవ్స్ ఓటీటీ యాప్లో రేడియో కార్యక్రమాలతో పాటు దూరదర్శన్ సప్తగిరి ఛానల్ కూడా వస్తుంది. అలాగే మధ్యాహ్నం అంతేవాణి

0: ప్రోగ్రామ్స్ వస్తున్నప్పుడు రికార్డింగ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటే బాగుంటుంది అన్న అభిప్రాయం అంటున్నారు. చిట్కాలు మంచి టిప్స్ వస్తున్నాయి, నేను వెంటనే నేను వినటమే కాకుండా మిగతా వారికి వినిపించవచ్చు కదా అన్న అభిప్రాయం అంటూ ధన్యవాదాలు అంటూ రాసిచ్చారు. బాగుందండి, ప్రయత్నం చేద్దాము, మీ సూచన గమనించాము. ప్రతిరోజు సాయంత్రం క్విజ్ ప్రోగ్రామ్ ప్లే చేయడం లేదు, అలాగే శ్రోతలు కోరిన పాటలు ప్లే చేయడం ఎందుకు అని అడుగుతున్నారు మాధవి. ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి వస్తుంది, ప్రసారం చేస్తున్నామండి. తర్వాత చూద్దాం, మనకి రాశి పంపించారు. నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, విజయవాడ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ రాశి పంపించారు. ఓకేనండి. పేరు అయితే తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగరం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకైతే రాసి పంపించారు. సుదీర్ఘమైన లేఖే అనొచ్చు, కాకపోతే సమయం కూడా పరిగెడిపోతుంది. నమస్తే, నేను మురళి భట్టిప్రోల నుంచి రాసి పంపిస్తున్నారు. కార్యక్రమాలు అన్నీ బాగుంటున్నాయి అంటున్నారు. అయితే వీరు రాసిన కవిత అయితే చదవటం, రామచిలుకకు దూరపండు దొరికితే ఆనందం, సీతాకోక చిలుకకు పువ్వులు అని మకరందం దొరికితే ఆనందం, రాజహంసలకు తామర పుష్పం కలిగిన సరస్సులు కనబడితే ఆనందం. ఆకాశవాణిలో మా ఉత్తరాలు చదివితే మాకు చాలా ఎంతో ఆనందం అంటూ రామచిలకని సీతాకోక చిలకని తీసుకొచ్చారు ఈరోజు. చాలా చాలా బాగుందండి, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, ఉభయ కుశలపరికి స్వాగతం, 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. ప్రసాద్ ఎల్ఐసి నెల్లూరు నుంచి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత మనకి పంపించారు వీరు డి గోవర్ధన్ ఫ్యామిలీ మెంబర్స్ వనపర్తి నుండి, హిందీ సినిమా పాటలు బాగున్నాయంటూ రాసి పంపించారు. ఇదండి ఈనాటి ఉభయ కుశలపరి శ్రోతలు వాట్సాప్ ద్వారా తెలియజేసిన అభిప్రాయాల కార్యక్రమం. వచ్చే వారం ఉభయ కుశలపరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.
1: నమస్తే.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు సమయం 12:30 కావస్తుంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. యూజీసీ నెట్ పరీక్షలో 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశం ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తోంది. భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత అయిన వాజ్పేయి 2018లో ఇదే రోజున తుదిశ్వాస విడిచారు. అటల్ బిహారీ వాజ్పేయి 3 దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మొదటి పదవీ కాలం 1996లో కేవలం 13 మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత 1998 నుంచి 1999 వరకు 11 పాటు రెండో విడతగాను, అనంతరం 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం పాటు ప్రధానమంత్రిగా ఆయన దేశానికి సేవలందించారు. మన దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో 2015లో వాజ్పేయిని సత్కరించారు. అటల్ బిహారీ వాజ్పేయి స్మారక స్థలమైన సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదైవ్ అటల్ వద్ద నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ నివాళి కార్యక్రమానికి హాజరయ్యారు. వాజ్పేయి వారసత్వం దేశానికి ఎప్పుడూ స్ఫూర్తినిస్తుందని, జాతి నిర్మాణంలో ఆయన నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో ఒక సందేశంలో పేర్కొన్నారు. భారత్ అభివృద్ధిలో వాజ్పేయి పాత్ర అనన్య సామాన్యమైందని ప్రధానమంత్రి అన్నారు. ఈరోజుకు కూడా ప్రజలకు సేవ చేయడంలో

0: వాజ్పేయి త్యాగ నిరతిని తలుచుకునే విధంగా ఉందని, భవిష్యత్తులో కూడా ఇది మార్గదర్శకంగా ఉంటుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తన శ్రద్ధాంజలి సందేశంలో పేర్కొన్నారు. పార్లమెంట్ రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి నిన్న చేసిన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించేందుకు ముందుకు రావాలని, దేశంలో మహిళలు లోక్సభలోనూ శాసనసభలోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: జల్ద్ సే జల్ద్ హమారీ మాతాఓ బెహనోకో 33% విధానసభ ఔర్ లోక్సభ మే ఉన్కో ప్రతినిధిత్వ మిలే యే భారత్ కీ నీతి ఘడతర్ కే అందర్ అప్నా యోగదాన్ దే సమయ్ కీ మాంగ్ హై ఔర్ మే సభీ రాజనీతిక్ దళో సే ఫిర్ సే ఆగ్రహ కర్తా హూ ఆయే మహిళా ఆరక్షణ లాగూ కర్కే మహిళా సమ్మాన్ మే ఆప్ భీ జుడియే లేకిన్ మేరీ మాతాఓ బెహనోకో హక్ దీజియే.
0: దేశ విధానాల రూపకల్పనలో మహిళలకు కూడా కీలక పాత్ర కల్పించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. సమావేశానికి సంబంధించి వాతావరణంలో మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించేందుకు వాతావరణ కార్యాచరణ సమితి కాంటాక్ట్ గ్రూప్ రేపు సమావేశం జరుపుతుంది. భారత అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో జరగనుంది. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారం గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థిక అభివృద్ది వంటి 4 అంశాలపైన సమావేశంలో చర్చిస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్లో అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్ లో కొత్త డైరీ కర్మాగారానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే వివిధ మిల్క్ యూనియన్లకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల దాణా కర్మాగారాలను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది పనులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా నియమితులైన 10,500 మందికి పైగా సిబ్బందికి కేంద్ర హోంమంత్రి నియామక పత్రాలు అందజేస్తారు. కొత్త కేంద్ర సహకార బ్యాంకుల ఏర్పాటును ప్రకటించడంతో పాటు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులను కూడా అమిత్ షా బదిలీ చేయనున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు విడుదల చేసింది. అభ్యర్థులు ఆన్సర్ కీలపై తమ అభ్యంతరాలు తెలియజేసేందుకు ఛాలెంజ్ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. 18వ తేదీ వరకు ఫిర్యాదులకు ఈ విండో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాల్ చేయవచ్చు. సవాలు చేసే ప్రతి ప్రశ్నకు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుందని ఎన్టీఏ తెలియజేసింది. ప్రతి అభ్యంతరానికి, ఫిర్యాదుకు తగిన ఆధారాలను జత చేయాలని ఎన్టీఏ తెలియజేసింది. వేరే ఏ ఇతర పద్ధతిలో పంపినా అభ్యంతరాలు స్వీకరించవని, కేవలం ఆన్లైన్ మాత్రమే సమర్పించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 18వ తేదీ చివరి తేదీ. ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీతో సహా మిగిలిన 3 సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లోని వివిధ రకాల లోపాలకు సంబంధించి ఫిర్యాదులను పరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ తెలియజేసింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. నిరసనలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేయనున్నట్లు విద్యార్థి నేతలు ప్రకటించారు. రాంచీలోని ఆల్బర్ట్ ఎక్కా చౌక్ లో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని, ఇది 22వ రోజుకు చేరుకుందని విద్యార్థులు వెల్లడించారు. జేపీఎస్సీ 11 నుంచి 13 పరీక్షలు, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షలు రద్దు చేయాలని, ఈ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కేరళలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26వ తేదీన జరుపుకోనున్నారు.

0: నేపథ్యంలో రాష్ట్రంలో పండుగ ఏర్పాట్లలో ప్రజలు మునిగిపోయారు. ఈరోజు అథంతో ఓణం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓణం కేవలం ఒక్కరోజు పండుగ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉదయం నుంచి అధికారిక వేడుకలు అథం రోజుతో ప్రారంభమయ్యాయి. అథం ముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపుక్కళం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి తివాచి వంటిది. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. కేరళలోని త్రిపునితురలో జరిగే ఘనమైన అథచమయం ఊరేగింపు కూడా ఈ పండుగ వేడుకల్లో ఒక ప్రధాన అంశంగా ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లదాఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా మండి తెహసిల్ రాజ్పురా గ్రామంలోని పురాతన బాబా బుద్ధ అమర్నాథ్ ఆలయానికి 12 రోజుల పాటు జరిగే వార్షిక శ్రీ బుద్ధ అమర్నాథ్ యాత్ర రేపు ప్రారంభమై రాఖీ పౌర్ణమి వరకు, అంటే ఈ నెల 28వ తేదీ వరకు కొనసాగనుంది. యాత్రికుల మొదటి బృందం రేపు జమ్మూలోని భగవతీ నగర్ యాత్రి నివాసించి సరిహద్దు జిల్లా అయిన పూంచ్కు బయలుదేరుతుంది. పూంచ్ రాజౌరి ప్రయాణ మార్గాల్లో అధికారులు కట్టుదిట్టమైన బహుళంచెల భద్రత నిఘా ఏర్పాటు చేశారు. యాత్రా మార్గంలో సామూహిక వంటశాలలు, పార్కింగ్ లేఅవుట్లు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలతో సహా అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, స్థానిక సంస్థలు పూర్తి చేశాయి. ఈ అమర్నాథ్ యాత్ర సముద్ర మట్టానికి 4,600 అడుగుల ఎత్తులో స్వయంభూగా వెలిసిన తెల్లటి రాయి శివలంగా ఉన్న పురాతన ఆలయానికి జరుపుతారు. విశేషాలు మరొకసారి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం ఎల్లుండి న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. యూజీసీ నెట్ పరీక్షలో 84 సబ్జెక్టులకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు కీ విడుదల చేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన భువనచంద్ర గీతం, చిత్రం చినరాయుడు.

0: తర్వాత విందాం ఘన్సాలాపి సుశీల పాడిన దాశరథి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం చదువుకున్న అమ్మాయిలు.
1: గుట్టుగా లేతరెమ్మల కొనుకు నిన్ను రొట్టె ముక్కల మధ్య

0: पे आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం హరీష్ రాఘవేంద్ర పాడిన చిన్ని చరణ్ గీతం, చిత్రం డాన్.

తర్వాత ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచనాత్రయ, చిత్రం దాగుడు మూతలు.

0: देगा?
1: ఫిలిం గీతాల్లో తర్వాత జావేద్ అలీ చిన్మయి పాడిన భువనచంద్ర గీతం విందాం. చిత్రం రోబో, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: ఎంచుకోండి.
1: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత విందాం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరు గీతం, చిత్రం సీతారామయ్య గారి మనవరాలు.

0: చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రగీతాల్లో తర్వాత విందాం. రావణుడే రాముడైతే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాట విందాం. సాహిత్యం వేటూరి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేవుమారాణి. ముఖ్యాంశాలు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. రాష్ట శాసన మండలి, శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఇక వివరాలు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలను ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తి, ప్రజాసేవ, దేశభక్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం ఆయన తుది శ్వాస వరకు పోరాడారని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడలో జరిగిన రాష్టస్థాయి వేడుకల్లో మంత్రులు ఎస్ సవిత, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కొనియాడారు. సామాజిక సమానత్వం, పేదల సంక్షేమం, అణగాయన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలియజేస్తూ,
1: వర్గం తెలుసుకున్న తర్వాత వారి యొక్క జీవిత ప్రయాణాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు అందరం కూడా ఈ స్థాయికి మేము చేరాం. ప్రతి ఒక్కరం కూడా ఏదైతే హెల్దీ, వెల్దీ, హ్యాపీ లైఫ్ ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. అది కేవలం మనందరం కూడా అభివృద్ధి చెంది మన పిల్లలందరూ కూడా విద్య ద్వారానే సాధికారత వస్తుంది కాబట్టి తప్పకుండా మంచి విద్య వాళ్ళకి అందించగలిగితేనే సాధ్యమవుతుంది. కాబట్టి విద్య మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ ప్రభుత్వం ముఖ్యంగా విలువలతో కూడినటువంటి సిలబస్ కూడా ఇస్తున్నాం. ఇలాంటి నాయకు కూడా ఈ రాబోయే రోజుల్లో మీకు సిలబస్ పొందపరిచి మీ అందరూ కూడా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితం ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
0: స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆర్టీసీ ఏర్పాటు చేసిన 2 విద్యుత్ బస్సులను మంత్రి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్తో కలిసి నిన్న ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్న మహిళల్లో విశాఖపట్నం

0: జిల్లా అగ్రస్థానంలో ఉందని చెప్పారు. గత ఏడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 230 కోట్ల రూపాయల విలువైన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మహిళలకు అందించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శాసనమండలి శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రశాంతంగా సమర్థవంతంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని శాసనసభ ప్రాంగణంలో శాసనమండలి శాసనసభ సమావేశాల నిర్వహణకు సంబంధించి సాధారణ ఏర్పాట్లు, పరిపాలన అంశాలు, సభ్యులకు అందించాల్సిన సేవలు, శాంతి భద్రతలు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను వారు నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమావేశాల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు నిర్ణీత సమయంలో సమాధానాలు అందించడం అత్యంత ప్రాధాన్యత అంశమని చెప్పారు. సమావేశాల సందర్భంగా సచివాలయ నలుమూలలా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అధునాతన సాంకేతికత ద్వారా నిరంతర నిఘా కొనసాగించాలని స్పీకర్ సూచించారు. నవంబర్లో జరిగే శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదల పాదపద్మారాధన సేవల కోటాను ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 21వ తేదీన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, సాలకట్ల పవిత్రోత్సవాల టికెట్లను ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను అదే రోజు 3 గంటలకు, ఈ నెల 24వ తేదీన అంగ ప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు, ఈ నెల 25వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శనం, గదుల కోటాకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది. టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవాలని సూచించింది. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. 1924 డిసెంబర్ 25వ తేదీన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే దేశభక్తి, సాహిత్యంపై ఆసక్తి పెంచుకున్నారు. 1951లో భారతీయ జనసంఘ్లో చేరి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1957లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించి తొలి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. విదేశాంగ మంత్రిగా, ప్రతిపక్ష నాయకునిగా విశేష సేవలందించారు. 1996, 1998, 1999లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అణుపరీక్షలు, మౌలిక వసతుల అభివృద్ది, జాతీయ రహదారుల విస్తరణ వంటి అనేక కీలక నిర్ణయాల్లో ఆయన పాత్ర ఉంది. వాజ్పేయి సేవలకు గుర్తింపుగా 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. 2018 ఆగస్టు 16న ఢిల్లీలో ఆయన కన్నుమూశారు. 2040 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషాముక్తు యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మై భారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పేర్కొంది. మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములు చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నెంబర్ గాని, మై జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ గాని లేదా నరేంద్ర మోదీ యాప్ గాని ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. వీటి ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తాయి యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ
1: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి మోస్తరువర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటే లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరి బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. గణేశ 24 గంటల్లో కర్నూలు జిల్లా కర్నూలులో 3 సెంటీమీటర్లు, కర్నూలు జిల్లా గోనగండలో 3 సెంటీమీటర్ల చొప్పున అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి.
0: భారత్ శ్రీలంక జట్ల మధ్య 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిన్న ప్రారంభమైంది. శ్రీలంకలోని గాలే నగరంలో అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో మొదట భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. దేవదత్ పడిక్కల్ 131, రిషబ్ పంత్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. రెండవ రోజు ఉదయం నుంచి వర్షం కురవడంతో ఆటకు అంతరాయం ఏర్పడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రజా రవాణా మరింత చేరువైందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయి వర్ధంతి ఈరోజు. రాష్ట్ర శాసనమండలి శాసనసభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6A నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషీన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
7: ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో ముందుగా ఆత్మసమ్మతం శ్రీమతి ఎం విజయ శ్రీముఖి గారి కథానిక వింటారు.
8: విశాఖ రామకృష్ణ బీచ్లో నేను మా శ్రీవారు మాట్లాడుకుంటూ కూర్చున్నాం. కాస్త దూరంగా కూర్చున్న ఒక మహిళను చూస్తూ, ఆమె తెలిసినమిలాగా ఉందే అంటూ నేను అటు చూస్తూ మాట్లాడుతున్నాను. అటు చూస్తూ ఇటు మాట్లాడే బదులు వెళ్ళి పలకరించి రావచ్చు కదా అన్నారు మావారు. సరే ఉండండి, నేను అనుకున్నామే అయితే మాట్లాడేసి వస్తాను అంటూ లేచి వెళ్ళాను. హాయ్ సౌజన్య, ఆమె దగ్గరికి వెళ్ళి చూశాక పలకరించాను. తల తిప్పి చూసిన ఆమె ఓ క్షణం తర్వాత గుర్తుపట్టి నవ్వుతూ, హాయ్ ఉజ్వల, నువ్వెప్పుడొచ్చావు, ఎక్కడుంటున్నావు, ఒక్కదానివైనా ఇంకెవరైనా వచ్చారా నీతో అంది చుట్టూ పరికిస్తూ. అరుగో అక్కడ కూర్చున్నారే ఆ వైట్ షర్ట్, ఆయనే మా వారు. పిన్నికి ఆరోగ్యం బాగా లేదని తెలిసింది, చూసి వెళ్దామని వచ్చాం చెప్పాను కూర్చుంటూ. అలాగా ఇప్పుడు ఎలా ఉన్నారు మీ పిన్ని అడిగింది సౌజన్య. పర్వాలేదులే, కోలుకుంది అని నేను చెబుతూ ఉండగానే, ఇందాకటి నుండి కాస్త అవతలగా ఆడుకుంటున్నా 4 ఏళ్ల పాప వచ్చి, అమ్మా ఐస్ క్రీం అని అడుగుతుంది. అటుగా వెళ్ళే ఐస్ క్రీం బండి అతన్ని చూపిస్తూ, నేను ఇంకా ఆ పాప ఎవరి పాప అనుకున్నాను, నిన్న అమ్మ అంటుందేంటి అడిగాను అయోమయంగా. నేను ఆశ్చర్యంగా పాపను తనను చూడటం గమనించి సౌజన్య అర్థమైనట్లు నవ్వింది. నవ్వి, మా దివ్యకు ఐస్ క్రీం కొనిపెట్టి వస్తాను, కూర్చో, లేచి వెళ్ళిందామె. మా వారి వైపు చూసి, కూర్చోండి వస్తానులే అని చెయ్యి ఊపాను. నా దృష్టిని మళ్ళీ ఐస్ క్రీం బండి దగ్గరికి వెళ్ళిన సౌజన్య పాపల వైపు మళ్లించాను. నా మనసు 7 ఏళ్ల క్రితపు జ్ఞాపకాల్ని చకచకా తబ్బేస్తుంది. విశాఖలో ఉన్న యూనివర్సిటీలో చదివేప్పుడు నేనక్కడ మహారాణిపేటలో మా పిన్నిగారింట్లో ఉండేదాన్ని. పిన్నికి ఒక్కడే కొడుకు కావటం, తనకు నేను అక్క కూతుర్నే కావడం చేత గుంటూరు నుండి వెళ్ళి పిన్నిగారింట్లో ఉన్నాను. పిన్ని నన్ను తన సొంత కూతురులాగే చూసేది. పిన్ని వాళ్ళింట్లోని పై పోర్షన్లోనే అద్దెకు ఉండేవాళ్లు సౌజన్య, ఆమె భర్త జయరాం, అత్త వనమ్మ. సౌజన్యకి ఇంటర్మీడియట్ అయిపోగానే పెళ్ళయిందట. తను నేను ఇంచుమించుగా సమవయస్కులం కాబట్టి నేను ఇంటి దగ్గర ఉన్న టైంలో ఇద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. ఆమె భర్త జిల్లా పరిషత్ కార్యాలయంలో జాబ్ చేసేవాడు. పిన్ని వాళ్ల ఇంట్లోకి వచ్చేసరికి ఆమెకు పెళ్ళై 6 ఏళ్ళయిందట, కానీ పిల్లలు లేరు. 2 రోజులు సౌజన్య కనిపించకపోతే ఒకసారి పిన్నిని అడిగాను, సౌజన్య ఊరెళ్ళిందా పిన్ని, కనిపించటం లేదేంటి అని. వాళ్ళేదో గొడవ పడుతున్నట్లున్నారమ్మా, ఆ పిల్ల పొద్దున్న అదోలాగా కనిపించింది మరి అంది పిన్ని. 3 రోజుల తర్వాత ఆదివారం నేను గదిలో కూర్చుని ఏదో రాసుకుంటుంటే వచ్చింది సౌజన్య. నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానా అని అడుగుతూ, లేదులే రా కూర్చో, ఒంట్లో బాగాలేదా అని అడిగాను. ఒంట్లో కాదు, ఇంట్లో మనసులో అంది. ఏమైంది సౌజన్య, నా ప్రశ్నకు ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు జలజల రాలాయి. ఇంకా చెప్పకుండా ఆగలేనట్లు, పిల్లలు పుట్టలేదని ఇంట్లో గోల అంది. ఎవరు, మీ అత్తగారా అడిగాను. కాదు, మా ఆయన అంటూ చెప్పసాగింది. మా పెళ్ళయ్య 6 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాల నుండి డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము అంది. ఏమన్నారు అడిగాను. నాలో లోపం లేదని, ఆయనలో ఏవో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉందని, అవి కూడా బలహీనంగా ఉన్నాయని చెప్పి మందులిచ్చారు. 2 ఏళ్లుగా అవి వాడినా ఫలితం కనిపించడం లేదు. ఆమె చెప్పేది వింటూ ఉన్నాను. కొద్ది రోజుల నుండి మా ఇద్దరికి గొడవ. తనను సంతానానికి పనికిరాని వాడని జనం అనుకుంటే అవమానంగా ఉంటుందట. జనం అనుకునేదానికి నువ్వేం చేస్తావు అడిగాను నేను. లోకులకి ఇంకే సమస్య లేనట్టుగా మనకెందుకు పిల్లలు లేరనే విషయమే మాట్లాడుకుంటారా? పోని, దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు అనుకుంటారే అనుకుందాం. వాళ్ళు ఎన్నో అనుకుంటారు. ప్రతిదానికి మనం జవాబుదారీగా ఉంటామా? ఉండాలా అంది సౌజన్య. అంతే కదా అన్నాను. గత కొన్నాళ్లుగా ఇంట్లో ఇదే గొడవ బుజ్జుల. మాటకు ముందు మా అమ్మ నన్ను మళ్లీ పెళ్లి చేసుకో, వంశం నిలవటానికి ఓ నలుసు కావాలి అని గొడవ చేస్తుంది. సౌజీ, ఆమెకు నాదే లోపం అని తెలియదు. మా అమ్మతో సైతం నా లోపం చెప్పుకోలేను కదా, ఏం చేద్దాం అంటారు. నిజమే, నాకు బాధగానే ఉంది, ఏం చేస్తాం ఆగింది సౌజన్య. ఎవరైనా అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవచ్చు కదా, నేను పెద్ద ఆరిందలాగా సలహా ఇచ్చాను. సౌజన్య చెబుతోంది మళ్ళీ. డాక్టర్ని కలిసాం ఉజ్వల. ఆయన IUI అని ఇంకేవో 1-2 పద్ధతులను వివరించారు. స్పెర్మ బ్యాంకులో డోనర్ నుంచి కలెక్ట్ చేసిన 7 సైంటిఫిక్గా ప్రిజర్వ్ చేసి అని డాక్టర్ చెప్పేదాన్ని సరిగ్గా వినకుండానే సారీ డాక్టర్ అని లేచి వచ్చేశారు. బయటకు వచ్చాక ఆయన చెప్పేవన్నీ లక్షల్లో డబ్బులు వదిలించుకునేవేలే, అవేం వద్దు అన్నారు. పోనీ, ఉన్న విషయాన్ని అత్తయ్య గారికి వివరిద్దాం, ఎవరైనా అనాథ పాపనో బాబునో పెంచుకుందాం అని నేను అన్నాను. వద్దు, అమ్మ బాధపడుతుంది అంటారు. కారణం ఇది అని వివరంగా చెబితే ఎవరైనా అర్థం చేసుకుంటారు కదా. అది దాచి ఏవేవో చెప్తే ఆ అబద్ధాలు అపోహలకు అనర్థాలకి దారితీస్తాయి అంటాను నేను. ఆగింది సౌజన్య. అవును అన్నాను నేను. తమ లోపాన్ని కప్పిపుచ్చుకోవటానికి మా ఆయనలాంటి వాళ్ళు అమ్మ బాధపడుతుందనే సాకుతో నెపాన్ని పెళ్లాల మీదకి నెట్టేసి అత్త కోడళ్లకు చిచ్చుబెడుతూ ఉంటారు అంది చిరాగ్గా. తమ కొడుకు ఆరోగ్యరీత్యా

అసమర్థుడని తేల్తే ఏ అత్తా కోడల్ని ఒక్క మాట అనదు, సానుభూతిగా మరింత అభిమానిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆమె చెబుతున్నది వినటం తప్ప నేనేమనగలను. వారం రోజులుగా క్రొత్తపాట మొదలుపెట్టారు అంది సౌజన్య. ఏమిటది ఆసక్తిగా అడిగాను. వాళ్ల పెదనాన్న కొడుకు అమెరికా నుంచి వస్తున్నాడట, ఇక్కడ తమకున్న ఆస్తులను అమ్మేసి వెళ్ళటానికి. ఎటూ అక్కడే సెటిల్ అయ్యారు కనుక ఇక్కడ అమ్మేసి వెళ్తే ఇంక ఇటు మళ్ళీ రాడట చెబుతుంది సౌజన్య. అసలు మీ సమస్యకు ఆయనకి ఏమిటి సంబంధం అడిగాను. కళ్ళ నిండా నీళ్లు నింపుకొని వణికే స్వరంతో చెప్పసాగింది, ఆయన బాగా విలాస పురుషుడు, మన ఇంట్లో 4 రోజులు ఉంటారు సౌజీ అన్నారు. నీకు అర్థమైందనుకుంటాను, మిగతా మాట చెప్పలేక ఆగింది సౌజన్య. దుర్మార్గుడు అప్రయత్నంగా అనేశాను. చీ కొట్టి తిట్టేశాను ఉజ్వల. తాగొచ్చి భార్యను కొట్టేవాళ్ళు శీలాన్ని అనుమానించి వదిలేసేవాళ్లే సమాజానికి కనిపిస్తూ ఉంటారు. తమ పరువు కోసం చేతిలో రూపాయి వెదల్చక ఇలాంటి మార్గం సూచించే కిరాతకులుంటారని ఊహించగలరా? చెబితే నమ్ముతారా? ఎర్రబడిన మొహంతో ప్రశ్నించింది సౌజన్య. ఆ షాక్ నుండి నేనింకా తేరుకోనేలేదు. పిన్ని వచ్చి సౌజన్యను వాళ్ళ అత్తగారు పిలుస్తోందని చెప్పింది. ఆమె వెళ్ళిపోయింది లేచి. ఆ రోజు తర్వాత తన సమస్యల్లో తాను, నా చదువులో నేను నిమగ్నమయ్యాం. వివరంగా మాట్లాడుకునే వీలు చిక్కలేదు. ఇది 7 ఏళ్ల నాటి మాట. నా చదువైపోయి గుంటూరు వచ్చేయటం, ఉద్యోగం, నా పెళ్ళి, ఇలాగే 7 ఏళ్లు గడిచిపోయాయి. పిన్నిని 1-2 సార్లు సౌజన్య గురించి అడిగాను. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా అంది. మళ్ళీ 2 ఏళ్లకు సౌజన్య ఇలా పాపతో. ఎలా? నా మనసులో గిర్రును తిరిగే గత చక్రాన్ని సౌజన్య వచ్చి ఆపేసింది. తిరిగొచ్చిన సౌజన్య నా ప్రక్కనే కూర్చుంది. పాప ఐస్ క్రీం తింటూ అక్కడున్న మరో పాపతో ఆడుకుంటోంది. చెప్పు ఉజ్వల, ఏమిటి విశేషాలు అడిగింది. ఏమున్నాయి? ఆ చదువు తర్వాత 2 ఏళ్లు ఉద్యోగం చేశాక పెళ్ళి, పెళ్ళయ్యాక బాబు, వాడికి 2 ఏళ్లు అమ్మ దగ్గర ఉంచి వచ్చాను. ఈ పాప అడిగాను ఆసక్తిగా. నవ్వింది సౌజన్య. నా పాపే నవ్వుతూ అంది. అదే ఎలా? అప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు గుర్తున్నాయి. ఏ మార్గంలో అడిగాను. సవ్యమైన మార్గంలోనే నవ్వుతూ చెప్పింది మళ్ళీ. అబ్బా సస్పెన్స్ ఆపి చెప్పవై అన్నాను. కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయిన సౌజన్య చెప్పసాగింది. డాక్టర్ చెప్పిన పద్ధతుల్లో డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లో సమాజంలోనూ అనుమానం రాకుండా సులభమైన పద్ధతి చెప్పారని కదా, అదే వాళ్ళ పెదనాన్న కొడుకు గురించి. అవునవును చెప్పావు అన్నాను. ఆ విషయంలోనే మా ఇద్దరికి రోజుల తరబడి గొడవ జరిగింది. బిడ్డలు లేని పరిస్థితుల్లో ఆ వంశం నిర్వీర్యం కాకుండా ఆ వంశజులైన బావగారులతో సంతానం పొందటం, అదీ కాకుంటే ఎవరైనా సత్పురుషుల వల్లనైనా గర్భాన్ని పండించుకుని వంశాన్ని నిలబెట్టడాన్ని మన పురాణంలో నియోగం అనే పద్ధతి ఉందని, ఈ పద్ధతి శాస్త్రసమ్మతమైందని తనకు ఉన్న శాస్త్ర పరిజ్ఞానంతో నన్ను ఒప్పించటానికి ప్రయత్నించారు. అవునా? ఆశ్చర్యంతో నాకు గుటకపడలేదు. నియోగం తప్పేం కాదు, ఆనాటి నుండి మన పురాణాల్లో ఉన్నదే, ఒప్పుకో అన్నారాయన. నియోగం పద్ధతి ఆ కాలంలో శాస్త్రసమ్మతం కావచ్చు. అప్పట్లో రాజులు తమ రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని నిలుపుకోవటానికి ఈ పద్ధతిని అవలంబించి ఉండొచ్చు. అప్పుడు వైద్యశాస్త్రం కూడా ఇంతగా అభివృద్ధి చెందలేదు కాబట్టి తప్పలేదేమో అంది సౌజన్య. మంచి మాట చెప్పావు అన్నాను. డాక్టర్ చెప్పే పద్ధతులున్నాయి, డబ్బు ఖర్చు అనుకుంటే అనాథ పాపం తెచ్చుకుందాం అన్నాను నేను. వాళ్ళు నా వంశం అవుతారా అని అడిగారు. ఈయన వంశం 10 శతాబ్దాలు నిలవకపోతే భూమండలం బ్రద్దలైపోద్దన్నట్లుగా చిరాగ్గా అంది సౌజన్య. ఆయనంటే అప్పటి వరకు నాకు అభిమానం. ఆయన ప్రమేయం లేని ఆరోగ్య స్థితికి ఆయనేం చేస్తారులే అనే సానుభూతి ఉండేది ఉజ్వల. ఆ దెబ్బతో నాకు అతనంటే అసహ్యమేసింది అంది. మరి ఈ పాప? నా ప్రశ్న అలాగే ఉంది మళ్ళీ చెప్పసాగిందామె. ఉజ్వల, అభిమానం లేని వ్యక్తులతోనైనా కలిసి బ్రతకొచ్చు, కానీ అసహ్యం కలిగిన తర్వాత కాపురం చేయలేం. ఇంకొన్ని గొడవలు, మరికొన్ని రోజుల తర్వాత మేము విడిపోయాం చెప్పి ఊపిరి పీల్చుకుంది సౌజన్య. నేను మౌనంగా ఉండిపోయాను. ఆ తర్వాత 2 ఏళ్లకు అమ్మా నాన్న నాకు మళ్ళీ పెళ్లి చేశారు. ఇతను అతనంత పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం ఉన్న వ్యక్తి కాదు. ఒక ఫ్యాక్టరీలో చిన్న ఎంప్లాయీ అయినా అతనికంటే సంస్కారం ఉన్న మనిషి. ఇది చాలు నాకు అనుకున్నాను. ఈ పాప మా పాపే. పాప వైపు చూస్తూ మురిపింగా నవ్వుతూ చెప్పింది సౌజన్య. పోనీలే సంతోషం, మనస్ఫూర్తిగా అన్నాను.
చుట్టూ కమ్ముకొచ్చిన చీకట్లను

0: పరద్రోలుతూ కాంతులు చిమ్ముతున్న దీపాలు వెలిగాయి. ఆడి ఆడి అలసిపోయిన పాప అమ్మా అంటూ వచ్చి తల్లి ఒడిలో చేరింది. ఇంక వెళ్దామా, నేను లేచాను అలాగే అంటూ లేచి పాపను ముద్దులాడుతూ భుజాన వేసుకుంది సౌజన్య. వీడ్కోలు చెప్పుకుని విడిపోయాము. ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు శాస్త్రసమ్మతం కంటే ఆత్మసమ్మతానికే కట్టుబడతారన్నమాట సౌజన్యం చూసి అనుకుంటూ మా వారున్న వైపు నడిచాను.
1: ఆత్మసమ్మతం శ్రీమతి ఎం విజయ శ్రీముఖి గారి కథానిక మీరింతవరకు విన్నారు.
2: అసలైన నోట్ ఎందుకు ఆడుతున్నావు?
3: బ్రో ఇది చిరిగింది.
2: ఇదిగో చిరిగిన లేదా పాత పడిన నోట్లని
4: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
3: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
2: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు.
4: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు వింటారు. భారతదేశంలో అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన జాతీయ అవగాహన కార్యక్రమమే జుగ్ జుగ్ జియో అభియాన్. ఇది ఏడాది పొడవునా సాగే జాతీయ అవగాహన కార్యక్రమం. 6వ భారతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్ళు వంటి అవయవాలను దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి కొత్త జీవితం అందించవచ్చు అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక వ్యక్తి చేసే అవయవదానం పలువురి జీవితాలను కాపాడవచ్చు. అందుకే మన మరణం తర్వాత కూడా మనలోని ఒక భాగం పలువురికి జీవితాన్ని ఇస్తుంది అనే స్ఫూర్తిని కలిగిస్తుంది. అందుకే ఈ ప్రచారం కేవలం ఒక్కరోజుతో ముగియకుండా ఏడాది పొడుగునా సాగుతుంది. ప్రచారంలో భాగంగా ప్రజల్లో ఉన్నటువంటి అపోహాలను, భయాలను తగ్గించి ఈ అవయవదానం పట్ల వారికి ఒక స్పష్టతను కలిగిస్తుంది. యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఈ అవయవదాన ప్రాముఖ్యతను సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ఈ అభియాన్కు మద్దతు ప్రకటిస్తున్నాయి. అవయవదానం గురించి కుటుంబం వారితో మాట్లాడి తమ నిర్ణయాన్ని తెలియజేయాలని ప్రోత్సహిస్తుంది. అవయవదానం అనేది కేవలం దానం మాత్రమే కాదు, అది మానవత్వం, సేవాభావం, ఇతరుల పట్ల మనకు గల బాధ్యతను గుర్తు చేస్తుంది. పూర్వం నుండి పెద్దలు పిల్లలను జుగ్ జుగ్ జియో అని ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే దీని అర్థం 100 ఏళ్లు చల్లగా జీవించు. ఈ భావనను కేవలం ఆశీర్వాదంగానే కాకుండా ఆచరణాత్మక సామాజిక ఉద్యమంగా మార్చడమే జుగ్ జుగ్ జియో అభియాన్ ప్రధాన లక్ష్యం. సమాజంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క ఆరోగ్యం, భద్రత, సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి ఈ ప్రచారం ఎంతగానో తోడ్పడుతుంది. ఈ అభియాన్లో భాగంగా పిల్లలకు వేయాల్సిన టీకాల గురించి, మధుమేహం, రక్తపోటు వంటి వాటిని ప్రారంభంలోనే గుర్తించడానికి, అలాగే వాటికి చేయించుకోవాల్సిన పరీక్షల గురించి, ఇంకా పరిశుభ్రత పాటించడం గురించి, పోషక విలువలు కలిగిన ఆహార విషయాలను, తల్లిపాల ఆవశ్యకతను, ఇలా ఎన్నో అంశాలను ప్రచారం చేస్తున్నారు. రోజువారీ జీవితంలో యోగా, నడక, వ్యాయామాల వల్ల ఉపయోగాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ అభియాన్లో అవయవదాన ప్రాముఖ్యతను వివరిస్తారు. అవయవదానం చేద్దాం, మరణించిన తర్వాత కూడా మరొకరికి జీవితాన్ని ఇద్దాం. మీరింతవరకు జుగ్ జుగ్ జియో అభియాన్ విశేషాలు విన్నారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మన చేతిగోళ్లు కానివ్వండి, కాలిగోళ్లు కానివ్వండి, ప్రతి 15 రోజులకు ఒకసారి పెరిగిపోతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా చేతిగోళ్లు తీస్తున్నప్పుడు కొంతమందికి చివరలు ఎక్కువగా కట్టేపోయి అక్కడ నొప్పి పెడుతూ ఉంటుంది. క్రమంగా ఇది ఆ గోరు చుట్టూ వాపుకి కానివ్వండి, నొప్పికి కానివ్వండి దారితీస్తుంది. దీనివల్ల పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ నొప్పి తగ్గడానికి కొంతమంది రకరకాల ఆయింట్మెంట్లు కూడా రాస్తూ ఉంటారు. అయితే ఆయింట్మెంట్లతో పని లేకుండా నొప్పి తీసేయడానికి చిట్కా ఇప్పుడు మీకోసం. ఈ వాచినటువంటి గోరు చివరి మీద ఏదో ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఆ గోరు మీద బాగా రాయండి. అలా రాసి ఉంచండి, అంతేనండి, ఇంకేమీ చేయక్కర్లేదు. ఇక సాయంత్రానికల్లా నొప్పి మటుమాయం అవుతుంది. నెయిల్ పాలిష్ ఎప్పుడైతే రాస్తారో, మీరు నీటిలో కూడా ఆ చేతిని పెట్టినప్పటికీ నీరు గోరులోకి వెళ్లకుండా ఆ నెయిల్ పాలిష్ కిందకి జారవిడుస్తూ ఉంటుంది. అంతేకాదు నొప్పిని కూడా వెంటనే లాగేస్తుంది. ఇప్పుడు మరొక చిట్కా. ఆరోగ్యం గురించి ఎవరినైనా సరే అడిగినట్లయితే చాలామంది చెప్పే సమస్యల్లో నిద్రలేమి ఒకటి. రాత్రి సరిగా నిద్రపట్టడం లేదని, లేకపోతే కాళ్ళు చేతులు లాగేస్తున్నాయని, ఇలా కొన్ని సమస్యలు చెప్తూ ఉంటారు. మరి మంచి సుఖ నిద్రకు చిట్కా ఇప్పుడు చూద్దాం. రాత్రి పడుకునే ఒక అరగంట ముందు కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని అరిపాదం మీద కొద్దిగా రాసి మర్దన చెయ్యండి. అలా ఒక 10 నిమిషాలు చెయ్యండి. అంతేకాదు వేళ్లతో అన్ని చోట్ల నొక్కుతూ ఉండండి. ఇలా ప్రతిరోజు మానకుండా ఒక 15 రోజులు చేసినట్లయితే నిద్రలేమి సమస్యే కాదండి, మిగతా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. చిట్కా విన్నారు కదా.
1: కార్యక్రమంలో చివరిగా ఒక లలిత గీతం విందాం.

0: के परम भक्त श्री रामकृष्ण परमहंस ने भारतीय सनातन परंपरा की गहन शक्ति और आध्यात्मिक चेतना को प्रत्येक व्यक्ति तक पहुंचाया। और अंत में मुख्य समाचार एक बार फिर। एनटीए ने इस वर्ष जून में हुई यूजीसी नेट परीक्षा के 84 विषयों के अनंतिम उत्तर जारी किए। आपत्तियां दर्ज करने के लिए मंगलवार तक का समय। झारखंड में जेपीएससी जेएसएससी परीक्षा में अनियमितताओं के खिलाफ प्रदर्शन कर रहे विद्यार्थियों ने मुख्यमंत्री हेमंत सोरेन के इस्तीफे की मांग की। राष्ट्र आज पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी को उनकी पुण्यतिथि पर श्रद्धांजलि अर्पित कर रहा है। गृहमंत्री अमित शाह ने राजस्थान में वाजपेयी जी की प्रतिमा का अनावरण किया। बंगाल की खाड़ी के उत्तर पश्चिम में हवा के कम दबाव का क्षेत्र बनने से उत्तरी ओडिशा में बाढ़ का खतरा बढ़ा। बीडब्ल्यूएफ विश्व चैंपियनशिप कल से नई दिल्ली में शुरू होगी। और क्रिकेट में ऑस्ट्रेलिया की धरती पर बांग्लादेश की पहली टेस्ट जीत। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: आकाशवाणी विजयवाड़ा केंद्रम।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: బొమ్మరిల్లు పిల్లల కార్యక్రమం. బొమ్మరిల్లు కార్యక్రమానికి స్వాగతం.
1: ఈనాటి బొమ్మరిల్లు కార్యక్రమంలో శారద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమాన్ని వింటారు. సలాం ఇండియా అనే పాటతోని నీరజ, విజేత, నిత్య, మానస, ఖ్యాతి, ప్రసన్న ఆలపించబోతున్న గీతాన్ని మీరు వింటారు.
2: అందరికీ నమస్కారం. ఇప్పుడు మేము పాడబోయే పాట మన దేశ గొప్ప చరిత్రని ఔన్నత్యాన్ని కనపరుస్తోంది.

0: మీరు ఇంతవరకు చిన్నారులు పాడిన పాట విన్నారు కదా, ఇప్పుడు ప్రసన్న సరోజిని నాయుడు గురించి వినిపిస్తుంది.
1: అందరికీ నమస్కారం. నా పేరు ఎంఎస్ఎల్ ప్రసన్న. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్వాతంత్ర యోధురాలు సరోజిని నాయుడు గారు. భారతదేశ స్వాతంత్ర సమరంలో అత్యంత ప్రభావవంతమైన మహిళ నాయకురాలు మరియు గొప్ప కవయిత్రి సరోజిని నాయుడు గారు. ఆమె రాసిన అద్భుతమైన కవితలు, మధురమైన గొంతు మరియు ప్రసంగాల కారణంగా మహాత్మా గాంధీ ఆమెకు భారత కోకిల అనే బిరుదు ఇచ్చారు. మహాత్మా గాంధీ పట్ల ఆకర్షితురాలైన ఆమె స్వాతంత్ర ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఉప్పు సత్యాగ్రహం, దండీ మార్చ్ మరియు క్విట్ ఇండియా ఉద్యమాలలో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలుకు వెళ్లారు. 1925లో కాన్పూర్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు. దాని ద్వారా భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలైన మొదటి భారత మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్గా నియమితులయ్యారు. దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అయిన మొదటి మహిళ ఆమె. మహిళా హక్కు పోరాటం కోసం, కేవలం దేశ స్వాతంత్రం కోసమే కాకుండా భారతదేశంలో మహిళల విద్యా హక్కులు, ఓటు హక్కు మరియు మానవత్వం కోసం ఆమె ఎంతో కృషి చేశారు. ఆమె హైదరాబాదులో స్థిరపడ్డారు. హైదరాబాదులో సంస్కృతి ఆమె రచనలపై ఎంతో ప్రభావం చూపింది. ఆమె జన్మించిన 13వ ఫిబ్రవరిను భారతదేశంలో ప్రతి సంవత్సరం జాతీయ మహిళా దినోత్సవం, నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటున్నాం.
0: ఇప్పటి వరకు మీరు సరోజిని నాయుడు గురించి విన్నారు కదా. తరువాత 4వ తరగతి విద్యార్థులు ఆలపిస్తున్న తేనెల తేటల మాటలతో గీతాన్ని ఇప్పుడు మీరు వింటారు.

0: పెళ్లి చేద్దామా.
1: మీరు ఇంతవరకు చిన్నారులు సహస్ర, జయశ్రీ, కీర్తన, వాగ్దేవి పాడిన పాట విన్నారు కదా. తరువాత నిత్యశ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి వివరిస్తుంది.
2: అందరికీ నమస్కారం. నా పేరు జయ నిత్యశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను భారతదేశ చరిత్రలోనే అత్యంత ధైర్య సాహసాలు కలిగిన వీరనారి స్వాతంత్ర్య సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడబోతున్నాను. ఆమెను మనం అందరం ప్రేమగా ఝాన్సీ క్వీన్ లేదా మను అని పిలుచుకుంటాం. 1828లో జన్మించిన మణికర్ణిక లక్ష్మీబాయి చిన్నప్పటి నుంచే గుర్రపు స్వారీ, కత్తిసాము, విలువిద్య వంటి యుద్ధ విద్యలతో ఆరితేరారు. ఝాన్సీ

0: రాజు గంగాధర్ రావుతో వివాహం తర్వాత ఆమెను ఝాన్సీ మహారాణి అయ్యారు. బ్రిటిష్ వారు వారి దత్తత నిరాకరణ చట్టం ద్వారా ఝాన్సీ రాజ్యాన్ని లాక్కోవాలని చూసినప్పుడు ఆమె ఏమాత్రం భయపడకుండా మేరీ ఝాన్సీ నెహి దూంగి, నా ఝాన్సీని నేను ఇవ్వను అని గర్జించారు. 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తన దత్తపుత్రుణ్ణి వీపునకు కట్టుకొని చేతిలో కత్తి పట్టి గుర్రంపై బ్రిటిష్ సైన్యంతో పోరాడే ఆమె వీరత్వం చరిత్రలో నిలిచిపోయింది. చివరి శ్వాస వరకు దేశ స్వేచ్ఛ కోసం పోరాడి 1858లో ఆమె వీరమరణం పొందారు. మహిళలు బలహీనులు కారని, తలుచుకుంటే శత్రువులను గడగడలాడించరని నిరూపించిన లక్ష్మీబాయి గారు దేశంలో ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఒక గొప్ప ప్రేరణ. ధన్యవాదాలు. జై హింద్.
1: ఇంతవరకు ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మీరు విన్నారు కదా. తరువాత జనని జన్మభూమి స్వర్గసే మహాన్ హే అనే గీతాన్ని ఆలపించడానికి వస్తున్నవారు నీరజ, విజేత, నిత్య, మానస, ఖ్యాతి, ప్రసన్న.

విద్యార్థులు ఆలపించిన గీతాన్ని విన్నారు కదా. తరువాత మా దేశంకున్నది గొప్ప చరిత్ర అంటూ జాహ్నవి, ఆద్య, మిథుల, ధరణికి వస్తారు.

మీరింతవరకు ప్రేమే గమ్యం అంటూ చిన్నారులు ఆలపించిన చక్కని గీతాన్ని విన్నారు కదా. తరువాత దేశం మనదే తేజం మనదే అంటూ మూడవ తరగతి విద్యార్థులను ఆలపిస్తున్న గీతాన్ని వింటారు. ఈ గీతాన్ని ఆలపించడానికి ఆలియా, జైత్రసాయి, భవానీ మనకు వినిపిస్తారు.

మనకు దేశం మనదే తేజం మనది అంటూ చిన్నారు ఆలపించిన చక్కని గీతాన్ని విన్నారు కదా. తరువాత జయ జయ భారత జాతీయ అభ్యుదయ అంటూ 5వ తరగతి విద్యార్థులను ఆలపిస్తున్న గీతాన్ని వింటారు. ఈ పాట పాడడానికి వస్తున్న వారు మిథుల, జాహ్నవి, ఆద్యా.

0: ఉదయం.
1: ఇంతవరకు చిన్నారులు పాడిన పాట విన్నారు కదా, తరువాత దర్శన్ సాయి, పిజే నందన్ సాయి పాడతారు భారతీయ వీరులం భరతమాత బిడ్డలం.
2: భారతీయ వీరులం భరతమాత బిడ్డలం, భారతీయ వీరులం భరతమాత.

0: పిల్లలం.
1: ఇప్పుడు మన ఊరు మన బాధ్యత అనే కథను ధరణి చెప్తుంది.
2: అందరికీ నమస్కారం, నా పేరు ధరణి, 5వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు మీకు దేశభక్తిని కనబరిచే నీతి కథను మీకు చెబుతాను. మన దేశం మన బాధ్యత. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతనికి తన దేశం అంటే ఎంతో ప్రేమ. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు జాతీయ జెండాను చూసి గర్వంగా నిలబడేవాడు. ఒకరోజు పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా రోడ్డు పక్కన కొంతమంది ప్లాస్టిక్ కవర్లు చెత్తను పడేస్తున్నారని చూశాడు. రవి వారిని చూసి, మన దేశాన్ని ప్రేమించడం అంటే జెండాకు వందనం చేయడం మాత్రం కాదు, మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం కూడా దేశభక్తే అన్నాడు. అతను ఒక్కడే చెత్తను ఏరడం ప్రారంభించాడు. అది చూసిన అతని స్నేహితులు కూడా అతనికి సహాయం చేశారు. కొద్దిసేపటికి ఆ ప్రాంతమంతా శుభ్రంగా మారింది. ఇది చూసిన గ్రామ పెద్ద రవిని అభినందిస్తూ, నిజమైన దేశభక్తుడు తన దేశం కోసం పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు, తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించే ప్రతి ఒక్కరూ దేశానికి సేవ చేస్తున్నట్టే అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలోని ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. నీతి, దేశభక్తి అంటే దేశం కోసం ప్రాణత్యాగం చేయడం మాత్రం కాదు, మన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించడం, దేశాన్ని పరిశుభ్రంగా మరియు అభివృద్ధిగా ఉంచడం కూడా నిజమైన దేశభక్తి. ధన్యవాదాలు.
1: ఇంతవరకు బొమ్మరిల్లు కార్యక్రమంలో శారదా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు.
3: ఇప్పుడు పిల్లలు పాడిన బృందగానం వింటారు.

పిల్లలు పాడిన పాట విన్నారు కదా. బొమ్మరిల్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి ప్రసారమయ్యే బొమ్మరిల్లు కార్యక్రమంలో మరిన్ని కబుర్లు, కథలు, పాటలు, పద్యాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు బాయి పిల్లలు.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 3 గంటలు కదా వస్తోంది. ప్రకటించిన కార్యక్రమం కొంచెం సేపట్లో విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి మలయ సమీరం నాటకం రచన శ్రీమతి పివి శేషరత్నం, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. వినండి మలయ సమీరం నాటకం.
3: బావా బావా.
4: మలయా, నీ అభిప్రాయాన్ని నాన్నగారు చెప్పారులే. నీ మీద నాకేం కోపం లేదు. నువ్వెప్పుడూ సుఖంగా ఉండాలనే నా కోరిక.
3: అది సరే గాని బావా, ఈ మాసిన గడ్డం అది ఏమిటి బావ వేషం? 2 రోజులనే అంత మార్పా?
4: వేషమా? ఏదో కాస్త భావుకత్వం ఉన్నవాణ్ణి కదా. ఏవో ఆశల ఊహల్లో తేలిపోయాను. చదువులో మన ఇద్దరిది ఒకే రకమైన కోర్సు, ఉద్యోగాలు దాదాపు ఒకేలాంటివి.
3: అవును,
4: ఇద్దరు కలిసి ఫారిన్ వెళ్లి ఏవేవో పరిశోధనలు చేసంటూ నా ఊహలకి రెక్కలొచ్చి ఎగిరిపోయాను. కానీ కళ్ళు తెరిచి చూస్తే భూమి మీదే ఉన్నాను. ఈ షాక్ ఏదో 4-5 రోజులుంటుంది.
3: నన్ను క్షమించు బావా, నీ మనసు నొప్పించినట్టున్నాను.
4: నువ్వు నొప్పించడం ఏమిటి మలయ? ఆశలు పెంచుకోమని నువ్వు చెప్పలేదుగా.
3: చెప్పకపోయినా
4: మరేం మాట్లాడకు. నువ్వంటే నాకు అందుకే ఇష్టం. నీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా ముక్కుసూటిగా చెప్పేయగల ధైర్యము క్రమశిక్షణ నీ మనసుకున్నాయి. ఈ విషయంలో నేను చాలా బలహీనుణ్ణి
3: బాబా.
4: అసలు నా ఊహలకి తగ్గట్టు నేను ఏ ఆర్ట్స్ సబ్జెక్టు ఎంచుకోక సైన్స్ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నానో కూడా నాకు అర్థం కాదు. ఒక్కోసారి వస్తాను మలయ.
3: నాకు అర్థమవుతుంది బావా. నాకు చిన్నప్పటి నుంచే సైన్స్ అంటే ఉన్న ఆసక్తి చూసి ఇష్టం అభిరుచి లేకపోయినా నువ్వు సైన్స్ కోర్స్ ఎంచుకున్నావు. ఏమైనా పరిస్థితులు మామూలు అయ్యేందుకు కొంత సమయం తప్పదు.
5: మలయ
3: అమ్మా,
5: లోకంలో నీ అంత విడ్డూరంగా మాట్లాడేవాళ్ళని ఎక్కడా చూడలేదు. అభిషేక్ బంగారం లాంటి కుర్రాడు. మేనమావ కొడుకును చేసుకోవడానికి నీకేమిటి అభ్యంతరం?
3: కన్న తల్లివి, నువ్వే నన్ను అర్థం చేసుకోలేకపోతే నేనేం చెప్పనమ్మా. అభిషేక్ అంటే నాకేం వ్యతిరేకత లేదు, కానీ మేనరకాలు చేసుకోవటం సైన్స్ రీత్యా మంచిది కాదని నా నమ్మకం అమ్మా.
5: అయితే ఇన్ని 100 సంవత్సరాలుగా మేనరికాలు చేసుకున్న వాళ్ళంతా నష్టపోయారంటావా?
3: నష్టపోతూనే ఉన్నారమ్మా, అయినా ఆ నష్టాలు సైన్స్ వెలుగులోకి రాలేదు, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. వాళ్ళ పిల్లల అవకరం కలిగి పుట్టిన, మానసిక వైకల్యం కలిగి పుట్టిన కర్మ పూర్వజన్మ ఫలం అంటూ సరిపెట్టుకునేవారు. కానీ డాక్టర్ చెప్పే మాటలు వింటూ లేదా అమ్మా? అవన్నీ చాలా శాతం మేనరికాల సంబంధం వలనే అని రుజువు చేస్తున్నారు కదమ్మా.
5: నీ అంత తెలివితేటలు నాకు లేవు. నేను చదువుకోలేదుగా. పోనీ మావయ్య వైపు నుంచి ఒక్కసారి ఆలోచించవే.
3: అమ్మా, నా అభిప్రాయాలన్నీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు గౌరవించే మావయ్య అంటే నాకు ఎంతో గౌరవం.
6: నిజం చెప్పవు తల్లి.
3: మావయ్య
6: చిన్నదానివైనా నీ ఆలోచన శక్తి అమోఘం. చూడమ్మా, ఏదైనా మార్పు ఎవరో మొదలు పెడతారని ఆశించే బదులు మనమే మొదలు పెట్టడం మంచిది కదా. ఒక కొత్త మార్గం ఎన్నుకునేటప్పుడు మొదట్లో కొన్ని ఆటంకాలు తప్పవు.

0: మనసులు కలతపడక మానవు. నువ్వు ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో నా కొడుకుని కాదనడం లేదు. నిన్ను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానమ్మా.
1: మావయ్య,
0: కానీ నీలాంటి మాణిక్యం, చదువుల సరస్వతి మా ఇంటికి కోడలు కాలేకపోతుందనే చిన్న బాధను కూడా మించిపోయిందమ్మా నా ఆనందం. నా మేనకోడలు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇదిగో జానకి,
1: చెప్పన్నయ్యా.
0: దాన్ని కొన్నాళ్ళ పాటు పెళ్లి పెళ్లి అని గోల పెట్టకు. భగవంతుడు దానికి తెలివితేటలతో పాటు మంచి మార్గాన్ని ఎంచుకోగలిగే విచక్షణా జ్ఞానాన్ని ఇచ్చాడు.
1: అన్నయ్య, మీ మావ మేనకోడలు ఎన్ని చెప్పినా నా మనసు అంగీకరించలేకపోతుంది. అమ్మా, మీ బావ పైకి తేలడం లేదు గాని చాలా బాధపడుతున్నాడు. మన అభిషేక్ అన్ని విధాలా బుద్ధిమంతుడు. ఇన్నాళ్ళు దూరాభారం ఇచ్చుకొని దాని బ్రతుకు గురించి ఆరాట పడనక్కర్లేదు అనుకున్నా.
0: జానకి, మేనరికాలు చేస్తే రక్త సంబంధం కనుక వచ్చే కోడలు తమను బాగా చూస్తుంది అనే ఆశతో అత్తమామలు, ఆస్తి బయటకు పోకుండా ఈ కుటుంబంలోనే ఉంటుంది అనే ఊహతో తల్లిదండ్రులు ఆలోచించేవారు. ఆశపడటం తప్పు కాకపోయినా రక్త సంబంధం వారి భవిష్యత్ తరానికి రుగ్మతలు తెస్తున్నప్పుడు వారి శ్రేయోభిలాషులుగా మనం అంగీకరించడం ఉత్తమం కాదంటావా? మా బావగారికి నేను నచ్చెప్తాలే, నువ్వేం దిగులు పడకు.
2: అమ్మయ్యా, తుఫాను వెలిసింది మావయ్యా, నాకు తెలుసు. నువ్వు ఏ విషయమైనా టేకప్ చేస్తే మరెవరూ ఆలోచించాల్సిన అగత్యం లేదు.
1: అంటే అభిషేకమే చేసుకోదా, అసలు పెళ్ళే చేసుకోదా? అడగనయ్యా నీ మేనకోడల్ని. ఇన్నాళ్ళు దగ్గర సంబంధం ఉంది కదా అని ఇది చదువు అన్నా రీసెర్చ్ అంటున్నా రోజులు నెట్టేశాం. ఆడపిల్లకి పాతికేళ్ళంటే తక్కువేమీ కాదు.
0: ఎందుకు జానకి సవతి బిడ్డలా అలా సతాయిస్తావు దానిని? అమ్మా మలయా,
2: చెప్పు మావయ్యా.
0: నా చెల్లెలిది అమ్మ మనసు. నీ భవిష్యత్తు పట్ల వెర్రి ఆరాటం తప్ప మరొకటి తెలియదని నీకు తెలుసు. అయినా నేను అడుగుతున్నాను, నీకు వేరే సంబంధం చూడమన్నావా? చెప్పు తల్లి, నా దగ్గర సంకోచించుకో.
2: అది కాదు మావయ్య, అసలు
1: నీ మొండితనానికి మరీ హద్దు లేకుండా పోతుందేమిటే.
0: నువ్వు ఉండు జానకి, పెళ్ళనే విషయం మనం కదిపింది ఇప్పుడేగా, కాస్త దాన్ని ఆలోచించుకొనివ్వండి. మలయా,
2: మావయ్యా,
0: పోనీ నువ్వు వెళ్ళాక తీరిగ్గా రాయమ్మా, మేమెవరం పరాయి వాళ్ళం కాదుగా.
2: అదేం లేదు మావయ్యా, నాకు ఒక టార్గెట్ ఉంది. ఫారిన్ వెళ్ళాలి, వెళ్ళే అవకాశం సంపాదించుకోవాలి. అంతవరకు నేను విశ్రాంతి తీసుకోకూడదు, నాకు 1 ఇయర్ టైం ఇవ్వండి.
1: ఇంకా ఏడాదా? ఏదో సరదా పడుతుందని చదివించామే గాని అప్పుడే పెళ్లి చేసేస్తే పోయేది. రేపొద్దున ఏ కులం కానివాడినో ప్రేమించానంటుంది, అప్పుడు మీరంతా దాని చుట్టూ చేరి ఇలాగే భజన చేస్తారా ఏమిటి?
0: జానకి, కాస్త శాంతించమన్నానా? మలయా, మలయా,
2: మావయ్యా,
0: సామాన్లన్నీ సర్దుకున్నావు కదా, ట్రైన్కి టైం అవుతుంది. నేను స్టేషన్ దాకా వస్తాను పద, ఇదిగో ఆటో కూడా వచ్చింది.
2: రండి మావయ్యా.
0: మీ అమ్మ గొనుగుడు విన్నాక కానీ నాకు ఆ ఆలోచన రాలేదు. పెళ్లి విషయంలో నీ మనసులో ఎవరైనా ఉంటే మాత్రం చూడమ్మా, ఈ మావయ్యని మర్చిపోకు. మీ అమ్మకి నీ పెళ్లి పిచ్చి పట్టుకుంది, చాలా బెంగపడిపోతుంది. నీ తమ్ముళ్ళకి సంబంధాలు వస్తున్నాయి కదా. చూడమ్మా, నా దగ్గర ఏ విషయంలోనూ సందేహించాల్సిన అవసరం నీకు లేదని మరోసారి గుర్తు చేస్తున్నాను.
2: అలాగే మావయ్యా, నీకు నా మీద కోపం లేకపోవటం నిజంగా నా అదృష్టం.

0: ఏమండి ఏమండి
1: మీరు?
0: ఇది భారతదేశం, అందులో ఇది బెంగళూరు, అందులో ఇది ఒక వీధి, అందులో ఒకనొక చోట రెండు తెలుగు కుటుంబాలు, ఒకటి మీది రెండోది మాది.
1: మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు.
0: అలా మీరు ఆశ్చర్యపోయినా తప్పులేదులేండి. ఎప్పుడూ మీ ఇంటికి తాళమే. తాళం తీసున్నా కాగితాలు ముందేసుకుని దీక్షగా ఏవో అంకెలతో క్యాల్కులేటర్లతో కుస్తీ పడుతూ మీరు. 3 నెలలైందండి మీ ఎదురింట్లోకి మేము వచ్చి. మీకు తెలిసే అవకాశం ఉంది కానీ.
1: నేను తెలుసుకోలేదు అంటారు. నమస్తే. రండి. అరే నిలబడి మాట్లాడుతున్నారు, నాది పొరపాటే గాని భాష గాని భాష మధ్య బ్రతుకుతున్న నేను కనీసం మాతృభాష మాట్లాడేవాళ్ళు ఎదురింట్లోకి వచ్చినా తెలుసుకోలేకపోవటం ఘోరమైన అపరాధమే.
0: మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు మాటలు వచ్చన్నమాట.

0: సెలవు కదా.
1: భలే వారే, భోజనానికి సెలవు కాదు కదా. అయినా ఇప్పుడేం వండుకుంటారు కానీ మా ఇంటికి రండి.
0: ఇప్పుడా మరోసారి?
1: మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థమైంది. పరిచయం చేసుకుని గంట అయినా కాకముందే భోజనానికి పిలిస్తే అనుమానం రాదు. అందులో పెద్ద పెద్ద మీసాలు నేను వెలన్లా కనిపించుంటాను. అందుకే రోళ్లకర్ర కూడా పక్కన పెట్టుకున్నారు కదూ.
0: మీరు తమాషాగా మాట్లాడతారే అమ్మయ్యా. నా మనసు ఇవాళ చాలా తేలిగ్గా ఉంది.
1: పదండి, మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది.
0: మీ అమ్మగారా?
1: ఇదిగో నా జేబులో. లేకపోతే ఏంటండి, నా కాస్త వాగుడు ఎక్కువ, ఏమనుకోకండి. అలాగే ఎదురింట్లో నాతో పాటు మా అమ్మ, తమ్ముడు, చెల్లెళ్ళు ఉన్నారంటే మళ్ళీ ఆశ్చర్యపోకండి. అసలు ఒంటరితనం అంటే చెడ్డ భయం నాకు. ఇంత పెద్ద అయినా రాత్రుళ్ళు ఆంజనేయ దండకం చదవకుండా నిద్రపోను. దెయ్యాల భయం. అందుకే మా వాళ్ళని తప్పించేశాను. అబ్బా, మీరు అన్నం వండుకోకపోవడమే కాదు చక్కగా నవ్వుతారు కూడా. పదండి, తాళం వేయండి. మీకోసం మా కుటుంబం అంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తెలుగు భాష వినపడితే ప్రాణం లేచొస్తుంది. మీరు చాలా సీరియస్గా మొహం పెట్టి ఇంటికి తాళం వేస్తూ మిలిటరీ సైనికుల్లాగా హై హీల్స్ టకటకలాడిస్తూ రోజు వెళ్ళిపోతుంటే వాళ్ళు మీ దరిదాపులకు రావడానికి కూడా భయపడుతున్నారు. నేనే సాహసం చేసి వచ్చేసాను. ఇవాళ మహా మీ కోపం ఎక్కువైందనుకోండి, రోలకరతో కొడతారు తప్ప. నన్ను తినేరు కదా, అందుకని తెగించేశాను.
0: నేను ఇంకా మీ జోకులకి నవ్వలేను గాని. పదండి బాబు, పదండి, తాళం వేసేస్తానుండని. భోజనానికి మాత్రం కాదు, లైట్ టిఫిన్ చేయించుకుంటాను మీ అమ్మగారి చేత. ఓకే,
1: ఏం తింటారో అది నా బాధ్యత కాదు. మిమ్మల్ని పరిచయం చేసుకుని మా ఇంటికి తీసుకెళ్లేంత వరకే నా పని.

0: ఈ ఇల్లు కడిగిన ముచ్చులా కాదు, అద్దంలా కాదు, కాదు పాలు వలికినా ఎత్తుకునేలా ఉంది. బహుశా ఈ ఇంట్లో వాళ్ళంతా నీట్నెస్కి ప్రాణం పెట్టేవాళ్ళై ఉండాలి. అబ్బా, ఇంత పెద్ద లైబ్రరీ!
1: ఏమిటి చూస్తున్నారు, తీసుకోండి.
0: అరే, ఇన్ని బిస్కెట్సా? మీరే తెచ్చారే అన్నట్టు మీ అమ్మగారు.
1: నేను మీ ఇంట్లో కబుర్లాడుతూ ఉండిపోయాను కదా, అమ్మా చెల్లెళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు, వచ్చేస్తారు, కూర్చోండి. ఈలోగా వీటిని ఖాళీ చేయండి.
0: అబ్బా, నాకెంత ఆకలేసిందో, టీ కూడా చాలా సూపర్ గా ఉందండి.
1: అందుకే ఆకలి రుచి ఎరగదన్నారు. ఆ సరే గాని, మీ పేరు తెలుసుకున్నాను, మలయవాసిని కదా, మరి నా పేరేనా అడగలేదు మీరు?
0: నిజమే సుమండి.
1: పోనేండి, ఇదేమి ఇంటర్వ్యూ కాదు కదా, మీరు పేరు అడిగితే గాని చెప్పకపోవడానికి. నా పేరు మేఘనాథ్, ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్ని. మాకు షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయి, మీరేం అనుకోకపోతే మీ నుండి ఓ సహాయం కోరుతున్నాను.
0: అంటే?
1: బిస్కెట్లు కనీసం అరగకుండానే సహాయం అడిగేస్తున్నాను అనుకోకండి, మరో అరగంటలో నేను డ్యూటీకి వెళ్లేందుకు బస్ క్యాచ్ చేయాలి. మా వాళ్ళకి మీరు కాస్త తోడుగా ఉంటే, అంటే ఏం అక్కర్లేదు, కాస్త మాట సాయం. మరి నేను వెళ్ళొస్తానండి.
0: అరే, వెళ్ళిపోయారే, వాళ్ళ అమ్మగారు వచ్చేదాకా నిన్ను కాపలే ఉండాలన్నమాట. సరే, వంట ఎలాగా లేదు కదా, కడుపు నిండింది కదా, ఇక్కడే చిన్న కొడుకు తీస్తే సరే.
2: ఏమండి, మీరు ఎదురేంటి, మలయవాసిని గారు కదూ?
0: నువ్వెవరు, ఎవరు కావాలి?
2: నేనెవరంటారేంటండి, ఇది మా ఇల్లేగా. ఓ, అర్థమైందిలేండి, మా అన్నయ్య తమాషా వ్యక్తి, నేను తమ్ముణ్ణి అని మీకు చెప్పలేదు కదూ, అందుకే గాబరా పడ్డారు. పర్వాలేదులేండి, అన్నయ్యకి తమాషాలు చేయడం అలవాటే.
0: సరే గాని, మీ అమ్మగారు చెల్లెలు ఏరి ఇంకా గుడి నుంచి రాలేదా? నువ్వు అక్కడే వచ్చావే?
3: అమ్మా, చెల్లెళ్ళా.
0: అరే, ఎందుకు ఏడుస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా?
3: మీకు నిజంగా తెలీదా, మా అమ్మ అక్కయ్య ట్రైన్ యాక్సిడెంట్ లో నెలల క్రితం పోయారు.
0: అరే సారీ, మరి మీ అన్నయ్య అలా చెప్పారేమిటి? ఐఎమ్ వెరీ సారీ.
3: మీరేం బాధపడకండి, యాక్సిడెంట్ లో నా కాళ్ళు చెయ్య ఫ్రాక్చర్ అయ్యాయి. ఈ కట్లు చూసారా, నేను ఎంతో కష్టం మీద కానీ కదలలేదు, మధ్యాహ్నం నుంచే నిద్రపోతున్నాను, అందుకే మీరు రావడం గమనించలేదు. నన్ను నిద్ర లేపడం ఎందుకని అనే చెప్పకుండా డ్యూటీకి వెళ్ళి ఉంటాడు. ఇవాళ వంటావడా పని మనిషి కూడా రాలేదు, అన్నయ్య చాలా అవస్థ పడ్డాడు.
0: మీ పేరేమిటి?
3: సాయి.

0: మీరిద్దరే ఉంటున్నారా ఇంట్లో?
1: చెప్తానుంటాడు. అన్నయ్య ఇంజనీరింగ్ చదువుతుండగా నాన్నగారు పోయారు. అన్నయ్యకు ఉద్యోగం రాగానే మా అందరినీ ఇక్కడికి రప్పించేశాడు. పెద్ద కేక్ ఎప్పుడూ పెళ్ళయింది, రెండో అక్క పెళ్లి కుదిరింది. మా సొంత ఊళ్ళో పెళ్లి చేయాలని కుటుంబం అంతా బయలుదేరాం. అన్నయ్యకి సెలవు దొరక్క తర్వాత వస్తానన్నాడు. మా రైలుకి యాక్సిడెంట్ అయ్యి అమ్మ అక్కయ్య అక్కడే చనిపోయారు.
0: అయ్యో,
1: నేను మాత్రం ఫ్రాక్చర్లతో బయటపడ్డాను. ఇవాళ వంటావడా పని మనిషి ఒకేసారి సెలవు పెట్టడంతో నాకు సాయం కోసం అన్నయ్య మిమ్మల్ని పిలిచి ఉంటాడు. ఏమీ అనుకోకండి.
0: పర్వాలేదు సాయినాథ్.
1: మీకు తెలుసా, ఇప్పటికే అన్నయ్య ఎంతో ఖర్చు పెట్టాడు. అయినా ఇప్పుడంటే ఇలా కాలు ఇడుస్తూ నడుస్తున్నాను, కానీ నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్నండి. ఎన్ని కలలు కన్నాను, ఒక్క యాక్సిడెంట్తో అన్నీ చల్లా చెదిరైపోయాయి. అన్నయ్య డ్యూటీకి వెళ్తే చాలు, కిటికీలోంచి బయటకు చూస్తూ ఆ గ్రౌండ్లో నా వయసు కుర్రాల్లో నన్ను ఊహించుకుంటూ అలాగే కూర్చుంటాను. మలయ్య గారు, నేను ఎప్పటికైనా అలా పరిగెత్తగలనా? లాభం లేదు. ఈ సొట్టకాలు ఈడ్చుకుంటూ బతుకంతా అబ్బా ఎంత దుర్భరం.
0: అలా అనుకు సాయి, త్వరలోనే నువ్వు పెద్ద చాంపియన్ అవుతావు.
1: మీరు అచ్చమ్మ అన్నయ్యలాగే మాట్లాడుతున్నారు.
0: ఇదిగో ఇక మీదట మీ అన్నయ్య డ్యూటీకి వెళ్ళగానే నాకు ఒక ఫోన్ చెయ్యి, మనిద్దరం కబురు చెప్పుకుందాం, ఓకేనా?
1: మీకు సెలవులు ఉండాలిగా. అయినా అన్నయ్య ఉన్నప్పుడు కూడా రండి మలయ్య గారు, అన్నయ్య మంచి జోకులేసి రవ్విస్తాడు.

0: ఒక రోజు కూడా కాలేదు. అప్పుడే వెళ్ళిపోతానంటే ఏంటి మావయ్య?
1: నిన్ను చూసి ఏడాది దాటిందమ్మా, చూడాలనిపించి వచ్చేశాను. చూశాను, వెళ్ళిపోతున్నాను.
0: అభిషేక్ ఎలా ఉన్నాడు మావయ్య?
1: వాడి మాటకేం గానీ మలయ్య, ఈ ఫోటో చూడు. అబ్బాయి రంగు తక్కువైనా కలైన ముఖం, మంచి ఉద్యోగం, నీకు అన్ని విధాలా నచ్చుతాడని మీ వాళ్ళ నమ్మకం. చూడు, నువ్వు అంటే అన్ని ఏర్పాట్లు చేస్తాను. మీ ఇద్దరికి నచ్చాకే ముహూర్తాలు పెట్టించవచ్చు. బాగా తెలిసిన కుర్రాడే.
2: మలయ్య గారు అమ్మయ్యా, ఇంట్లోనే ఉన్నారుగా.
0: చెప్పు సాయి.
2: ఇవాళ అన్నయ్య పుట్టినరోజు.
0: ఓహో,
2: మంచి తెలుగు సినిమా వచ్చిందంట. ఈవినింగ్ మీరు డ్యూటీ నుంచి రాగానే వెళ్దామని చెప్పాడు. ముందే చెప్తే.
1: ఎవరమ్మా ఈ కుర్రాడు?
2: నా పేరు సాయినాథ్ అండి.
0: మన ఎదురింట్లోని వీళ్ళ అన్నయ్యతో మేఘనాథ్తో ఉంటున్నాడు. సాయి.
2: చెప్పండి మలయ్య గారు.
0: ఈయన మా మేనమామ.
2: నమస్కారం అండి.
1: నమస్కారం.
0: ఇవాళ రాత్రికే ప్రయాణం, అందుకే ఈసారికి వీలు పడదని మీ అన్నయ్యతో చెప్పు.
1: పుట్టినరోజున పిలిచిన వాడిని నిరాశపరచడం ఎందుకమ్మా? సినిమాకి మన ఇద్దరం తప్పక వస్తామని చెప్పు.
0: అదేంటి మామయ్య, నువ్వు సినిమాలు చూడవుగా?
1: నీకోసం చూస్తానులే తల్లి.
3: బాబాయ్ గారు.
1: చెప్పు బాబు.
3: అమ్మా చెల్లెళ్ళు చనిపోగానే మాది బొత్తిగా ఆడదిక్కులేని సంసారం అయిపోయింది. మేము ఒంటరిగాళ్ళం అయిపోయాం. ఆ రోజు అవసరం కోసమైనా సరే నేను తెగించి మలయవాసిని గారితో పరిచయం చేసుకోవడం చాలా మంచిదే అయింది బాబాయ్ గారు. తమ్ముడిని వదిలి డ్యూటీకి వెళ్ళినా నాకు నిశ్చింతగా ఉండేది. వాడు ఇప్పుడిప్పుడే నడవగలుగుతున్నాడు. ఈరోజు మా బంధాన్ని మీరు పెళ్లితో శాశ్వతం చేస్తానంటూ ఉంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది.
4: అబ్బా, మిమ్మల్ని కాదు నిన్ను వదినా అంటానని తలుచుకుంటేనే ఎంత బాగుందో. చీకట పడగానే పనుంది అంటూ నువ్వు ఇక వెళ్ళిపోవు కదనా?
1: వెళ్ళిపోదులేవయ్యా, ఈ గృహలక్ష్మి ఇంకా మీ ఇంట్లోనే కొలు ఉంటుందిలే.
3: వస్తాం బాబాయ్ గారు, పదసాయి.
2: అలాగే అన్నయ్య.
1: నీ సెలక్షన్ బాగుందమ్మా, ఎంతైనా చదువుకున్న దానివి కదా. అతను కూడా నువ్వంటే బాగా ఇష్టపడుతున్నాడమ్మా, పైగా సంస్కారవంతుడిలా ఉన్నాడు. వెళ్ళగానే మీ అమ్మా నాన్నకి చెప్పి తీసుకొస్తాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయమ్మా.
0: మావయ్యా, ఎన్నాళ్ళు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు, కానీ నువ్వు ఇలా రావటం ఇదంతా ఆశ్చర్యమే.
1: నా మేనకోడల మనసు నాకు తెలియదా?
0: నువ్వెంత మేరు గంభీరుడు మావయ్యా. అదే మరొకడైతే తన కొడుకుని కాదన్న మనిషి ఏడాది తిరగకుండానే వేరొకరిని చేసుకుంటున్నందుకు కాస్త కూస్త అసూయ ప్రకటించుండటమో ద్వేషంతో చెడగొట్టడమో చేసేవాడు. కానీ నువ్వు ఏమాత్రం కపటం లేని మనిషివి మావయ్యా. ఒక్క కోరిక
1: చెప్పమ్మా.
0: నా మీద నిజంగా నీకు కోపం లేకపోతే అభిషేక్ కూడా ఇదే ముహూర్తానికి పెళ్లి సెటిల్ చేయాలి.
1: ముందు నీ పెళ్లి కాని, తర్వాత వాడే దారికొస్తాడు.
3: అబ్బా, కాలచక్రం ఎలా తిరిగిపోతుందో చూస్తున్నావా మలయ?
0: నాకు మాత్రం ఆగిపోయినట్టే ఉంది. అనురాగ పూరితుడైన భర్త, అభిమానించే మరతి, రబ్బర్ బొమ్మల్లాంటి మన కొత్త వెలుగులు, శ్వేత బబ్బులు, బుడిబుడి నడకలతో వాళ్ళు స్కూల్కి వెళ్ళటం.
3: కానీ జీవితం అప్పులమయం అయిపోలేదు, అందుకు నీకు హైరానాగా లేదు?
0: అప్పులైతేనే మన సాయినాథికి ఆపరేషన్ అయ్యి కాలు బాగయింది. చక్కగా చదువుకొని ఉద్యోగస్తుడై ఓ ఇంటివాడి కూడా అయ్యాడు. మన పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కదా.
3: పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ కోరికల్లాగే ఖర్చులు పెరుగుతున్నాయి కదా. నాకైతే రోజు పిల్లల చదువులు, అప్పులు, తీర్చవలసిన వడ్డీలు ఇవే కళ్ళలోకి వస్తున్నాయి మలయ.
0: అంటే నేను రావటం లేదనమాట.
3: నువ్వు కళ్ళలో ఎందుకు? ఇళ్ళలో నా కళ్ళ ఎదుటే ఉన్నావుగా.
0: నీ కళ్ళలోకి వచ్చే ఓ అవకాశం తెప్పించినా?
3: వద్దు మలయ, రోజు నేను నిద్ర లేవగానే నువ్వు ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి.
0: కానీ మరి అప్పులు?
3: నిజమేననుకో.
0: ఇన్నాళ్ళకి నా కృషి ఫలించి మన ఆర్థిక ఇబ్బందులనే తీర్చేసే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది.
3: ఏమిటది?
0: నేను చిన్నప్పటి నుంచే కలలు కన్న అపురూపమైన అవకాశం. గల్ఫ్లో ఉద్యోగం, జీతం నెలకి 80,000, 2 ఏళ్ళ కాంట్రాక్ట్ అండి.
3: ఇప్పుడెందుకు మళ్ళీ ఆ పిల్లల్ని వదిలే అంత దూరం వెళ్ళడం? పైగా ఒంటరిగా అప్పులంటావా? ఈ దేశంలో మనం ఒక్కళ్ళమే కాదుగా ఇలా ఉన్నది. జీవితం అంటేనే అంత.
0: నేను ఒప్పుకోను. మనకి రైలు ఎక్కే అవకాశం లేకపోతే సరే, అవకాశం కలిగి సీటు కూడా దొరికినప్పుడు రైలు ఎక్కనంటే ఎలా? 1-2 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే ఇట్టి గడిచిపోతాయండి.
3: నాకెందుకో ఇదేం బాగాలేదు.
0: అదే బాగుంటుంది. గానగిద్దుల్లా ఈ ఉద్యోగం చేస్తుంటే ఎప్పటికి మనం గట్టును పడతాం చెప్పండి. ముందు నేను వెళ్తే పిల్లలకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. మాట్లాడరే అసూయ ప్రాణనాదా.
3: నా సంగతి నీకు తెలీదు.
0: అయితే ఓకే అనియండి ప్లీజ్. మన శ్వేత బబ్బులికి కూడా కాస్త వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగల వయసు వచ్చింది. నేను వెళ్ళడానికి అప్పుల్లో అప్పు చేస్తే 2 ఏళ్ళు తీర్చేస్తాం. తర్వాత మన ఇల్లు ఇంద్రభవనంలో మారిపోతుంది. చిన్నప్పటి నుంచి నాకు అదే కోరిక. అందమైన ఇల్లు, ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్, సర్వెంట్లు, మంచి బట్టలు, దర్జాలు. ఆహా, ఓహో, అసలు అవకాశం రావటమే కష్టం. వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి చెప్పండి.
3: కానీ 2 ఏళ్ళంటే బాప్రే, 365x2 అంటే 730 రోజులు.
0: మా శ్రీవారి బంగారు తండ్రి కదూ, నేను చెప్పినట్టు వింటారు.
3: మలయా, నా కాళ్ళకి ఇలా బంధాలు వేయడం ఏం బాగాలేదు.
0: పోనీ, ఇలా వేస్తాను సరేనా? ఒప్పేసుకోండి నాదా.
3: సరే.
5: హాయ్ మలయ, ఎలా ఉన్నావే?
0: ఉరుములేని పిడిగిలా వచ్చేసా. కౌసల్య, అమెరికాలో ఉంటున్నావు అన్నమాటే గాని 6 నెలలకొకసారి అనకాపల్లి నుంచి వచ్చినట్టు వచ్చేస్తావే. ఇంతకీ నీ సీత సావిత్రి అంటున్నారే, అయినా అమెరికాలో పుట్టిన కూతులకి సీత సావిత్రి పేర్లేమిటే?
5: ఏమోనే, 7 ఏళ్లుగా ఇండియాలో లేకపోవడం వలనో ఏమో, నాకు మన సంస్కృతి సంప్రదాయాలంటే విపరీతమైన ఇష్టం పెరిగిపోయింది. అంతెందుకు? నేను మా పిల్లలకి బాల్ డ్యాన్సులతో పాటు మన శాస్త్రీయ సంగీతం, డ్యాన్స్ కూడా నేర్పిస్తున్నాను తెలుసా.
0: అదృష్టవంతురాలు కౌసల్య. నీ చదువు అయిపోతుండగానే నీ పేరెంట్స్ ఓ డాక్టర్ని పెళ్లి చేసి మీ ఇద్దరిని హనీమూన్కి పంపినట్టు అమెరికా పంపేశారు. జీవితంలో నీకు ఏ కోరిక తీరకుండా మిగిలిండదు.
5: భలేదానివే. ఇప్పుడు నా కోరిక ఏంటో తెలుసా?
0: ఏమిటి?
5: అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోవాలని. మా వారు కూడా అలాగే అనుకుంటున్నారు.

0: మొత్తానికి మరో 2 నెలల్లో పర్మనెంట్ గా వచ్చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం.
1: అదేంటే, నాలాంటి వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోతుంటే నువ్వు ఆ పారడైజ్ వదిలిపెట్టి ఏ కుప్పలకు వస్తావా?
0: అమెరికా అంటే స్వర్గం అనుకుంటున్నావు నువ్వు. అక్కడి వాళ్ళకి తమ పిల్లనిచ్చి 7 ఏళ్ళు తిరక్కుండానే వాళ్ళు వదిలేస్తుంటే అహోరాత్రాలు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తున్న ఆడపిల్లల కథలు వినడం లేదు?
1: చెదురు మధురుగా ఎక్కడో ఏవో జరిగాయని మొత్తం అమెరికానే తప్పు పడితే ఎలా కౌసల్య? అయినా ఇక్కడ మాత్రం ఏముంది? మాలాంటి వాళ్ళు ఎంత పని చేసినా ఎదుగు బొదుగు లేని జీతాలు జీవితాలను.
0: మలయ్య, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం హోమ్ సిక్నెస్ పట్టేసుకుంది తెలుసా, అందుకే వచ్చేస్తున్నాం. డబ్బు కేవలం సౌకర్యాలు కలిగిస్తుంది గాని తృప్తినివ్వదనిపిస్తుందే నాకు. అన్నట్టు నువ్వు గల్ఫ్ వెళ్తున్నావని విన్నాను. మీ మామయ్య నీ గాడ్ ఫాదర్ కదా, ఏమన్నారు?
1: అదొకటే నా మనసును అడ్డుకుంటుంది. ఇప్పటి వరకు మావయ్య నా మాటని ఎప్పుడు కాదనలేదు. ఇదిగో ఇందాకనే వచ్చింది ఉత్తరం చూడు.
2: అమ్మా మలయ్య, దూరపు కొండలో నునుపు. నువ్వు చిన్నపిల్లవి కాదు, బాగా ఆలోచించు. పిల్లలు సంధి వయసులో ఉన్నారు, వాళ్ళకి ఈ వయసులో తల్లి సాయం ఎక్కువ అవసరం. అమ్మా, మీ అత్తవారి వైపు మాత్రం పిల్లల్ని చూసేందుకు ఎవరున్నారు? ఈ కాలం పిల్లలు చాలా చురుకైన వాళ్ళు, వాళ్ళని కాయడం కాస్త కష్టమే. అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని చనువు వల్ల నిన్ను హెచ్చరిస్తున్నానమ్మా. మలయ్య, తృప్తి అనేది చాలా చిత్రమైందమ్మా. డబ్బు సంపాదనలో తృప్తికి అంతం ఉండదు. సంపాదిస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలనే అనిపిస్తుంది. నీకు ఇవన్నీ తెలియవని కాదమ్మరు, అమ్మగా భార్యగా అన్నిటికీ మించి ఒక గృహిణిగా ఆలోచించు. ఇంతకంటే నేను ఇంకేం రాయను. ఆశీస్సులతో మామయ్య.
1: నువ్వేమంటావు కౌసల్య?
0: నేనిచ్చే సలహా రుచించకపోగా నీకు కోపం తెప్పిస్తుందేమోనే మలయ్య.
1: అర్థమైందిలే, ఎందుకో గాని నన్నే ఎవరు అర్థం చేసుకోవట్లేదు.
0: అది కాదే, బాగా ఆలోచించి నిర్ణయించుకో. ఇదొక ఊబి, ఒక్కసారి అడుగు పెట్టామంటే ఆ ఉచ్చు నుంచి వెనక్కు రాలేం. మమ్మల్ని చూసావుగా, వస్తాను మలయ్య, ఇంకా బోల్డ్ పనులున్నాయి.
1: కడుపు నిండిన వాళ్ళకే ఎన్ని కబులైనా చెప్తారు. ఇన్నేళ్ళుగా అమెరికాలో ఉంటూ కోట్లు సంపాదించుకొని ఇప్పుడు అక్కడ ఏం లేదు అనే వాళ్ళ సలహాలు ప్రగతి నిరోధకాలే. మావయ్య అన్నట్టు నేను చిన్నపిల్లనేం కాను. కుటుంబం కోసం పాటు పడాలనుకోవటం తప్పు కాదు, ఒక సుఖం ముందు కొన్ని త్యాగాలు తప్పవు. ఆయనకి పిల్లలకి 2 ఏళ్ళు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ ఏడాదికి ఒకసారి ఎలాగ రావచ్చుగా? తమ్ముళ్ళు సాయి నన్ను అభినందిస్తూ ఉత్తరాలు రాశారు. శ్వేతాబాపులు అమ్మ గల్ఫ్ వెళ్తుంది అంటే ఎంతో ఉత్సాహం చూపించారు. వెళ్ళి మమ్మీ, డాడీని మేము జాగ్రత్తగా చూసుకుంటాం, అల్లరి పెట్టుకుంటా బుద్ధిగా చదువుకుంటాం, నీకు బోలుడు లెటర్స్ రాస్తాం, మా మమ్మీ ఫారిన్ వెళ్తే మాకు ఎంత గొప్ప అన్న కల్లా కపటం లేని వాళ్ళ మాటలు గుర్తొస్తే నా మనసు తేలిక పడుతుంది. అయినా అన్నీ ఆలోచించి వెళ్లాలని నిర్ణయించుకునే నన్ను ఎవరూ ఆపలేరు.
3: మలయ్య గారు, ఈ దేశంలో ఆడవాళ్ళకి బొత్తిగా స్వేచ్ఛ లేదండి బాబు. ఈ నల్ల ముసుగులతో నాకు పిచ్చెక్కిపోతోంది.
1: ఏం చేస్తాం, ఇక్కడ విదేశీయుల మీద బాగా ఆంక్షలు ఎక్కువ వందన గారు. ఎవరు ఎక్కడికి పర్మిషన్ లేకుండా ఎవరి ఇళ్లకి వెళ్లేందుకు వీల్లేదు. వెళ్ళినా క్షణాలతో సహా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది కాస్త ఇబ్బందిగా ఉందనుకోండి.
3: ఆ బాధపడలేకనే కదా ఎక్కడికి వెళ్లడమే మానుకున్నాం.
1: వీళ్ళ దృష్టిలో మన ఇండియన్స్ అంటే బానిసలు, డబ్బు పారేస్తే కొనుక్కోగలిగే వస్తువులు. వీళ్ళ ఈ భావన మాత్రం నాకు బాగా కోపం తెప్పిస్తుంది.
3: పేదవాడి కోపం పెదవికి చేయటని వీళ్ళ దృష్టిలో మనం దరిద్రులం. అయినా ఇక్కడికి వచ్చిన మన వాళ్ళు కూడా అలాగే ఉంటున్నారు కదండి. ఎంతసేపు ఏదో రకంగా సంపాదించి డబ్బు పోగేసుకుని ఇండియాలో తమ బంధువులకి పంపించుకోవడానికి ఆరాటం. అందుకే మరీ అలసైపోతున్నాం. ఏమిటో, జీవితం ఎంత దుర్భరంగా ఉన్నా భరించక తప్పడం లేదు మలయ్య గారు. ఎంత త్వరగా విముక్తి దొరుకుతుందా అనిపిస్తోంది.
1: కానీ ఇక్కడ చేసే పనికి ఇండియాలో అంత డబ్బు రాదుగా.
3: అందుకేగా పడున్నాం. ఈ దేశం వాళ్ళకి మాత్రం డబ్బే డబ్బు. ఒక్కొక్కరికి 4 గేసి పెట్రోల్ గనులు, అంటే బంగారపు పంటలు.
1: అంత డబ్బు ఏం చేసుకోవాలి?

0: తెలియక విలాసాలకు ఖర్చు పెడుతున్నారన్నమాట. ఒక్కొక్క మగవాడికి 10-15 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి డజన్ కి తక్కువ కాకుండా పిల్లలు.
1: నేను పనిచేసే ఆసుపత్రులలో కూడా 10 మందిని కన్నవాళ్లు కూడా ఇలా డెలివరీ కాగానే అలా లేడి పిల్లల్లా గెంతుతూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆరోగ్యం అంటే వీళ్ళదేనండి మలయ్య గారు.
0: అయినా ఇక్కడ ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదుగా, బయటికి వెళ్లేందుకు వాళ్ళ సాంప్రదాయం అంగీకరించదు.
1: ఇది వింటే మీరు నవ్వుతారు మలయ్య. మా ఆసుపత్రులకు వచ్చే స్త్రీలకి వచ్చే జబ్బులేమిటో తెలుసా?
0: ఏమిటి?
1: కాలు బెణికిందని, మెడ తిరగడం లేదని, తలనొప్పని, ఇలాంటివే ఎక్కువ. ఒక్కోసారి ఎంతో జాలేస్తుందండి వాళ్ళని చూస్తూ ఉంటే. డాక్టర్తో రహస్యంగా దయచేసి ఏ జబ్బు లేదని అనకండి, ఏదో ఒకటి రాసుకుని 4 సార్లు బయటకొచ్చేలా చేయండి అని బతిమాలుతారు.
0: అదే మన ఇండియాలో అయితే జబ్బు ముదురుపై ప్రాణం మీదకొచ్చినా ఆసుపత్రిలో చేరి ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం, డబ్బు ఉండదు పాపం మన ఆడవాళ్ళకి.
1: ఇక్కడ స్త్రీ అంటే భర్తకి విలాస వస్తువు కదండి. అందుకే డెలివరీకి వస్తున్నా మేకప్ అయ్యే ఉంటారు. ఆకర్షణ కోసం ఎన్ని పాటలోనట. భర్తకి ఎక్కడ తమ మీద ప్రేమ పోతుందోనని భయం. మరో పెళ్లి చేసుకుంటే తమ దగ్గరుండే టైము మరింత తగ్గిపోతుందిగా.
0: అయితే అంత డబ్బు లేకపోయినా మన ఇండియాలో స్త్రీలే స్వేచ్ఛాజీవులు అన్నమాట.
1: అంతేగా మరి.

0: ఎందుకో గాని
1: ధనం మూలం మిథున్ జగత్ అన్నది నా విషయంలో అక్షరాల నిజమనిపిస్తుంది. తమ్ముళ్ళతో అనుభవం అయింది. ఏడాది క్రితమే ముగ్గురు, ఒకళ్ళు తెలియకుండా మరొకళ్ళు తన్ని అప్పుగా 3.5 లక్షలు అడిగారు. 6 నెలల తర్వాత నీకు మాకు అప్పేంటక్క అన్నాడు పెద్దాడు. 1,000,000 సంపాదిస్తున్నావు, 1,00,000 ఒక లెక్క నీకు అన్నాడు చిన్నాడు. వాళ్ళైతే తోడబుట్టిన వాళ్ళు. ఇక ఈయన అలాగే తయారయ్యారు. ఏంటో మలయ్య, నువ్వు సెలవులకొస్తే 6 నెలలు నేను సెలవు పెట్టేస్తా, కాస్త ఎట్టేని తిరుగుతో, రొటీన్ లైఫ్తో విసుకెత్తిపోతుంది అని రాసేవారు కాస్త. ఈయనలో ఎంత మార్పు, ఎంత ఆతృతగా ఉత్తరవిప్పు చూస్తే. ఏ బాకీకి వడ్డీ ఎంతయిందో, ఏ అప్పు ఏ నెల తీరుతుందో మొత్తానికి అకౌంట్ బుక్లో ఉంటుంది. ఈ మధ్యనే రాసిన ఉత్తర్వులో, మలయ్య ధర ఎక్కువైనా నేను కొంటున్న ఇల్లు నీ అభిరుచికి తగ్గట్టుగా ఇంద్రభవనంలాగే ఉంటుంది. చూస్తే అస్సలు వదులు, కారు కొనే ప్రపోజల్లో ఉన్నాను, ఇంట్లో మోడర్న్ వస్తువులు ఎన్నో వచ్చాయి అని రాశారు. చాలా కాలం తర్వాత సాయినాథ్ రాసిన ఉత్తరం ఇప్పుబుద్ధి కాలేదు. ఏముంటుంది, డబ్బు కోసం రాసుంటాడు. అరే ఇలా ఆలోచిస్తున్నానేమిటి, నా మనసు క్రమంగా బండబారిపోతుందా? అలా కాకూడదు, ఈ ఉత్తరంలో ఏముందో చూద్దాం.
2: వదినా, నువ్వు గల్ఫ్లో ఉండటం నాకెందుకో ఇష్టంగా లేదు. ఈ 3 నెలలు ఎలాగోలా గడిపి వచ్చే యోజన. డబ్బు ప్రవాహంలో వస్తూ ఉంటే దాని మీద అభిలాషకు అంతూ ఉండదు. నువ్వు ఆసిపోతువు అని నేను అనడం లేదు. నీ సంగతి నాకు తెలియదా? ఏ రక్త సంబంధం లేని నా కోసం ఎంత తాపత్రయపడ్డావో నేను ఎరగనా? నీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, నువ్వు ఇక్కడుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం.
1: ఎందుకిలా రాశాడు? పిల్లలేమైనా పెడత్రవ పడుతున్నారా? కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం ఉన్నా? ఎందుకు ఇంక ఇక్కడ ఉండాలనిపించడం లేదు. ఎప్పుడెప్పుడు ఆయన్ని పిల్లల్ని చూద్దామని ఉంది. ఇన్నాళ్ళు సంపాదించింది చాలు. నేను అక్కడ కూడా ఉద్యోగంలో మళ్ళీ చేరాల్సిన అవసరం లేదు. నా అభిప్రాయం రాశానుగా, ఆయన ఉత్తరం ఇవాళ రేపు అందుతుంది, చూస్తాను. ఉత్సాహంతో ఉన్నప్పుడు టైం ఇట్టే గడిచిపోతుంది, కాలానికి కాళ్ళు వస్తాయి. కాని ఉండకూడదు, వెళ్ళిపోవాలి అనే ఆలోచన ప్రవేశిస్తే నరకమే. కాలం క్షణం కూడా కదలదు. కష్టపడి ఇంటికొస్తే బావురు మంటున్న ఒంటరితనం.

0: ఆరు నెలల క్రితం వందని వెళ్ళిపోయిన దగ్గర నుంచి మరీ పిచ్చెక్కిపోతుంది. అబ్బా, నెల్లాలి ఎదురు చూపు ఫలించింది. ఆయన నుంచి ఉత్తరం వచ్చేసింది. ఆయన ఉత్తరంతో పాటు మామయ్య గారి ఉత్తరం కూడా వచ్చింది. ముందు ఆయన ఉత్తరం చదువుదా. ఏళ్ళొస్తున్నా ఉత్తరం అంతా విరహ వేదన ఉంటుంది అబ్బాయి గారికి.
1: మలయ, తొందరపడి అవకాశం వదులుకోకు. అవకాశాలు అందరికీ రావు. వచ్చిన వాటిని వినియోగించుకోవడంలోనే ఉంది మనిషి తెలివంతా. నీ అనుభవం బబ్లూకి పనికిరావచ్చు. నువ్వు మరొక్క రెండేళ్లు కంటిన్యూ చేస్తే మన జీవితం అంతా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. కారు మార్చేసి కొత్తది కొన్నాను, పుష్పక విమానంలా ఉంది. కొత్త మోడల్ ఏదైనా మన ఇంట్లో ఉండాల్సిందేగా. నీ కోరిక నాకు తెలీదా? ఇంట్లో అన్ని గదులు ఏసీ చేయించాను. ఉద్యోగం మానేసి బిజినెస్ పెట్టాలని ఐడియా. బబ్లు నెక్స్ట్ ఇయర్ ఊటీలో చేరుతాడు. శ్వేత డాక్టర్ చదవాలనుకుంటోంది. రత్నాల్లాంటి మన బిడ్డల్ని చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో తెలుసా? దేవిగారి ప్రసాదమేగా. నీ విరహం మాత్రం తప్పటం లేదు. పోనీ ఇంకెంత, రెండున్నరేళ్ళు అంతేగా. నీ ప్రియనాథుడు మేఘనాథ్.
0: కొంపతీసే అయినా నన్ను బంగారు గుడ్లు పెట్టే బాత అనుకోవట్లేదు కదా. సరే, మామయ్య గారు ఏరా సరే చూద్దాం. ఎన్నాళ్ళైందో ఆయన చేతి వ్రాత చూసి.
2: మలయ్య, ఈ ఉత్తరం తొందరపడే రాస్తున్నానమ్మా. నువ్వు మళ్ళీ కాంట్రాక్ట్ పొడిగించుకోకు సుమా. ఎందుకో పిల్లల్ని చూడాలనిపించింది. ఈ మధ్యనే బెంగళూరు వెళ్ళాను. పిల్లలు బుద్ధిగా దారం తగిన గాలిపటాల్లా కనిపించారు. అయినా గృహిణివి నువ్వు ఇంట్లోకి అడుగు పెడితే మళ్ళీ మామూలు అయిపోవచ్చు. జాదస్తంగా రాస్తున్నావు అనుకోకు. పెద్దవాడిని అయిపోయాను కదా, నాకెందుకో ఇక నువ్వు రావడం మంచిదనిపిస్తుందమ్మా. చెప్పానుగా, సంపాదనకు అంతం ఉండదు. కెరటాలు తగ్గాక సముద్ర స్నానం చేయాలనుకోవడం లాంటిదే తల్లి. ఆ కెరటాలు తగ్గడం అంటూ ఉండదు, మన అవసరాలకు అదుపు ఉండదు. సదా నీ శ్రేయస్సు కోరే మామయ్య.
0: నేను ఇప్పుడేం చెయ్యాలి, ఏం చెయ్యాలి? అసలు యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి పని కష్టంగా ఉంది. అంత దూరానే ఉండి ఏమీ చేయలేకపోగా ఆయనకి పిల్లలకి తీరని మనస్తాపం కలుగుతుందనే భయంతో యాక్సిడెంట్ విషయం ఆయనకి రాయలేదు. దుబాయ్లో నెల్లాళ్ళు ఆసుపత్రిలో ఉన్నా అసలు బ్రతుకుతాను అనుకున్నానా? ఆ రోజు ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చాక ఊడిన చర్మంతో నా మొహం చూసి నాకే భయం వేసింది. ఒకవైపు అంతా జుట్టు లేదు, మెడ చెంప, ఆ వైపు చెయ్యి కాలు కూడా చర్మం కాలిపోయి వికారంగా ఉన్నా బట్టలు కప్పేస్తున్నాయి కనుక పర్వాలేదు. ప్లేన్ దిగగానే ఆయనను చూసి షాక్ తినరు కదా. అందమైన అమ్మ చెంప ఇలా కాలిపోయినందుకు బబ్లు శ్వేత ఏడుస్తారేమో. ఎందుకో నా అన్న వాళ్ళందరూ నాకు కావాలనిపిస్తుంది. ఇక నేను ఇక్కడ ఉండలేను. వెళ్ళిపోవాలి, వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి, ఇండియా వెళ్ళిపోవాలి.
1: మలయా, అన్నం తిన్నావా?
0: ఆ, పిల్లలు ఇంకా రాలేదా?
1: బబ్లు శ్వేత పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, పిల్లలు నీ దగ్గరికి రావటం లేదని ఏం అనుకోకు మలయా. ఇన్నాళ్లుగా నువ్వు దూరంగా ఉన్నావు కదా, నాలుగు రోజులు పోతే వాళ్లే చేరుతారు నీ చుట్టూ.
0: చాలండి, అక్కడికి నేనేదో బాధపడిపోతున్నట్లు.
1: నా మలయేనా ఇలా అయిపోయింది? ఇంత ప్రమాదం జరిగితే నాకెందుకు రాయలేదు? నేను నీకేమీ కాననుకున్నావా?
0: అబ్బే, దూరంలో ఉన్నా మీ అందరినీ బాధ పెట్టడం ఎందుకని.
1: పోనీలే మలయ, ఇక్కడ నువ్వు కష్టపడేందుకు వీల్లేదు. అందుకే వంట మనిషిని పెట్టాను. చాలా రోజులై, నీకేం కావాలన్నా అడిగి చేయించుకో. కావాలంటే మరో 1000 ఎక్కువ ఇచ్చేద్దాం.
0: మీరేమిటి, మరింత ఆలస్యంగా భోంచేస్తే ఆరోగ్యం పాడవదు.
1: ఏం చేయను మలయ, కొత్త బిజినెస్ కదా, మనం దగ్గరుండి జాగ్రత్తగా డీల్ చేయకపోతే నష్టం. మలయ, నువ్వున్న 4 రోజులు ఎక్కడికి కదలకూడదనే అనుకున్నాను. నువ్వు గల్ఫ్ వెళ్ళక ముందు పిల్లలతో కలిసి తిరుపతి, వైజాగ్, అరకు వెళ్ళి ఎంత ఎంజాయ్ చేసామో గుర్తుందా? పోనీ ఓ 1 వారం రోజులు ఎటైనా వెళ్దామా?
0: నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో 4 రోజులు ఉండిపోయే చుట్టూలా ఈ మర్యాదలేమిటండి?

0: మన ఇల్లుని మర్చిపోతున్నారు. జీవితం అంతా ఇక్కడ కాకపోతే ఎక్కడికి పోతాను?
1: అదేమిటి, సెలవు ఈసారి ఎక్కువ రోజులు ఇచ్చారా ఏంటి?
0: సెలవేమిటి?
1: నా ఉత్తరం అందలేదా మలయ్య?
0: అందింది.
1: మరి
0: ఏంటి, నేను ఈ పరిస్థితిలో అక్కడ ఇంకా పని చేయగలను అనుకుంటున్నారా?
1: అది కాదు మలయ్య, నువ్వు మరో 4 నెలలు రెస్ట్ తీసుకునే వెళ్ళు, పోతే ఓ 4 నెలల జీతమే పోతుంది.
0: జీతం జీతం జీతం, ఎంతసేపు డబ్బు మాటేనా? అరే ఇలా మారిపోయారేమిటండి, అసలు మీరు మీరేనా? డబ్బంటే ఎంత చేదరించుకునేవారు.
1: ఫలేదాని మలయ్య, జీవితంలో డబ్బు విలువ తెలిపింది నువ్వే, లేకపోతే బావిలో కప్పల్లా అక్కడే కొట్టుకుంటూ అదే ప్రపంచం అనుకునేవాళ్ళం. కానీ డబ్బు ఎన్ని సుఖాలు ఇస్తుందో, సొసైటీలో ఎంతటి స్థానం ఇస్తుందో, డబ్బు ఎలా పిల్లల్ని పెడుతుందో చూస్తున్న కొద్దీ నాకు ఎంతో ప్రేమ కలుగుతోంది డబ్బు అంటే.
0: ఏమైనా నేను తిరిగి ఆ వంటను నరకంలోకి వెళ్ళలేను.
1: ఇప్పుడు ఇలా నన్ను నట్టేట్లో ముంచేస్తే ఎలా మలయ్య? నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ లో పూర్తిగా మునిగిపోయాను.
0: మనకి ఏ ప్రాజెక్టులు వద్దండి, ఉండేందుకు చక్కని ఇల్లుంది, ఇన్నేళ్ళుగా సంపాదించింది, బ్యాంకులు ఉంది, దాని మీద వడ్డీతో మరో 10 మందిని దర్జాగా పోషించగల స్తోమత మనకుందండి.
1: మరి 10 మందిలో నా మాట పోదా?
0: అయితే ఏమంటారు కదా, ఏమంటారు? అసలు మీరేనే ఇలా మాట్లాడేది, మొదట్లో నన్ను వెళ్ళనే వద్దు, ఉన్న దాంట్లోనే సంతృప్తి పడదామన్న నోరేనా ఇది?
1: అవును, అప్పుడు అలాగే అన్నాను, నువ్వు అలాగే ఉండిపోతే బాగుండేది. కానీ కుటుంబ క్షేమం అంటూ డబ్బు మీద వ్యామోహంతో వెళ్ళింది నువ్వు కాదు, ఇద్దరు జ్ఞానం తెలియని పిల్లలతో నేను దినదిన గండంలో ఎలా గడిపానో నీకేం తెలుసు? నువ్వు లేని రాత్రులు నిన్ను ఎంత నరకం అనుభవించేవాణ్ణో నీకెలా అర్థమవుతుంది? తల్లి దగ్గర లేని పిల్లల్ని తల్లి బెంగ నుంచి మరిపించేందుకు నేను ఎన్ని పాట్లు పడ్డానో నీకెలా తెలుస్తుంది? ఇన్ని సంవత్సరాలు ఎలా క్షణాలు లెక్క పెట్టుకుంటూ గడిపానో నీకు అవసరం లేదు అంతేగా.
0: అంటే నేనేమైనా అక్కడ సుఖపడిపోయాను అంటారా? వంటని ఆడదాన్ని, భర్తకి పిల్లలకి దూరంగా బిక్కు బిక్కుమంటూ ఉన్నాను, మన కుటుంబం కోసం కాదా? ఏదో మీరు త్యాగం చేసినట్టు చెప్తున్నారు.
1: అవును, నువ్వెంతో త్యాగం చేశావు, డబ్బు గనుల కోసం భర్తని పిల్లల్ని వదిలి విదేశాలకు వెళ్ళావు. కానీ ఇక్కడ సంఘంలో బంధువుల్లో నేను ఎన్ని అవమానాలు పడ్డాను! డబ్బు కాసించి పెళ్ళాన్ని పై దేశానికి పంపించాడని, పిల్లల్ని తల్లిని డబ్బు పిచ్చితో వేరు చేశాడని, బంధువులు స్నేహితులు కాకుల్లా పొడుస్తుంటే భరించింది నేనా నువ్వా? అక్కడి నుంచి నువ్వు పంపిన ప్రతి పైసాకి న్యాయం చేస్తూ నీకు లెక్కలు చూపిస్తూ కుస్తీలు పట్టింది ఎవరు?
0: అవన్నీ నాకు తెలుసు, నన్ను ఎందరో ఎన్నో అన్నారు, మా నాన్నకి జబ్బు చేస్తూ కూడా రాలేదని ఎన్నో మాటలన్నారు. మీ మాటలు నిజమే కావచ్చండి, మీరు ఒంటరితనం మర్చిపోయేందుకు ఎన్నో పనులు సృష్టించుకుని ఉండొచ్చు, ఏదో ప్రాజెక్టు కూడా ఉండొచ్చు, అదంతా వదిలేయండి. ఏమండి శారీరకంగా బాగుండి ఉంటే నేను తప్పక మరో 2 ఏళ్ళు కష్టపడేదాన్నండి, కానీ నాకు ఎంతో బెంగ భయం పట్టుకున్నాయి, అందుకే అక్కడ ఉండలేకపోయానండి. అయినా మనకున్న ఈ లక్షలు చాలవా?
1: చాలవు.
0: చాలవా భగవంతుడా?

0: శ్వేత చాలాసేపు నుంచి తయారవుతుంది. ఏ షికారుకో పార్టీకో నా చిట్టి తల్లి శ్వేత ఎంత ఎదిగిపోయింది. చక్రాల్లాంటి కళ్ళు, పచ్చని మొహం, ఎర్రని చిన్ని నోరు, ఆరోగ్యంతో వయసు తెస్తున్న అందాలతో మెరిసిపోతుంది. అబ్బా, నా దిష్టి తగ్గుతుందేమో. ఆ వేసుకున్న మోడర్న్ డ్రెస్కి ఆ హెయిర్ స్టైల్కి చక్కగా నప్పింది. శ్వేత, పార్టీ ఏమైనా ఉందా తల్లి?
1: అవును మమ్మీ.
0: ఏ పార్టీ?
1: అనిల్ బర్త్డే.
0: అనిల్ ఎవరు?
1: అబ్బా, నీకన్ని ప్రశ్నలే మమ్మీ. అనిల్ నా బాయ్ ఫ్రెండ్, డాడీ ఫ్రెండ్ కొడుకు.
0: శ్వేత, అన్నయ్య గాని డాడీ గాని నీతో వస్తున్నారా?
1: వాళ్ళెందుకు? అనిల్ నా ఫ్రెండ్.
0: పోనీ, నేను రానా?
1: బాప్రే, నువ్వా? పార్టీకా? వద్దు మమ్మీ, బాగుండదు. నీ ఆరోగ్యం చూసుకో.
0: నా బంగార తల్లి, నేను బాగానే ఉన్నానమ్మా.
1: అయినా వద్దులే, టైం అయిపోతుంది మమ్మీ, నేను వెళ్తున్నాను. డాడీకి ఏదో బిజినెస్ పార్టీ ఉందని చెప్పమన్నారు ఇందాక ఫోన్ చేసి, మర్చిపోయాను. అండ్ బబ్లీ కోసమైతే చూడకు, వాడికి టైము పాడు ఉండదు.

0: సింధు ఆంటీ వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టు వెళ్ళిపోయింది. నీ కాకలిస్తే పెట్టుకుని తిని.
1: ఇంట్లో ఉన్నా ఎంత ఒంటరితనం. ఒకప్పుడు నా అన్నే వీళ్ళంతా ఎన్నో వేల మైల దూరంలో ఉన్న ఒంటరితనం. ఇప్పుడు దగ్గరుండి మనసులు దూరమైన ఒంటరితనం. రాత్రి 11 కావస్తుంది. శ్వేత ఇంకా రాలేదేమిటి? ఇంతసేపు పార్టీయా? లాభం లేదు. నేనే ఇంటి గృహిణిని. ఇందులో వాళ్ళు మంచి చెడులతో నాకు నిమిత్తం ఉంది. నేను పట్టించుకుని తీరాలి. హా, పట్టించుకుని తీరాలి. అదిగో బబులు కూడా వచ్చినట్టున్నాడు. బబులు, బబులు.
2: హా మమ్మీ.
1: శ్వేత పార్టీకెళ్ళి ఇంకా రాలేదురా?
2: ఓహో,
1: నాకు అనిల్ ఇంటి అడ్రస్ చెప్పరా?
2: చెప్పను.
1: పోనీ, నాతో సాయం రారా?
2: రాను.
1: ఎందుకు?
2: వాళ్ళు ఇంట్లో ఉండరు గనుక.
1: అంటే?
2: అంటే వెళ్ళి చూడు. ఏ పార్కులోనో ఏ చెట్ల చాటునో ఎల్ఎస్డియో గంజాయో పీలుస్తూ ఒకరి ఒళ్ళో ఒకరు పడుకుని ఊహాలోకాల్లో తేలిపోతుంటారు.
1: భగవంతుడా, ఎవరు, ఎవరది?
3: నువ్వింకా నిద్రపోలేదా? సరే సరే, కాస్త లైట్ వేయమలయ్యా.
1: అరే రే, శ్వేతకేమైందండి? అలా వాలిపోయింది ఏమిటి?
3: ఏం లేదులే, బయట ఏదో కాస్త తల తిరిగిందట. కాస్త రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుందిలే.
4: ఇట్ ఈస్ బ్యాడ్ డ్రీ. ఐ లైక్ అనిల్ డాడీ. ఐ యామ్ మ్యాడ్ ఆఫ్ హిమ్.
3: అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మలయా, నేను చూసుకుంటానులే.
1: ఎందుకేనా నన్ను మళ్ళీ దుబాయ్ వెళ్ళమంటున్నారు?
3: ఇప్పుడేం మాట్లాడకు, బబ్లు వింటాడు.
1: నాకు కావలసింది వంట మనిషి ఉండి పడేసిన వంట తిని పడుకోవడమేనా? నన్ను వీళ్ళు వేరు చేసి ఎందుకు చూస్తున్నారు? నేను ఎవరికీ అక్కర్లేదా? ఈ ఇంటికింత చేసిన నన్ను ఆయన పిల్లలు అప్పులిచ్చి అడగనందుకు బంధువులు నెత్తిని పెట్టుకుంటారు అనుకుంటే ఇదేమిటి ఇలా? అసలు అమ్మ అనే ఒక ప్రాణి ఉందని నా పిల్లలు, భార్య తన కోసం ఎదురు చూస్తుందని నా భర్త అనుకోవటం లేదేమిటి? అక్కడ నేను రెక్కలు ముక్కలు చేసుకొని వీళ్ళకి అన్ని భోగాలు అమర్చితే నాకింత మనస్తాపం కలిగించే అధికారం వీళ్ళకేముంది? అసలు ఇండియా వచ్చే ముందు ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. ఇల్లు ఇరుకు కాదు అనుకున్నానే గాని మనసులే ఇరుకైపోతాయి అనుకున్నానా? పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు? బబ్బులు ఎందుకింత కఠినంగా ఉంటున్నాడు? వాడికి మాత్రం నేనెంత కూర్చేశాను? ఏ తల్లి ఏ బిడ్డలకి సమకూర్చలేని సౌకర్యాలన్నీ కలగచేశాను. వాళ్ళ చదువులు భవిష్యత్తు నిరాటంకంగా సాగిపోయే ఏర్పాటు చేశాను. ఇన్ని చేసినా నా మీద ఎందుకు కోపం? వికారంగా తయారైన నా మొహం చూడలేకనా? బబ్బులు భయపడుతున్నాడా, బాధపడుతున్నాడా? వాడికి చిన్నప్పుడు డైరీ రాయటం అలవాటు చేసింది నేనే. నా గురించి వాడేమనుకుంటున్నాడో ఇవాళ నాకు తెలియాలి. బబ్బులు గదిలోకి వెళ్ళి ఆ డైరీ చూస్తాను.
2: అమ్మ, అమ్మంటే ఎంతో ఇష్టం నాకు. శ్వేతని నాకంటే ఎక్కువ అభిమానించినా సహించలేను. అమ్మ దుబాయ్ వెళ్తానంటుంది. ఎంత గర్వంగా ఉంటుంది నాకు. కానీ బెంగగా ఉంటుందేమో. బెంగ పెట్టుకుంటానంటే అమ్మ వెళ్ళదు. అందుకే చెప్పకూడదు, బెంగలేదు వెళ్ళమనే చెప్పాలి. ఎంత, 2 ఏళ్ళేగా.
1: ఇది నేను గల్ఫ్ వెళ్లే ముందు రాసుకున్నాను నా చిట్టి తండ్రి.
2: ఫోన్లో అమ్మ గొంతు గమ్మత్తుగా ఉంది, కానీ మధ్యలో కట్ అయిపోతుంది. అమ్మ రాసే ఉత్తరాల నిండా మా కబుర్లే. నేను కల్లోకి వచ్చానని అమ్మ రాస్తుంటే ఎంత గర్వంగా ఉందో నాకు. అమ్మ బెంగ పెట్టుకోకుండా నేను రోజు అమ్మకి కల్లోకి వస్తే ఎంత బాగుండును.
1: ఇలాగే నేను ఎన్నోసార్లు అనుకున్నానరా నా చిట్టి తండ్రి.
2: డాడీ ఎంత ప్రేమగా చూస్తున్నా, ఎన్ని కొనిపెడుతున్నా గుండెలో ఏదోలా ఉంది. అమ్మ ఎంచెక్క పక్కలో పడుకుని ఎన్ని కథలు చెప్పేది. అన్నీ కంప్యూటర్ కథలే. నేను పెద్ద

0: అయితే కంప్యూటర్ ఇంజనీర్ అయి కొత్త కొత్త కంప్యూటర్లు కనిపెడతాను. ముఖ్యంగా అమ్మ అనే కంప్యూటర్ తయారు చేస్తాను. అప్పుడు నాలాంటి పిల్లలకి అమ్మ ఊరెళ్ళినా బెంగ ఉండదు.
1: నాకన్నా
0: అమ్మ వస్తోంది అంటే ఎంత ఉత్సాహంగా ఉందో. మొన్న టింకు బర్త్డే పార్టీకి వాళ్ళమ్మ వాడికి ఎంత చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిందో. బొగ్గ మీద స్వీట్ కిస్. టింకు గాడు ఎంతో గర్వంగా చూశాడు. మమ్మీ వచ్చాక తనివి తీరా అమ్మ చేత ముద్దులు పెట్టించుకోవచ్చు అని ఎంతగా అనుకున్నానో. కానీ అమ్మ రాలేదెందుకో. అమ్మ వస్తే చాలా డబ్బులు ఖర్చైపోతాయట.
1: తప్పంత నాదేరా నాన్న. ప్రయాణపు ఛార్జీలకే 100,000 అవుతుందని మానేశాన్రా.
0: అమ్మకి ఈ కొత్త ఇల్లు తప్పక నచ్చుతుంది. కానీ ఎంత అందంగా విశాలంగా ఉన్నా అమ్మ లేకపోతే ఇది బోసిగానే ఉంది. అదే చెప్తే డాడీ గట్టిగా నవ్వేశారు. కారు చూసి నా ఫ్రెండ్స్ అంతా అసూయపడ్డారు. కొందరు నా అదృష్టాన్ని మెచ్చుకుంటే కొందరు అమ్మని పొగిడారు. మరికొందరు డాడీని చిన్న చేసి మాట్లాడారు. డాడీకి చెప్తే అసూయతో 10 మంది అనే మాటలు పట్టించుకుని మనసు పాడు చేసుకోకూడదు అని చెప్పారు. ఎందుకో అమ్మ కళ్ళలో కనిపించి ఏడుస్తోంది. నా మీద బెంగగా ఉందిట. చెల్లిని జాగ్రత్తగా చూడమంటోంది. మధ్యలో మెలకు వచ్చేసింది. కళ మరి కాసేపు ఉంటే మరి కాసేపు అమ్మని చూసేవాణ్ణి కదా. అమ్మ మీద బెంగ వస్తే వీడియో కెమెరాలో ఉన్న అమ్మని స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. ఇలా ఎన్నాళ్ళో అమ్మ ఇంకా వచ్చేస్తే బాగుండును. అక్కడ ఉండడం నాకెందుకో ఇష్టం లేదు. సుబ్రహ్మణ్య అంకుల్ డాడీ దగ్గర అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడితే డాడీ గట్టిగా కేకలు వేసి గెట్అవుట్ అన్నారు. నాకు అంకుల్ని చంపేయాలని ఉంది. అమ్మ ఇంకా రాకపోవడానికి కారణం నోనో అది మాత్రం కాదు.
1: ఆయన కొలిక్ అసూయత నా మీద ఎన్నో అపవాదాలు వేశాడనమాట. అందుకే కాబోలు ఆయన అక్కడ ఉద్యోగం మానేశారు.
0: సాయిబాబాయ్ నెమ్మదిగానే చెల్లి ప్రవర్తన బాగాలేదని కేకలేశాడు. కానీ అది పెద్దగా ఏడుస్తూ బాబాయ్ మీద డాడీతో చాడీలు చెప్పింది. బాబాయికి డాడీకి పోట్లాట.
1: ఇది చెప్పలేకనేమో సాయి నాకు సున్నితంగా ఉత్తరం రాశాడు. చీ పాపిష్టదాన్ని. సాయి డబ్బు కోసం ఉత్తరం రాశాడనుకున్నానే.
0: ఇవాళ డాడీని చెల్లి ఎదిరించింది. కోపం వచ్చి నేనే చెంప పగలగొట్టాను. నన్ను ఎన్ని తిట్టిందో. అమ్మ ఎలాగో రాదు, అక్కడే ఉండిపోతుందేమో. డాడీకి తోడెవరున్నారు? వంటల ఆంటీని పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో.
1: మై గాడ్,
0: ఇన్నేళ్ల తర్వాత అమ్మ వస్తుందన్నా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనిపించలేదు. కానీ ఇంటికొచ్చిన అమ్మని చూసి ఎందుకో ఒక క్షణం ఏడుపొచ్చింది. చంప మీద ఎంతలా కాలిపోయింది. కానీ మమ్మల్ని అందరినీ బాధ పెట్టి ఇక్కడ ఒంటరిగా వదిలేసి డబ్బు పిచ్చిలో పడ్డందుకు దేవుడు అమ్మకి బాగా పనిష్మెంట్ ఇచ్చాడు.

0: మావయ్య, నిజంగా ఈ దూరం నేను భరించలేకపోతున్నాను. నాది ఎంత పెద్ద తప్పైనా ఇంత పెద్ద శిక్ష. బబులుకు నా మీద ద్వేషం, శ్వేత తాగి రావటం, ఆయన ఇంటి మొహమే చూడటం లేదు.
1: మలయ్య, శాంతంగా నా మాట వింటావా అమ్మా?
0: చెప్పండి మావయ్య.
1: మేఘనాథు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు. నీకన్నా అతని మీద నాకు ఎక్కువ విశ్వాసం. చూడమ్మా, నీ పిల్లలది ఎదిగి ఎదిగిన వయసు, తప్పులు తెలియని ప్రాయం, తల్లి సహచర్యం అవసరమైన వయసు. నువ్వు ఎప్పుడొస్తావో తెలియదు, అందుకే నీ కూతురు వేరే స్నేహాలు వెతుక్కుంది. చూడమ్మా, పిల్లల విషయంలో తల్లిదండ్రులిద్దరిది సమాన పాత్రే అయినా తల్లికున్న విశాల నేత్రం తండ్రికి ఉండదమ్మా. చూడమ్మా, ఎంత ఉద్యోగస్తురాలైనా పిల్లలు సరైన సమయానికి ఇల్లు చేరకపోతే తల్లి మాత్రమే పసిగట్టగలదు. ఇక నీ కొడుకు పరిస్థితి అంతే, ఇంటికి రాగానే తల్లి కనిపిస్తే వాడికి ఆనందం. బయట ఎన్ని స్నేహాలున్నా తల్లితో అనుబంధానికి ఏది సాటి రాదమ్మా. వాడిక అవకాశం లేకే నీ మీద కోపం పెంచుకున్నాడు తప్ప అది ద్వేషం కాదు తల్లి. ఇన్నాళ్ళు డబ్బు మాయలో పడి నీ పిల్లలు పోగొట్టుకున్న ఇన్ని సంవత్సరాల బాల్యాన్ని, అమ్మ సాన్నిహిత్యాన్ని వెనక్కి తెచ్చి ఇవ్వగలవా అమ్మా?

0: అందుకే నీ కొడుక్కి పెంకితనం, అందుకే వారికి తండ్రి మీద చాలి. అంతేగాని
1: అదే నిజమైతే మావయ్య, మరి అయినా నేను మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలని ఎందుకు కోరుకున్నట్టు?
0: ఎంత చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు తల్లి. నీకు అక్కడ ఏదో యాక్సిడెంట్ అయింది కనుక డబ్బు కంటే ఆత్మీయుల సాన్నిహిత్యం కావాలనుకున్నావు, కానీ లేకపోతే మరో రెండేళ్లు మరింత సంపాదిస్తూ అక్కడే ఉండిపోవాలనుకోలేదు? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు.
1: మావయ్య నువ్వు ఎంతో తెలివైన వాడివి, నా తప్పు నా నోటితోనే చెప్పిస్తున్నా. నన్ను క్షమించు మావయ్య, నన్ను క్షమించు. దాపరింకం లేకుండా చెప్తున్నాను, ఇప్పుడు నా భర్తని పిల్లల్ని దూరం చేస్తున్న ఆ సంపాదన పట్ల నిజంగానే నాకు వ్యామోహం పోయింది.
0: కానీ మలయ, ఆ విషయం మీ ఆయనకి నమ్మకం లేకనే ఈ నాటకం ఆడుతున్నాడు అనుకుంటాను. నువ్వీసారి లాగానే నువ్వు మళ్ళీ వెళ్ళకూడదని దృఢంగా నిశ్చయించుకునే పరిస్థితులు నీ కళ్ళబడాలనే ఇదంతా చేస్తున్నట్టున్నాడు. మలయ నాకు ఒక విషయం చెప్పు.
1: అడగండి.
0: ఇంతకు ముందంతా కాంట్రాక్ట్ పొడిగించుకోమని అతను ఎప్పుడైనా నేను బలవంత పెట్టాడా?
1: లేదు మావయ్య, నేనే.
0: మరెందుకమ్మా అతన్ని తప్పు పడతావు? అందరి చేత నానా మాటలు పడుతూ నీ పుట్టింటి వాళ్ళ నుండి అవమానాలు భరిస్తూ సంధి వయసులో ఉన్న పిల్లలతో అతను ఎన్ని అవస్థలు పడుతున్నాడో తెలిస్తే అమ్మా నీ గుండె చెరువు అవుతుంది.
1: బబ్లు డైరీ ద్వారా నాకు అన్ని తెలిసాయి మావయ్య.
0: అదిగో మాటలోనే మీ ఆయన వచ్చాడు. రానాయనా.
2: బాబాయ్ గారు, మరి ఇంటికి వెళ్దామా? లేమలయ్య, పార్క్లో ఆరు బయట చలిగాలి నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నట్టు త్వరగా వెళ్తే శ్వేతని డాక్టర్ దగ్గర నుంచి పికప్ చేసుకోవచ్చు.
1: డాక్టరా?
0: మత్తు మందులకు అలవాటు పడిన పిల్లలకి ట్రీట్మెంట్ అంత త్వరగా అవ్వదు కదమ్మా.
1: మత్తు మందులా? నేనెంత పాపిస్తుందని మావయ్య.
0: మలయ్య నువ్వింకేం చెప్పకమ్మాయి, నీకు తెలుసా భర్తకి పిల్లలకి మధ్య భార్య ఒక అందమైన పూలవత్తెం లాంటిదమ్మా. అన్నాళ్ళు నా శిష్యరికం చేశావు, కొన్నంత భర్త అండతో నీ పిల్లలిద్దరిని ఆ మాత్రం దారికి తెచ్చుకోలేవా?
1: నీ మేనగోళ్ళే కదా, తప్పకుండా త్వరలోనే మా మధ్య ఏర్పడిన దూరాన్ని కూడా చెరిపేయగలను మావయ్య.
2: మలయ్య పద కారెక్కు.
1: అలాగేనండి. ఛీ అనిపించుకుంటూ, దేశం కానీ దేశంలో ఇన్నాళ్ళు డబ్బు కోసం మనసును కూడా అమ్ముకున్నాను. నా దేశం నన్ను స్వేచ్ఛ, నా వాళ్ళ ఆప్యాయత అనుబంధాలు అక్కడ ఎన్ని లక్షలిస్తే దొరుకుతాయి?
2: కారు డ్రైవ్ చేస్తున్నాను మలయ్య, నువ్విలా నా భుజం మీద తల అనిస్తే గిలిగింతలుగా ఉంది. పైగా వెనక మీ మావయ్య ఉన్నారు.
1: మావయ్య నిద్రపోతున్నారండి, అయినా పర్వాలేదు, మావయ్య గారు అర్థం చేసుకుంటారులేండి.
2: మరి నువ్వు నన్నెప్పుడు అర్థం చేసుకుంటావు?
1: అర్థం చేసుకున్నాను కనుకనే ఇలా.
2: ఇలా అంటే?
1: పోండి, వెనక సీట్లో మావయ్య గారు ఉన్నారు.
2: ఇందాక ఉన్నా పర్వాలేదు అన్నావుగా.
1: యు నాటి బాయ్.
2: మై గాడ్, ఈ వయసులో కూడా నేను ఇంకా బాయ్నా? నేను ఆ విషయం నిరూపించుకోవాల్సిందే. ఇల్లకు మలయ్య.
3: ఇంతవరకు మలయ సమీరం నాటకం విన్నారు. రచన శ్రీమతి పివి శేషరత్నం. ఇందలి పాత్రలు పాత్రధారులు మేఘనాథ్ శ్రీ వేపాతిమ్మయ్య, మలయ వాసిని కుమారి డబ్బీరు జయలక్ష్మి, మలయ తల్లి శ్రీమతి సిహెచ్ రాజకుమారి, మావయ్య శ్రీ ఎన్ పట్టాభిరామారావు, అభిషేక్ శ్రీ ఎస్విఎస్ శంకర్రావు, సాయినాథ్ శ్రీ జీవి త్రినాథరావు, కౌసల్య శ్రీమతి మావూరి విజయలక్ష్మి, వందన శ్రీమతి బివివి లక్ష్మి, శ్వేత కుమారి సిహెచ్ లావణ్యారెడ్డి, బబ్లు చిరంజీవి సాగి బృహతీకృష్ణ కౌశిక్, ధ్వని సంయోజన శ్రీ బిఆర్ కిరణ్ కుమార్, నిర్వహణ శ్రీ కాకరపర్తి సత్యనారాయణమూర్తి, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఆకాశవాణి
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. మరి శ్రోతలు 0866248812 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలిసిందే. ఆయన మరొకసారి 0866248812 ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి అయితే మన ఫ్రెండ్స్ హాయ్ అని మెసేజ్ పెడుతున్నారు, ఇంకొకరు హాయ్ గుడ్ ఈవినింగ్ అని పెడుతున్నారు. ఓకేనండి. అయితే ఈనాటి యువలయ క్విజ్ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న, అందరూ సిద్ధంగా ఉండి ఉంటారు, నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను మీకోసం. ఓ పెన్ను పేపర్ తీసుకోండి. మీకోసం మొదటి ప్రశ్న ఏంటంటే, ఈజీనే, తెలిసిందే ఆయన అడుగుతున్నా, ఓకేనా? ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి. దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. అయితే ఇంకా ఆ బుట్టలో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి? ఇది ప్రశ్న. ఓకేనా, అర్థమైందా ప్రశ్న? ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి, దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. ఇంకా ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి ఆ బుట్టలో? ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించండి 0866248812 నెంబర్కి మీ ఆన్సర్ని. ఈలోగా మీకోసం ఒక పాట ప్లే చేస్తున్నాను. రాజకోట రహస్యం చిత్రానికి ఘన్సాల పి సుశీల పాడిన ఈ పాట.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి, దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. అయితే ఇంకా బుట్టలో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి? ఇది ప్రశ్న. అయితే మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్స్ని పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాశారు, ఎవరు పాయింట్ని క్యాచ్ చేశారు అనేది. ఓకేనా? శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ని, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పండా లలిత దేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాంగ్ ఆన్సర్, గుడ్ ఈవినింగ్ అంటారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఏం నరేష్ మెర్సీ విజయ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. స్వీటి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తరువాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం, సీతా కళ్యాణి హిల్ కాలనీ నల్గొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఓకే అండి, వెరీ గుడ్. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు పంపించారంటే, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రాంగ్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల నుంచి ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు, కానీ కొంచెం నాకైతే అర్థం అవ్వలేదు ఎన్ని కోడిగుడ్లు మిగతా ఉన్నాయి దా బుట్టలో అని అడిగాను రిమైనింగ్. ఓకేనా? ఇక తర్వాత మాణిక్యాలో సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ భవానందన్ కోటేశ్ వెంకటేశ్వరరావు, చేతన్ మార్టూర్ నుంచి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ మహేంద్ర తెనాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ధౌడ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే, పూజారి ధనుంజయ అనంతపురం పెద్దమ్మగుడి దగ్గర నుండి పంపించారు అనుకుంటున్నాను అన్నారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత గనగల్లూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు కడప నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా ఎవరు పంపించారంటే, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి రాశారు. మనకి కాకర రాజ్ కుమార్ లావణ్య రాజోల్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. సతిరెడ్డి ఫ్రమ్ అనపర్తి, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి నుండి కిషోర్ లక్ష్మణరావు రాసి పంపించారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రాంగ్ ఆన్సర్. వెరీ గుడ్ అండి, మీరు సమాధానాన్ని ట్రై చేశారు. నెక్స్ట్ వరగంట బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తెనాల నుంచి కుమార్ వీరు వెరైటీగా ఆన్సర్ రాశారు, ఎన్ని ఉన్నాయి అని అడిగాను. ఓకే చూడండి, మీకు తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, నంద్యాల టెక్కే నుంచి రామచంద్ర సువర్ణ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లె గ్రామం నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్. శ్రీరంగం నుండి నాగభూషణాచారి జవాబు అంటే రాశారు రాంగ్ ఆన్సర్ని. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇప్పుడు శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ.

0: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. నేను అడిగిన ప్రశ్న సమాధానాలు పంపిస్తారు చూద్దాం. నెక్స్ట్ రాచన సుబ్రహ్మణ్యం సర్పల్ నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్ ని. తర్వాత చూద్దాం కల్పన నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, వీరు రాశారు కాకపోతే వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ మీది. నెక్స్ట్ ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు మళ్ళీ మనకి రాంగ్ ఆన్సర్ని. మల్లేశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు. ఇప్పుడు మళ్ళీ మనకి రైట్ ఆన్సర్ చేశారు వారు. పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు మీరు. నెక్స్ట్ చూద్దాం ఏం రావు ఒంగోలు నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత సోమనాథన్ జనార్దనరావు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం ఎం ప్రతాప్ వైటీఎస్ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా నుంచి రమేష్ వర్మ రాంగ్ ఆన్సర్. తర్వాత కేశవరావు అత్తిల్ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవ నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని మళ్ళీ పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. అనుకుంటా అని రాశారు పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి అనంతపురం దగ్గర. ఓకేనండి, రైట్ ఆన్సరే రాశారు మీరు. తర్వాత నల్లమ్మ వీరు పాపిలేనిపాలెం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, సుబ్రహ్మణ్య పెద్దనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ చూద్దాం నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా నుంచి మార్కాపురం జిల్లా నుంచి సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప దేవరాజు గుట్ట నుంచి సాల్మన్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ అందరు రాసి పంపించారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ని. తర్వాత మనకి పంపించారు వీరు ఎవరంటే వన్యం రెడ్డి ప్రభాకర్ శ్రీదేవి వెస్ట్ గోదావరి నుంచి పంపించారు. కాకపోతే ఆన్సర్ అయితే ఇక్కడ నాకేమీ కనిపించడం లేదు. ఓకే అండి, ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ ఎవరంటే ఉట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్ రాశారు రైట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్ మళ్ళీ చెప్పండి అంటున్నారు ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువులంక నుంచి. ఓకే, తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు. ఓకే, రాంగ్ ఆన్సర్. తర్వాత శ్రీరంగపురం నుండి ప్రణీత్ రాజా రాశారు జవాబు రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి. ఓకే, వెరీ గుడ్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి ఇప్పుడు మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. మల్లేశ్వరి ఫణీంద్ర మార్కాపురం నుంచి. ఓకే, రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. ఒంగోలు నుండి దిండకుర్తి సుబ్బారావు పంపించారు రైట్ ఆన్సర్ని ఇప్పుడు. ఇంకా తర్వాత చూద్దాం ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఓకే, రైట్ ఆన్సర్ రాశారు వీరు ఎవరంటే పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడి నుంచి కిషోర్ లక్ష్మణరావు మళ్ళీ రాసి పంపించారు వీరు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ అంగర్ కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, రాచల సుబ్రహ్మణ్యం సర్పల్ నుంచి మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. నెక్స్ట్ వైస్ హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మాబాయి రాశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రణుతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. సిద్ధయ్య పాపినేనిపాల్ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు.

నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకే, మీరు వెరైటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. నెల్లూరు జిల్లా ఎనమడగ నుంచి చెప్రల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, ఇస్మాయిల్ బాయ్ మార్కాపురం నుంచి సయ్యద్ జాకిర్ బాయ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్ని. గణేష్ నెల్లూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రబాయ్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, నేను క్వశ్చన్ మళ్ళీ చెప్పి ఆన్సర్ చెప్తాను. ఒక బుట్టలో 6 కోడిగుడ్లు ఉన్నాయి, దానిలో 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తినేశారు. అయితే ఇంకా బుట్టలో ఎన్ని కోడిగుడ్లు ఉన్నాయి అని అడిగాను. ఓకేనా, ఆన్సర్ ఏంటంటే మిగిలినవి 4, అది ఆన్సర్. 2 పగిలాయి, 2 ఆమ్లెట్ వేశారు, 2 తిన్నారంటే మొత్తం 2. ఓకేనా, చాలామంది ట్రై చేశారు, అందరూ కరెక్ట్ ఆన్సర్, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ ప్రశ్న ఎలా ఉందో చెప్పండి. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా కొంతమంది పంపిస్తున్నారు. నెల్లూరు జిల్లా నుండి చెబ్రోల్ రవి, ఇనబడుగు నుండి కొల్లా సుధాకర్ రెడ్డి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనా, మీకు అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక 2 ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాను, రెడీగా ఉండండి. తూర్పు చాళుక్యులు, ఓకేనా, తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, ఓకేనండి. రాజవంశాల గురించి చదువుకునే ఉంటారు కదా హిస్టరీ. తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది? అర్థమైందా ప్రశ్న? తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే పంపించండి 0866-2488-12 నెంబర్కి. అయితే ఫ్రెండ్స్ పంపిస్తున్నారు ఆన్సర్స్ని, ఏమేమి రాశారో చూద్దాం. శ్రీదేవి, ధన్విక, పింకీ రాశారు కానీ వారి పేర్లు మాత్రమే పంపించారు వెస్ట్ గోదావరి నుంచి. ఆన్సర్ అయితే దేనికి పంపించలేదు, ట్రై చేయండి ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి రాశారు కానీ కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. మాణిక్యాలరావు సత్యవతి దుర్గాడ నుంచి అయితే ఆన్సర్ ఏం రాసి పంపించలేదు మీరు. నెక్స్ట్ చూద్దాం, వీరెవరంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని రాసి పంపించారు రైట్ ఆన్సర్ని రాశారు. ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు భిన్నంగా ఉన్నదో ఈ రాజవంశం అనేది. ప్రసాద్ ఎల్ఏసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత మార్కాపురం నుంచి ముంతా పెద్దన్న గురుగుంట్ల నుంచి, ఓకే, ఫస్ట్ ప్రశ్నకి 4 అని రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి, 2 ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాసి పంపించారు. నేను రాజవంశం అంటే మీరు వెరైటీగా రాశారు వృక్షవంశం అని. వేంగి చాళుక్యులు ఆరు తూర్పు చాళుక్యులు, తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది అని అడిగాను. ఓకేనా అండి, తర్వాత చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి భట్టిప్రోలు సత్యనారాయణ రాసి పంపించారు. ఓకే, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు. లెక్కల మాస్టర్ గారికి నమస్కారం, శుభ సాయంత్రం అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీకు కూడా శుభ సాయంత్రం. సోమనాథం జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి రాసి పంపించారు ఆన్సర్ని, కాకపోతే రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత తుమ్మలచెల్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా ఇనమడగ నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు రాశారంటే వీరు ఆన్సర్ రాశారు కానీ పేరు ఊరు అయితే రాయలేదు, రాయండి. ఓకే, ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ఓంకార్ ఖమ్మ నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్ల గ్రామం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం హేమలత రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఓకే, కొత్తపేట గుంటూరు షేక్ మహబూబ్ సుబ్బాని రాసి పంపించారు. ఓకే.

మీరు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, రైట్ ఆన్సర్ ఏనండి. తర్వాత చూద్దాం మీరు ఎవరంటే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ లక్ష్మణ్ రావు రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఇంకా తర్వాత స్వీటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ప్రణతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. అయితే ఆన్సర్ మీకు ఎలా వచ్చింది కూడా రాసి పంపించండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి రాశారు, ఓకే. తర్వాత చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని, క్వశ్చన్ మార్క్ అంటున్నారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు అనుకుంటా, ఓకేనండి. వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, సోమనాథం జనార్దన్ రావు నెల్లూరు నుంచి ఇప్పుడు మళ్ళీ పంపించారు రైట్ ఆన్సర్ని. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు ఇప్పుడు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రాసి పంపించారు. మీకు తెలిసింది రాయండి, ఎవరిని అడగద్దు, ఎక్కడ సెర్చ్ చేయొద్దు. మీరు హిస్టరీ చదువుకునే ఉంటారు కదా, దీనిలో ఈ నాలుగు రాజవంశాల్లో తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది అని అడిగాను. మీ సొంతగా మీరు రాయండి, ఎవరిని అడగద్దు. అనంతపురం నుండి అనురాధ రాసి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నిజామాబాద్ నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని, ఓకే. తర్వాత చూద్దాం, పూజారి ధనుంజయ పెద్దమ్మగుడి దగ్గర నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఓకే, వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు పేరు ఊరు అయితే ఏమీ లేదు. తర్వాత విశాల, విశాల పంపించారు నెల్లూరు నుంచి, ఓకే ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. తర్వాత ఇంకెవరు పంపించారంటే హర్ష కుమార్ జి, వీరు తెన్నేరు కృష్ణా జిల్లా నుంచి రాసి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోలు రవి, ఇనమడగ నుంచి కొల్లా సుధాకర్ రెడ్డి, ఇంకా ప్రసాద్ నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఓంకార్ ఖమ్మం నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, భానుముక్కల్ నుండి రేడియో మౌలాలి రాశారు రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత కేశవరావు అత్తెల నుంచి రాశారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, మనకి పంపించారు భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మాతూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. మూసపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సి విజయ రాశారు రాంగ్ ఆన్సర్. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఓకే, వేరు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇంకా తర్వాత చూద్దాం, చిన్నగా ఒక లైన్లో వచ్చేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇంకా ఎవరు రాసి పంపించారంటే తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పల్లె నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. పాలెంపోలే అలగడ నంద్యాల జిల్లా నుంచి వీరంతా రాసి పంపించారు. ముంతా పెద్దన్న దేవరాజు గుట్ట నుంచి సాల్మన్ రాజు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు రాశారంటే లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మనకి పంపించారు వీరు రాంగ్ ఆన్సర్ రాసి పంపించారు కానీ కిషోర్ లక్ష్మణ్ రావు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, వీరు ఏమంటున్నారంటే మేము చివరిలో వచ్చాము, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ అనుకుంటున్నామని కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల రాసి పంపించారు, ఓకేనండి. టీ తాగండి అని కూడా వారు ఆఫర్ చేస్తున్నారు, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగార్జున లక్ష్మీ వడియంపేట నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఇంకెవరు రాశారంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత నమస్తే అంటారు, నమస్తే అండి.
కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, లెక్కలు బాగున్నాయి అంటున్నారు. ఓకేనండి, ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. తర్వాత చూద్దాం, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ రాశారు రైట్ ఆన్సర్ని. ఇప్పుడు నెక్స్ట్ అంగార కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఈరోజు యోలయ కార్యక్రమంలో ప్రశ్నలు సూపర్గా ఉన్నాయంటున్నారు సోమనాథన్ జనార్దన్ రావు నెల్లూరు జిల్లా నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం, ఒంగోలు నుండి దిండకుర్తి సుబ్బారావు పంపించారు రైట్ ఆన్సర్. తరువాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పెసర్లంక విలేజ్ కొల్లూరు నుంచి రాశారు అరవ ధనలక్ష్మి సామశివరావు పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రామకృష్ణయ్య సుభాష్ని ఇనుమడుగు నుంచి నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఎస్ రేవతి రాజశేఖర్ వీరంతా కలిసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, వీరు మార్కాపురం నుంచి ఇస్మాయిల్ భాయ్ జాకీర్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ రాసి పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి అట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. బెంగళూరు నుంచి స్వాతి భరత్ సంజయ్ సంజయ్ స్వాతి భరత్ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత థ్యాంక్ యూ అంటున్నారు, మా మెసేజ్ చివరిలో చదివినందుకు అంటున్నారు. ఓకేనండి, నేను అందరి మెసేజ్ చదువుతాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం, కరీంనగర్ జిల్లా చంద్రపురి కాల్ నుంచి కిషోర్ కుమార్ లలిత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత రమేష్ వర్మ నంద్యాల నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు, దయచేసి మరోసారి క్వశ్చన్ అడగండి అని అంటున్నారు. తూర్పు చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, పశ్చిమ చాళుక్యులు, ఈ వీటిలో భిన్నంగా ఉన్న రాజవంశం ఏది అని అడిగాను. అయితే నేను ఆన్సర్ని చెప్పేస్తున్నాను మీకోసం. దీనిలో ఈ నాలుగు రాజవంశాల్లో డిఫరెంట్గా ఉన్నది శాతవాహనులు. వీరు ప్రాచీన తొలి తెలుగు రాజవంశం వీరిది. మిగిలిన వారు మధ్యయుగానికి చెందినవారు. ఓకేనండి, చాలామంది రైట్ ఆన్సర్ చేశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. కొత్తగూడ నుంచి రాజేశం సరోజిని మాయ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తరువాత వీరు ఎవరంటే వైఎస్హెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్. ఓకేనండి, మూడో ప్రశ్న మీకోసం వస్తుంది. కొంచెం రాస్తే ఓకే, గుర్తుపెట్టుకుంటే ఓకే, మీ ఇష్టం. ఓకేనా, చెప్పనా? మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ముగ్గురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు. అయితే కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇది ప్రశ్న. అర్థమైతే రాయండి, లేకపోతే నేను చెప్తా. 0866-24888-12 నెంబర్కి ఆన్సర్ని వాట్సాప్ చేయండి. ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ముగ్గురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు. కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇది ప్రశ్న, మూడో ప్రశ్న. ఆన్సర్ని వెంటనే సెండ్ చేయండి, ఎక్కువ సమయం మనకి లేదు. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రెండో ప్రశ్నకి ఆన్సర్, శాతవాహనులు అని రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వనపర్తి దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా టైపింగ్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి. మీ ఆన్సర్ రెండో ప్రశ్నదా, మూడో ప్రశ్నదా? వీరు ఎవరంటే వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ చేశారు మూడో ప్రశ్నకి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుంచి భట్టిపురల్ సత్యనారాయణ పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పండా లలితాదేవి శ్రీధరబాబు బాపట్ల నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శ్యామ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, మూసాపేట మహబూబ్ నగర్ నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ మీరు రాశారు, కానీ ఆన్సర్ అయితే ఏమిటో అర్థం కావట్లేదు నాకు. నెక్స్ట్ చూద్దాం, ఫండ్రాజ్ నెల్లూరు నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు రైట్ ఆన్సర్ని. శేషాద్రి పంపించారు నెల్లూరు నుంచి, రాంగ్ ఆన్సర్. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత సుధారాణి పంతాంగి సత్తుపల్లి నుంచి, ఓకే, రైట్ ఆన్సర్ రాశారు వారు. నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత మసూదన్ రెడ్డి పాపినేనిపాల్ నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ధవళ లక్ష్మీ నరసింహారావు సంధ్య నర్సాపురం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత చూద్దాం,
విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ ని. ఇంకా ఎవరు పంపించారంటే అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్, భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాంగ్ ఆన్సర్, తర్వాత నెల్లూరు జిల్లా ధగద్దర్తి నుంచి చెబ్రోల్ రవి సుధాకర్ రెడ్డి ప్రసాద్ వీరంతా రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఓంకార్ ఖమ్మ నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత హర్ష కుమార్జీ వీరు కంకిపాండు కృష్ణా జిల్లా నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కాసుల పద్మ గుంటూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. మూడో ప్రశ్నలో జాయిన్ అయ్యారు పద్మ గారు మీరు. తర్వాత వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు ఇంద్రాబాయి పంపించారు. మీరు రాశారు కాకపోతే ఆన్సర్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. శేషాద్రి నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు రైట్ ఆన్సర్. ఇక తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు రెండో ప్రశ్న ఆన్సరు రైట్ రాశారు, మూడో ప్రశ్న ఆన్సర్ రాంగ్ రాసి పంపించారు. ఓకేనండి. తర్వాత పెసర్లంక విలేజ్ కొల్లూరు నుంచి వారో ధనలక్ష్మి సామశివరావు పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ప్రణతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రాశారు, వెరీ గుడ్ వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, గనగలు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందకాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, అనంతపురం నుండి అనురాధ రాశారు రైట్ ఆన్సర్ని. ముసాపేట మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెర్సీ విజయ రాస్తున్నారు కానీ పంపిస్తున్నారు, కాకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అని అడిగాను నేను. మీరు ఇంగ్లీష్ అక్షరాలు ఏవో రాశారు, కాకపోతే అవి అయితే నాకేం అర్థం కావట్లేదు. ఓకేనండి. తర్వాత చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం, గుంటూరు దాసరపాల నుండి పోల్ శివదాస్ రెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు రెండో ప్రశ్నకి ఆన్సర్ శాతవాహనులు అని రైట్ ఆన్సర్ రాశారు. మూడో ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత రామకృష్ణయ్య సుభాష్ని ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, మహమ్మద్ ఇనేతుల్లా ఇష్రాతుల్లా రాసి పంపించారు కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. దినేష్ ప్రకాశం జిల్లా నుంచి రాశారు మూడో ప్రశ్నకి ఆన్సర్ అంటూ రాంగ్ ఆన్సర్ చేశారు. తర్వాత పూజారి ధనుంజయ అనంతపురం పెద్దమ్మ గుడి దగ్గర నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఓకేనండి. నెల్లూరు జిల్లా కోవూరు నుండి బి విజయ్ కుమార్ రెడ్డి రాశారు రైట్ ఆన్సర్ చేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. మీరు ఆశా శ్రీనివాస్ మీరు క్వశ్చన్ వినలేదా? తర్వాత చూద్దాం, సంజయ్ స్వాతి రాసి పంపించారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఎవరు పంపించారంటే గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. కేశవరావు అత్తిల్ నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ని. గద్వాల్ జిల్లా వల్లూరు నుంచి కె పెద్ద నరసింహ పద్మాబాయి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. భానుముక్కల నుండి మౌలాలి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ని. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరైనా, ఎంతమంది మీరు అనుకున్న ఆన్సర్ ఎట్లా వచ్చింది అనేది. సిద్ధయ్య పాపినేనిపాల నుంచి ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల రాశారు రైట్ ఆన్సర్ చేశారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాల నుంచి కిషోర్ కుమార్ లలిత ఫ్యామిలీ మెంబర్స్ ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్ చేశారు. ఉత్తినే అంకె వేసేస్తున్నారు, మీకు ఎట్లా వచ్చింది కూడా ఒకసారి చెప్పచ్చు కదా. కొత్తగూడెం నుంచి రాజేష్ సరోజిని మాయ రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత గండవరపు శ్రీహరి
ఇనమడుగు నుంచి, నెల్లూరు నుంచి రాశారు. ఎస్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రాశారు. అందరూ కలిసి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఎం నరేష్ మెర్సీ విజయ మూసాపేటను పంపించారు రాంగ్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు. వెరీ గుడ్ అండి, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాలెం నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం, వీరు నెల్లూరు నుంచి విశాల పంపించారు.

ఓకే, రైట్ ఆన్సర్. ఇంకెవరైనా పంపిస్తారా? ఒక కుటుంబంలో తల్లి, తండ్రి, ముగ్గురు కొడుకులు, వారి భార్యలు, ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు. అయితే కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఇది ప్రశ్న.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ. ఓకే, మరి ఇంకా కొంతమంది పంపిస్తున్నారు, చూద్దాం. గుంటూరు జిల్లా దాసరిపాల్ నుండి పోల్ శివదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత ధన్యవాదాలు అంటున్నారు వీరు. నెక్స్ట్ నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకెవరు పంపించారంటే చూద్దాం. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత చూద్దాం, ధవళ లక్ష్మీ నరసరావు సంధ్య నర్సాపురం నుంచి రాశారు, మళ్ళీ రాంగ్ ఆన్సరే రాశారు మీరు. నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య శారద, ఎక్స్ప్లెయిన్ ఏముంది అని అడుగుతున్నారు. ఓకే, మీకు తెలిసిందే రాయండి, తెలియకపోతే వదిలేయండి, నేను చెప్తాను. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, ప్రణతి అండ్ ప్రణవి న్యూఢిల్లీ నుంచి రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత మనకి పంపించారు దినేష్, ప్రకాశం జిల్లా నుంచి రాశారు. చాలా ఎక్కువ మందిని రాసి పంపించారు ఫ్యామిలీ మెంబర్స్ని, కాకపోతే అంతమంది లేరు అక్కడ. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, పాలెంపోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వీరు రాసి పంపించారు, సాల్మన్ రాజు ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరేష్ మెర్సి విజేందర్, మీరు రాంగ్ ఆన్సర్ చేశారు, ఇప్పుడు రాంగ్ ఆన్సరే చేశారు. నెక్స్ట్ చూద్దాం, బాపట్ల నుంచి పండా లలితాదేవి శ్రీధర్ బాబు రాసి పంపించారు, మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత ఇంకెవరంటే, ధవళ లక్ష్మీ నరసింహరావు సంధ్య నర్సాపురం నుంచి మళ్ళీ రాంగ్ ఆన్సరే చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇన్నిసార్లు ట్రై చేశారు. ఓకే, తర్వాత వీరు ఎవరంటే పేరైతే రాయలేదు కానీ రైట్ ఆన్సర్ మాత్రం రాసి పంపిస్తున్నారు. ఓకేనండి, తెనాలి నుంచి కుమార్. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాశారు మీరు. తర్వాత చూద్దాం, వనపర్తి జిల్లా దేవరపల్లి నుండి డి గోవర్ధన్ రావు ఇందిరాబాయి. ఓకే, రాంగ్ ఆన్సర్ రాశారు. ఓకే, తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఒంగోలు నుండి దిండకుర్తి సుబ్బారావు పంపించారు రాంగ్ ఆన్సర్ని. ఓకేనండి, మూసాపేట నుంచి ఎం నరేష్ మెసేజ్ ఇప్పుడు రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, గనగనూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనండి, వెరీ గుడ్. నేను అడిగాను ప్రశ్న, ఒక కుటుంబంలో తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు వారి భార్యలు ఒక్కొక్క కొడుక్కి ఒక చెల్లెలు ఉన్నారు, అయితే మొత్తం ఎంతమంది కుటుంబ సభ్యులు అని అడిగాను. ఓకే, గద్వాల జిల్లా ఒల్లూరు నుంచి కే పెద్ద నరసింహ పద్మబాయి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, తర్వాత వీరు ఎవరంటే ఆకివీడి నుంచి కిషోర్ లక్ష్మణ్ రావు పంపించారు రాంగ్ ఆన్సర్. ఓకేనండి, మొత్తం కుటుంబ సభ్యులు వీరు ఇంకొకరు పంపించారు, గడ్డం అంకయ్య వీరు నెల్లూరు నుంచి రాశారు రాంగ్ ఆన్సర్ చేశారు. వీరు ఎవరంటే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి అంటున్నారు వీరు ఎవరంటే చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద. ఓకేనండి, బాగుంది, కరెక్ట్గా చేశారు మీరు. తర్వాత మనకి ఇంకా పంపిస్తున్నారు ఎవరంటే, ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబ్బాని ఇప్పుడు పంపించారు రైట్ ఆన్సర్ని. ఒంగోలు నుండి దింటకుర్తి సుబ్బారావు పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే, ఇక తర్వాత చూద్దాం, హనుమంత్ ఒంగోలు నుంచి రాంగ్ ఆన్సర్ చేశారు. నేను అడిగాను ప్రశ్న, తల్లి తండ్రి కొడుకులు వారి భార్యలు ఒక్కొక్క కొడుకు ఒక చెల్లెలు ఉన్నారు, మొత్తం ఎంతమంది సభ్యులు అంటే మొత్తం 9 మంది అనండి. ట్విస్ట్ ఏమంటే ఒక్కొక్కడికి ఒక్క చెల్లెలు, ఒక్కొక్క చెల్లెలు అనుకున్నారు కాకపోతే ఒక చెల్లెలే. తల్లి తండ్రి ముగ్గురు కొడుకులు వారి భార్యలు 3, 3, 6, 1 అమ్మ నాన్న, 7, 8 ఒక చెల్లెలు, 9, మొత్తం 9 మంది. ఓకేనండి, కరెక్ట్ ఆన్సర్ అందరు చాలామంది ట్రై చేశారు, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, అందరికీ కంగ్రాచులేషన్.

0: రిలేషన్స్ చిన్న బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాను.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వెల్కమ్ బ్యాక్ టు యువలయ. మనకి ఇంకొకరు సెండ్ చేశారు ఆన్సర్ని, నాగార్జున లక్ష్మి. వీరు ఒడియంపేట అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ ఎక్స్ప్లెయిన్ చేశారు రైట్ ఆన్సర్ని. వనపర్తి నుండి డి గోవర్ధన్ రావు ఇంద్రబాయి, వీరు కూడా రైట్ ఆన్సర్ రాశారు. కార్యక్రమంలో చివరిగా ఒక పాట విందాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మాస్టర్ చిత్రానికి హరిహరన్ సుజాత పాడిన చంద్రబోస్ గీతం.

0: నిసగమపని మాప గమపని సగని సపని మాప గమ సగని సని చూడమ్మా, నే ఎలా అంటే అలాను. ఎంత నేర్చిందా,
1: ఎంత నేర్చిందా,
0: బస్ ఎంత సూచినా
1: సూచినా.
0: అయ్యో.

0: కాదమ్మా, ప్రేమదాసులు కాదు, కాంతదాసులే.
1: కాదు సార్, ప్రేమదాసులే.
0: అయ్యో తప్పమ్మా,
1: తప్పదు సార్.
0: అంతేనంటావా?

0: ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు మీరు వింటారు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ప్రసార విశేషాల అనంతరం వనితావాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి వినవచ్చు. ఇక 5:30 యువతరంగం కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం వింటారు. అలాగే కెరీర్ గైడెన్స్, ఇంకా యువతకు నచ్చేటువంటి సినీ గీతాలను వింటారు. ఇక 6:00 హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:05 ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు విశేషాలు. అనంతరం విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఇంకా జానపద గేయాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం. 7:05 తెలుగులో జాతీయస్థాయి వార్తలు, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు, ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం. పరిచయకర్త తమనం నాగేశ్వరరావు. ఇంకా మీరు వింటారు పొలం కబుర్లు. 7:45 చిత్రసీమ సినీ గీతాలు. 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలను వింటారు.

మీరు వింటూ ఉన్నారు ప్రసార విశేషాలు 102.7 MHz పై. ఇక 8:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:40 దేశభక్తి గీతం. 8:45 సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 9:00 తిరిగి 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

మీరు వింటూ ఉన్నారు ప్రసార విశేషాలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు 6:00 దేశభక్తి గీతం, 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శివస్తోత్రాలు భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి సుధ కార్యక్రమంలో కె రాజాగారి వ్యాఖ్యానం వింటారు, 6:35 పొలం కబుర్లు. ఇక 7:00 ప్రసార విశేషాలు, 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో సింహపురి సమాచారం వింటారు, అనంతరం స్వరార్చన దండాలయ్య వింటారు, కవితాగానం రచన మరియు సమర్పణ శ్రీ తూపిలి రవీంద్రబాబు గారు, మరియు నిమోనియా వ్యాధికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి డాక్టర్ ఎంవి సుబ్బారావు గారితో పరిచయం వింటారు. 8:35 ఈ సంగతి మీకు తెలుసా కార్యక్రమం వింటారు, 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం, 9:30 హలో అభిరుచిలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు. ఇక రేపటి సాయంత్రం ప్రసారంలో 5:00 ప్రసార విశేషాలు, 5:05 వనితావాణి కార్యక్రమంలో మహిళలు వివిధ రంగాల్లో తొలి అడుగు కార్యక్రమం వింటారు, 5:30 యువత రంగం కార్యక్రమం విద్యా ఉద్యోగ సమాచారం వింటారు, యువత స్వయం ఉపాధి పథకాలు, 6:30 గ్రామదర్శిని కార్యక్రమం వింటారు. అదేవిధంగా ఈ వారం మన నెల్లూరు కార్యక్రమం కూడా 7:00 అలనాటి మధుర గీతం, 8:00 హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. మీరింతవరకు ఈ సాయంత్రం తిరిగి రేపు ప్రసారం చేయబోయే మా కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమానికి స్వాగతం. మరింకెందుకండి ఆలస్యం? మహిళా శ్రోతలు సెల్ ఫోన్స్ తీసుకుని 0861233310 ఈ నెంబర్కు కాల్ చేయవచ్చు. మరి ఒక నంబర్ 0861233310 ఈ నెంబర్కి కాల్ చేసేవచ్చు. మరి మహిళా శ్రోతలకు మాత్రమే ప్రాధాన్యం ఇద్దాం. వారికి నచ్చినటువంటి సినీ గీతాలను ఈ కార్యక్రమంలో విందాం. మరి ఫస్ట్ కాలర్ని అయితే మనం మాట్లాడేసేద్దాం, వారిని పలకరిద్దాం. ఫస్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో
1: హలో
0: హలో, హాయ్, గుడ్ ఈవినింగ్.
1: నేను నెల్లూరు బాలాజీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు లితిక అంటే.
0: లితిక
1: బాగున్నాను.
0: లితిక ఎలా ఉన్నావు నువ్వు?
1: నేను బాగున్నాను ఆంటీ.
0: ఓకే, వెరీ నైస్. ఈ రోజు ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నావు?
1: మేఘ చంద్రకాంత్ నుంచి.
0: ఓకే,
1: పుణ్యభూమి నా దేశం సాంగ్ కావాలంటి.
0: ఓకే, మరి విందామా పాట?
1: థాంక్స్ ఆంటీ.
0: ఓకే నాన్న, ఓకే ఓకే, బాయ్
1: బాయ్ బాయ్.

ఊరే తల్ల కుక్క, కష్టజీవుల ముఖ్య మెతుకుడు తిని బతికే నీకు శిష్యుడు కట్టాలరా అని ఫళ ఫళ సంకెళ్ళు.

0: మరి ఒక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో. ఎస్, మరి మీరు కాల్ చేయాలి అనుకుంటే మీరు మాకు చేయవలసినటువంటి ఫోన్ నెంబర్ 0861233310. హలో
1: హలో
0: హలో గుడ్ ఈవినింగ్. యా చెప్పుకోవాలి. యా ఓకే, వెరీ నైస్. లైక్ సుప్రియా, రైట్? వెరీ గుడ్. సుప్రియా, గుడ్ ఈవినింగ్. బాగున్నాను. ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నారా? ఓకే, మరి ఏంటి చెప్పాలి విశేషాలు? ఈరోజు సండే, స్పెషల్స్ ఏంటి?
1: ముందుగా ఒక విషయం చెప్పాలి.
0: చెప్పాలి, చెప్పు.
1: అది మనం అందరం ఆర్తీయులందరూ చేయాలని కోరుకుంటున్నాను మేడం. ఏంటంటే ఈ మంత్ 22nd ఒక విశేషం ఉంది.
0: ఓకే,
1: అది అందరికి తెలిసి ఉంటది మన వాళ్ళకి. దానికి కోసం కొంచెం మన నర్సింహ సారు, సార్ గారు స్వరలహరి చిత్రమంజరి కార్యక్రమం చేసేటప్పుడు ఎలాబరేట్ చేస్తే బాగుంటుందని రేడియో లిజనర్స్ గారు హంజన్ సిద్ధేశ్వర గారు సుప్రియా కోరుకుంటున్నాం మేడం.
0: ఓకే ఓకే. సో
1: తమన నాగేశ్వరరావు సార్ గారి కూడా చెప్పి కొంచెం ఆ కార్యక్రమం నిర్వహించండి మేడం.
0: ఓకే, ఫర్ ష్యూర్ సుప్రియా. ఓకే, మరి ఈ రోజు అయితే ఈ చిత్రం నుంచి పాట కోరుతున్నావు.
1: ఇప్పుడు అది మేడం ఏంటంటే మరణ మృగం నుండి కరిగిపోయాను కర్పూర వీణల.
0: అవునా
1: మేడం? కొంచెము చిత్రమంజరి కార్యక్రమంలో ధీర ధీర మగధీర సాంగించండి
0: మేడం. ఈ రోజు అసలు అన్ని మొత్తం ఆల్ నీకు కావాల్సినవన్నీ చెప్పేస్తున్నాను అనమాట, ఒక లిస్ట్ లాగా. సుప్రియా ఓకే,
1: మేడం ఆ కోరిక మాత్రం కొంచెం నెరవేర్చండి మేడం.
0: ఓకే సరే, సార్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను.
1: నా కోరిక.
0: ఓకే సరే సార్, సార్ తీసుకెళ్తాను. ఓకే, మరి నీ పాట వచ్చి
1: సిద్ధేశ్వర గారు సుప్రియా మేడం.

0: ఓకే సుప్రియా, మరి ఈ పాట వినబోయే ముందు ఒక ప్రకటన వినేసేద్దాం.
1: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: వనితవాణి కార్యక్రమంలో మరొక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో హలో నమస్తే, వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం. వెంకటమ్మ గారు బాగున్నారా? యా, అసలు నీ వాయిస్ లో ఒక రిధమ్ ఉంటది వెంకటమ్మ, నిజంగా తెలుసా? బస్ స్టాండ్ లో ఉన్నావా? ఓకే, చెప్పు. ఏ చిత్రం నుంచి? గాజులంగట్లో ఉన్నావా? ఎలా ఉంది వ్యాపారం ఇప్పుడు? పర్వాలేదా? ఓకే, వెరీ నైస్
1: మేడం.
0: ఓకే ఓకే, అలాగే అలాగే జరగాలి నీ వ్యాపారం. నెక్స్ట్ మరి ఏ చిత్రం నుంచి పాట ఈ రోజు?
1: అమ్మాయి కాపురంలో పెళ్ళప్పుడు వస్తుంది బాబున్న పాట.
0: అమ్మాయి కాపురంలో
1: భలే ఉంటుంది మేడం పాట.
0: భలే ఉంటదా? సరే మరి వినేసి ఈ పాటని వింటావా? ఓకే విను వెంకటమ్మ, బాయ్.

అని తుప్పు తుప్పునొస్తుంది. పెళ్ళెప్పుడవుతుంది బాబు, నాకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు, పెళ్ళి ఎప్పుడవుతుంది బాబు.

0: దొరుకుతుంది, ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్లయాడ దొరుకుతుంది బాబు, ఎప్పుడవుతుంది బాబు నాకు పిల్లయాడ.
1: ఓకే అండి, మరి మీరు వింటూ ఉన్నారు వనితవాణి కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను మరి మరి ఒక కాలర్ తో మనం ఇప్పుడు
2: మాట్లాడుతుంది.
1: హలో, ఓకే, మరి మీరు కాల్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్స్ 0861233310 లేదా 102కు కాల్ చేసేయవచ్చు. మరి కాలర్ తో మాట్లాడదాం మనం. హలో,
3: శుభ సాయంకాలం మేఘనా మేడం గారు.
1: హలో, గుడ్ ఈవినింగ్. యా, కాల్ అయితే కట్ అయిపోయింది. సో మనమైతే మాత్రం కంపల్సరీ మహిళా శ్రోతలకు అయితే టైం ఇద్దామండి దయచేసి. ఓకే, ఇప్పుడు ఒక ప్రకటన అయితే విందాం.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ప్రకటన విన్నారు. మరి ఒక కాలర్ తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో, కాల్ అయితే కట్ అవుతోంది, బట్ ఓకే. ఓకే అండి, మరి వనితవాణి కార్యక్రమంలో మనం విందాం ఒక సినిమా.

0: ఓకే, వనితవాణి కార్యక్రమంలో మరొక కాలర్తో మనం ఇప్పుడు మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు వనితవాణి కార్యక్రమం.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: దయచేసి వనితవాణి కార్యక్రమంలో మనం మహిళా శ్రోతలకు మాత్రమే టైం ఇద్దామండి. ఓకే, మరి

ఓకే అండి, మరి మీరు ఇంతవరకు వనితావాణి కార్యక్రమంలో, ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో మహిళా శ్రోతలు ఫోన్ చేసి వారికి ఇష్టమైనటువంటి సినీ గీతాలను కోరి విన్నారు. మరి కాల్ చేసినటువంటి లితిక, సుప్రియ, వెంకటమ్మ గారు అండ్ ఓకే వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒకసారి దయచేసి మనం ఈ వనితావాణి కార్యక్రమంలో ఓన్లీ మహిళా శ్రోతలకు మాత్రమే టైం ఇద్దాం. ఓకే, ఇంతటితో ఈనాటి వనితావాణి కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ఈనాటి యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారాన్ని వింటారు, వీటితో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో విద్యా సమాచారాన్ని వినే ముందుగా ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: యువతరంగం కార్యక్రమంలో విద్యా సమాచారాన్ని తెలుసుకుందాం. ఇందులో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో బీఏ, బీఎస్సి వంటి కోర్సులు డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా అభ్యర్థులు అభ్యసించవచ్చు. పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సులు బీఏ విభాగంలో 3 ఏళ్ల పాటు కొనసాగుతాయి. అలాగే హిస్టరీ, ఎకనామీ, పొలిటికల్ సైన్స్ వంటి కోర్సులు కూడా బీఏ కోర్సులలో చేయవచ్చు. బీఎస్సి డిగ్రీలు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివిన వారికి ఈ కోర్సులను అందజేస్తారు. అలాగే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 3 ఏళ్ల పాటు కొనసాగుతుంది. బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ విభాగంలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు బీఏ, బీకామ్ కోర్సులకు ఇంటర్మీడియట్ లేదా పాలిటెక్నిక్ డిప్లొమా ఒకేషనల్ కోర్సులను చదివిన వారు దరఖాస్తులను చేయవచ్చు. వీటితో పాటు బీఎస్సీ కోసం దరఖాస్తు చేయవారు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని చదివి ఉండాలి. అప్లికేషన్స్ను ఆన్లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ వచ్చే నెల 15. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://drbrambedkaropenuniversityap.in/. వెబ్సైట్ మరొకసారి drbrambedkaropenuniversityap.ac.in/. కార్యక్రమంలో మరికొంత సమాచారాన్ని వినే ముందు బలగం ఈ చిత్రం నుంచి పాటను విందాం. పాడినవారు మంగ్లీ.
3: ఎప్పుడు పోతావు రా ఊర్లోకి అక్క?

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: యువతరంగం కార్యక్రమంలో తర్వాత ఉద్యోగ సమాచారాన్ని విందాం. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రాలలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో మొత్తం 9 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే అభ్యర్థులు యూనివర్సిటీ నుంచి డిగ్రీ స్థాయి

లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్టుగా లేదా మాధ్యమంగా డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. హిందీలో మాస్టర్స్ డిగ్రీ చదివిన వారు లేదా హిందీ లేదా ఇంగ్లీష్ పీజీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తులను చేసుకోవచ్చు. దీనితో పాటు 2 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక రాత పరీక్ష సిబిటి విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేయదలిచిన అభ్యర్థుల యొక్క వయస్సు 30 ఏళ్లకు మించకూడదు. రాత పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ వేతనంగా 35,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వేతనాన్ని అందజేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 8 సెప్టెంబర్. మరిన్ని వివరాలకు వెబ్సైట్ https://stpi.in/. వెబ్సైట్ మరొకసారి https://stpi.in/. కార్యక్రమంలో మరికొంత ఉద్యోగ సమాచారాన్ని వినే ముందు బబ్లీ ద బౌన్సర్ ఈ చిత్రం నుంచి ఈ పాటను వినేద్దాం. పాడినవారు దీపక్ బ్లూ.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7

0: సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ టెక్నికల్ ఆఫీసర్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఎంఈ ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకైతే పిహెచ్డి చేసిన వారు అప్లై చేయవచ్చు. దీనితో పాటు టెక్నికల్ ఆఫీసర్గా కానీ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్గా కానీ ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులను పంపాల్సిన ఈమెయిల్ అడ్రస్ ప్రాజెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ ల్యాబ్స్. వెబ్సైట్ మరొకసారి, ప్రాజెక్ట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎట్ ద రేట్ ఆఫ్ ల్యాబ్స్. అభ్యర్థుల యొక్క వయస్సు 50 ఏళ్లకు మించకూడదు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ www.izertirupati.ac.in/. వెబ్సైట్ మరొకసారి www.iisertirupati.ac.in/. యువతరంగం కార్యక్రమంలో మరొక పాట వినరో భాగ్యము విష్ణుగత ఈ చిత్రం నుంచి వింటారు. పాడినవారు కపిల్ కపిలాన్.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
1: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
4: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
1: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
5: యువత రంగం కార్యక్రమంలో మరొక విద్యా సమాచారం. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ NCRTC రెగ్యులర్ ప్రాతిపదికన సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇందులో మొత్తం 3 పోస్టులున్నాయి. వాటిలో సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్ 1, అసిస్టెంట్ మేనేజర్ ట్రాన్స్పోర్ట్ ప్లానర్ పోస్టులు 2. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ, బీటెక్, బీఆర్క్లో డిగ్రీ పాస్ అయిన వారు దరఖాస్తులను చేయవచ్చు. దీనితో పాటు సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ లేదా అసిస్టెంట్ మేనేజర్ ట్రాన్స్పోర్ట్ ప్లానర్గా ఉద్యోగ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ, రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను చేయడానికి చివరి తేదీ 17 నెల. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ncrtc.in/. వెబ్సైట్ మరొకసారి ncrtc.in/. కార్యక్రమంలో చివరిగా సాకిని డాకిని ఈ చిత్రం నుంచి పాటను వింటారు.

శ్రోతలు, ఇంతవరకు యువతరంగం కార్యక్రమంలో విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు సినీ గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి యువతరంగం కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं सरफिरोजी. गृह मंत्री अमित शाह ने कहा है कि वर्ष 2047 तक भारत को पूर्ण विकसित राष्ट्र बनाने के लिए युवाओं, गरीबों, महिलाओं और किसानों को सशक्त बनाना आवश्यक है. उन्होंने आज राजस्थान के अलवर में कहा कि केंद्र सरकार इन वर्गों पर विशेष ध्यान दे रही है. उन्होंने राज्य के 17 जिलों में 6,400 करोड़ रूपये से अधिक की विकास परियोजनाओं की आधारशिला रखी और लोकार्पण किया. श्री शाह ने कहा कि केंद्र सरकार ने

0: కల, రైతుల అభ్యున్నతి కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట మంత్రులు పేర్కొన్నారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. వార్తల వివరాలు. బలహీన వర్గాల, రైతుల అభ్యున్నతి కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన సేవలను కొనియాడారు. దేశానికి స్వాతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత కూడా తెలుగు నేల రాజకీయాలను సర్దార్ గౌతు లచ్చన్న ప్రభావితం చేశారని అన్నారు. అణగారిన వర్గాలు, బలహీన వర్గాల సంక్షేమానికి గౌతు లచ్చన్న విశేష కృషి చేశారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆయన తన జీవితాన్ని రైతులు, అణగారిన వర్గాల అభ్యున్నతికి అంకితం చేశారని ప్రశంసించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఎర్రవారిపాలెం వద్ద ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, సత్వర చర్యలు చేపట్టాలని రాష్ట ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో రెండు ఏనుగుల గుంపులు సంచరిస్తూ రాత్రివేళ అటవీ సరిహద్దుల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయన్న సమాచారంపై పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆస్తి ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అటవీ సమీప గ్రామాల్లో రాత్రివేళ ప్రత్యేక గస్తీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. మైకులు, మొబైల్ సందేశాలు, స్థానిక సమాచార వ్యవస్థల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు. ఏనుగులు పంట పొలాలపై దాడి చేసి పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో పంట నష్టంపై అధికారులు నివేదికలు రూపొందించాలని, అటవీ శాఖ ద్వారా తక్షణ పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. విశాఖకు విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వెల్లడించారు. విశాఖపట్నంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తొలిసారిగా రేపు విశాఖపట్నం వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 18న నగరంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో విశాఖకు గోదావరి జలాలు వస్తాయని వెల్లడించారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమైందని గుర్తు చేశారు. త్వరలో కొత్త రైల్వే స్టేషన్, కొత్త రైళ్లు వస్తున్నాయని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా ముందుకు వెళ్తాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో పౌర గ్రంథాలయ శాఖ నూతన భవన నిర్మాణ అవగాహన ఒప్పంద కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు నసీర్, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మతో కలిసి ఆయన పాల్గొన్నారు. 20 కోట్ల రూపాయల మేర దాతల సహకారంతో గ్రంథాలయం అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ 1915లో బ్రిటిష్ వారు కమ్యూనిటీ హాల్ను స్టేట్ లైబ్రరీగా మార్చారని అన్నారు. లక్షలాది మంది పాఠకులకు ఈ గ్రంథాలయం సేవలను అందిస్తోందని తెలిపారు. శిథిలావస్థకు చేరిన గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి దాతలు ముందుకు రావడం ఆనందదాయకమని మంత్రి తెలియజేస్తూ,
1: ఇది 1915 బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఒక కమ్యూనిటీ హాల్ గా స్టార్ట్ అయినటువంటి, ఇది స్టేట్ రీజనల్ లైబ్రరీగా 1958లో దీన్ని కన్వర్ట్ చేశారు. ఆ రోజున G+2 తోటి దాదాపు 47,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్, స్టడీ పార్ట్నర్స్ తోటి కూర్చొని చదువుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాని ఇంకో దానికి గాని అన్ని విధాలుగా ఉండే విధంగా దీన్ని డెవలప్ చేస్తా ఉన్నాం. దాదాపుగా 18 నుంచి 20 కోట్ల రూపాయలు ఇది ఖర్చు అవుతుంది. జిల్లా రాజేంద్ర ప్రసాద్ గారు ఎంతవరకు ఖర్చు అయితే అంతవరకు వారే భరిస్తారు.

0: సార్.
1: వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న రాష్ట్ర స్థాయి జయంతుత్సవాన్ని బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎస్ సవిత, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కె అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి తదితరులు మాట్లాడుతూ గౌతు లచ్చన్న పోరాట స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. అణగారిన వర్గాలు, బీసీలు, రైతులు, కార్మికుల హక్కుల కోసం చివరి శ్వాస వరకు ఆయన పోరాటం చేశారన్నారు. గౌతు లచ్చన్న స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందని, త్వరలో బీసీ రక్షణ చట్టం తీసుకువస్తున్నామన్నారు. మద్యం షాపుల్లో గీత కార్మికులకు 10% రిజర్వేషన్లు కల్పించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో అత్యధికంగా లబ్ధి పొందుతున్నది బీసీలేనని వెల్లడించారు. అనగాని సత్యప్రసాద్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 125 మంది విద్యార్థులకు 25 లక్షల రూపాయల నగదు పురస్కారాలను ఈ కార్యక్రమంలో అందజేశారు. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో 18వ తేదీ వరకు గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉండి అలలు ఎగసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు తక్షణమే తీరానికి తిరిగి రావాలని సూచించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బలహీన వర్గాల, రైతుల అభ్యున్నత కోసం సర్దార్ గౌతు లచ్చన్న తన జీవితాన్ని అంకితం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ వసతి గృహాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన కొనసాగుతోందని పలువురు రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: क्वार्टर्स में सोनिया गांधी जी और राहुल गांधी द्वारा किया गया विरोध में देखा। कांग्रेस ने सिर्फ फ्रीडम फाइटर्स का ही अपमान नहीं, इस देश के संविधान का, इस देश की संप्रभुता अखंडता का और इस देश के 140 करोड़ देशवासियों का अपमान किया है वंदे मातरम के उद्घोष का विरोध करते हुए।
1: भाजपा पक्षस्य आरोप विषये कांग्रेस पक्षस्य प्रवक्ता जयराम रमेशः अवदत् यत् स्वातंत्र्य दिवसस्य उत्सवस्य समये दलस्य मुख्यालये राष्ट्रिय गीतं वंदे मातरम् संपूर्णतया गीयते स्म इति। सेनाध्यक्षः जनरल धीरज सेठः अद्य नेपाल देशस्य आधिकारिक यात्राम् आरब्धवान्। त्रिदिवसीयायाः यात्रायाः उद्देश्यमस्ति यत् भारत नेपालयोर्मध्ये निकट रक्षा सहकारः सैन्य सम्बन्धः च इतोपि सुदृढः भवेदिति। श्वः जनरल सेठः तुंडीखेल नगरस्य सेनामण्डपे पुष्पमालां समर्पयिष्यति। नेपालीसेना मुख्यालये गार्ड ऑफ ऑनर इति सम्मानं च प्राप्स्यति। सः नेपालीसेनायाः सेनाध्यक्षेन सह संवादमपि करिष्यति। रक्षामन्त्रालयः अवदत् यत् भारत नेपालयोर्मध्ये ऐतिहासिकं सामाजिकं सांस्कृतिकञ्च सम्बन्धाः सन्ति यद्धि विश्वस्मिन् अतुल्यमेव दृश्यते। इंडोनेशिया देशे अद्य प्रातः काले फ्लोर्स तटस्य समीपे 10.77 तीव्रतायां भूकंपानंतरं पूर्व नुसा तेंगरा प्रांते 14 दिवसानां आपत्कालीन प्रतिक्रिया अवधि घोषितास्ति। केरलम राज्ये पर्व वातावरणं निर्मीयते यतः राज्यस्य बृहत्तमः वार्षिकं पर्व थिरुवोनम अगस्त मासस्य 26 दिने आचरिष्यति। उणम पर्व अद्य अथम दिवसात आरभ्यते। अथम दिवसस्य विशेष आकर्षणम् अथा पुक्कलम् अस्ति यत् गृहेषु निर्मीयमाणं वर्णचित्रितं पुष्प आस्तरणम् अस्ति। सबरीमाला तीर्थे अपि मन्दिरम् अद्य मासिक पूजायै उद्घाटयिष्यते तथा च विशेष उणम पूजा अगस्त 24 28 यावत् भविष्यति। भारतीय ऋतु विज्ञान विभागेन श्वस्तनादारभ्य अरुणाचल प्रदेशे गांगीय पश्चिम बंगे ओडिशा राज्ये उत्तर प्रदेशे उत्तराखण्डे च अतीव वर्षायै नारंगवर्णस्य संचेतना प्रसारितास्ति। हिमाचल प्रदेशे जम्मू कश्मीरे कोंकण क्षेत्रे गोवा राज्ये महाराष्ट्रे मध्य प्रदेशे उत्तर पूर्व भारतस्य च केषुचित् भागेषु अपि श्वः यावत् तीव्र वर्षा संभाविता अस्ति। दिल्ली नगराय तु ऋतु विज्ञान विभागेन अद्य सायंकालादेव आरभ्य रात्रिं यावत् अतीव अल्पात् अल्पा वर्षा अनुमिता अस्ति। पुरुष क्रिकेट क्रीडायां गॉल अन्ताराष्ट्रिय क्रीडांगणे प्रथम निकष क्रीडा श्रृंखलायाः द्वितीय दिने आतिथेयो श्रीलंकां विरुध्य भारतीय पक्षः नव क्रीडकाणां हानौ। यदा अन्तिमानि विवरणानि प्राप्तानि तावत् 55.4 धावनांकान् विरच्य क्रीडन्नासीत्। पूर्वदिने प्रचंड वृष्ट्या प्रथम द्वयम् सत्रम् नष्टम् अभवत् येन भारतम् मध्याह्न भोजन समये रात्रौ क्रीडक द्वयस्य हानौ 88.2 धावनांकान् अरचयत्। श्रृंखलायाः द्वितीया अन्तिमा च निकष क्रीडा अगस्त मासस्य 23 दिनांके कोलंबो नगरे आरप्स्यते इति वार्ताः।
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 6:30 దాటి 7 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు గ్రామదర్శిని కార్యక్రమాలు. ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు, వాతావరణ సమాచారం వింటారు. అనంతరం విహారి కార్యక్రమంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు వింటారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమలం నాగేశ్వరరావు. అనంతరం జానపద గేయాలు. ముందుగా ఒక ప్రకటన.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రకటన విన్నారు. గ్రామదర్శిని కార్యక్రమంలో సమాచార వేదికలో స్థానిక వార్తలు. నెల్లూరు జిల్లాలోని మహిళలకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరులో 40 మంది మెప్మా మహిళలకు ఎగ్ కాట్స్ పంపిణీ చేశారు. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. మరొక స్థానిక సమాచారం, నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ గత 26 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈరోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి చేత బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో రూపొందించి వాకర్స్కి అటు ప్రజానికానికి పేదవారికి సహాయం చేస్తామని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. మరి ఒక స్థానిక సమాచారం, కోవూరులో పోలీసులకు 3 బొలారో వాహనాలు. కోవూరు పోలీసులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా 40 లక్షల విలువైన 3 బొలేరో వాహనాలు అందజేశారు. స్థానిక సమాచారం, నెల్లూరు బాలాజీ నగర్లో నూతనంగా నిర్మించిన బలిజ భవన్ను మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. మరొక స్థానిక సమాచారం, చిన్నారి కోరిక మేరకు సుమారు 1.40 కోట్లతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. రేబాల్ పార్క్ ప్రారంభించారు. వాతావరణ సమాచారం, నెల్లూరులో ఈరోజు ప్రధానంగా మేఘావృత వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన గాలివానలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సమాచార వేదికలో స్థానిక వార్తలు, విశేషాలు, వాతావరణ సమాచారం విన్నారు. తరువాతిగా ప్రకటించిన అంశం ఇప్పుడు మీరు వింటారు. విహారీ, ఈనాటి విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం విందాం.

సఫారీ మీ యాత్రా సహాయకారి ఆకాశవాణి సింహపురి కేంద్రం సమర్పిస్తున్న విహారీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ విహారీ కార్యక్రమంలో శ్రోతలు దర్శనీయ స్థలాలు, పుణ్యక్షేత్రాలు, వాటి చరిత్ర, ప్రత్యేకత, వాటితో ముడిపడిన అంశాలుంటాయి. ఈ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది.

మహాలక్ష్మి అమ్మవారు ప్రపంచంలోని 16 సంపదలకు ఆధిపత్యం వహిస్తున్నారు. అవి కీర్తి, జ్ఞానం, బలం, విజయం, సత్సంతానం, శౌర్యం, బంగారం, రత్నాలు మొదలగు విలువైన వస్తువులు, ధాన్యం, సంతోషం, మేధస్సు, సౌందర్యం, ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆలోచన, నైతికత, నీతి, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు క్షీరసాగర మథనంలో ఆవిర్భవించారు. క్షీరసాగర మథనానికి కల కారణం ఈ విధంగా ఉంది. ఒకానొక సమయంలో దేవతల రాజైన ఇంద్రుడు తన గజరాజుపై విహరిస్తున్న సమయంలో ఆ ప్రాంతానికి వచ్చిన దూర్వాస మహర్షి ఇంద్రునికి ఒక ప్రత్యేకమైన మాలను బహూకరించారు. దేవేంద్రుడు దానిని ఏనుగు తొండం పైన వేశాడు. ఆ వాసనకు ఏనుగు చికాకుపడి ఆ మాలను కాలి క్రింద వేసి నలిపివేసింది. ఇంద్రుని చేష్టలకు కోపగించిన దుర్వాస మహర్షి ఇంద్రునితో సహా దేవతలందరూ తమ బలాన్ని, శక్తిని, సంపదలను కోల్పోతారని శపించారు. ఇంద్రుడు తమ నగరమైన అమరావతికి తిరిగి వచ్చేసరికి

తిరిగి ఆ ప్రదేశం శిథిలావస్థకు చేరి ఉంది. అసురులు స్వర్గంపై దాడి చేసి స్వర్గాధిపత్యం సాధించారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు దేవతలు అమరులై ఉండుట కొరకు రాక్షసుల సహాయం కూడా తీసుకుని క్షీరసాగర మథనం చేయాలని నిర్ణయించారు. మందర పర్వతాన్ని కవ్వంగా చేసి ఆ పర్వతం క్రింద శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి పర్వతాన్ని తన వీపుపై ఉంచి వాసుకి అనబడే సర్పరాజును పర్వతం చుట్టూ త్రాడుగా చుట్టి ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు ఉండి క్షీరసాగర మథనం ప్రారంభించారు. ఆ మథనం సమయంలో హాలాహలంతో పాటు అనేక దివ్యమైన విభూతులు క్షీరసాగరరాజు కుమార్తె అయిన లక్ష్మీదేవి కమలంలో ఉద్భవించింది. కనుకనే కమలాన్ని అభివృద్ధికి సూచికగా వర్ణిస్తారు. శ్రీ మహాలక్ష్మి శక్తి స్వరూపిణి, ప్రేమస్వరూపిణి, శుద్ధ స్వరూపిణి, శ్రీమన్నారాయణుని భార్య, విశ్వానికి తల్లిగా, అదృష్ట దేవతగా, సకల సంపదలకు మూలంగా పూజలందుకుంటోంది. ఈనాటి విహారీ కార్యక్రమంలో 18 పురాణాలలో ప్రస్తావించబడినది, అష్టాదశ శక్తి పీఠాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతున్న మహారాష్ట్రలోని కొల్హాపూర్ పట్టణంలో పంచగంగ నదీమతల్లి ఒడ్డున కొలువై ఉన్న కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసు.

ఈ ఆలయ స్థల పురాణం ఈ విధంగా ఉంది. పూర్వం అగస్త్య మహర్షి కాశీకి ప్రత్యామ్నాయంగా ఉన్న క్షేత్రం గురించి చెప్పమని మహాదేవుని కోరగా, శివుడు ఈ కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించిన కాశీక్షేత్రాన్ని దర్శించినంతటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పినట్లు, అష్టాదశ శక్తి పీఠాలలో ప్రధానమైనదిగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో సతీదేవి నయనాలు పడినట్లు ఇక్కడి స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ చరిత్ర ఈ విధంగా ఉంది. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని 4-5 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించినట్లు, ఈ ప్రాంతాన్ని మౌర్యులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, యాదవులు పరిపాలించినట్లు, ఈ క్షేత్రంలోని శ్రీ అతిబలేశ్వర స్వామివారి ఆలయాన్ని 1218 సంవత్సరంలో నిర్మించినట్లు, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక ప్రాంగణంలో శ్రీచక్రాన్ని స్థాపించినట్లు ఇక్కడి చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కొల్హాపూర్ పూర్వనామం కరవీర నగరం. అగస్త్య మహర్షి, లోపాముద్ర దంపతులు ఈ క్షేత్రాన్ని కరవీర నగరంగా, అమ్మవారిని కరవీర శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా స్తుతించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఈ విధంగా ఉంది. ఈ క్షేత్రంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కిరీటధారిణి అయి చతుర్భుజాలలో ఖడ్గం, కలశం, కమలాలు ధరించి ఉండి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ శారదామాత ఆలయం, ఎడమ వైపున శ్రీ కాళికా అమ్మవారి ఆలయం, శ్రీ అతిబలేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ, శ్రీ వరుణదేవుడు, శ్రీ విఘ్నేశ్వరుడు, కుడివైపున శ్రీకృష్ణ భగవానుడు, శ్రీచక్రం, మరో ప్రక్క శ్రీ ఉమామహేశ్వర స్వామివార్లను మనం దర్శించవచ్చు. శ్రీ అతిబలేశ్వర స్వామివారి ఆలయాన్ని దాటి కొంచెం ముందుకు వస్తే శ్రీ శనైశ్చర స్వామివారి ఆలయాన్ని, శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని దర్శించవచ్చు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఉన్న గరుడ మండపంలో అమ్మవారికి అర్చనలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలోని దీపస్తంభం అలనాటి శిల్పకళా వైభవాన్ని చాటి చెప్పే విధంగా మనకు కనిపిస్తోంది. ఈ ఆలయ ప్రాకారాలు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నల్ల

ఛాతిపై చెక్కబడి ఉండడం విశేషం. ఈ ఆలయ సందర్శన వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు భక్తుల దర్శనార్థం తెరచి ఉంటుంది. ఈ ఆలయంలోని పూజాదికాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 4 గంటలకు ఘంటానాథంతో తలుపులు తెరవబడతాయి. 5 గంటలకు పాదపూజ, 5:30 నుంచి 6 గంటల వరకు కాకడహారతి, 8:30 చందన అలంకారం, 9:30 నుంచి 10 గంటల వరకు హారతి, 11:30 ఘంటానాదం, 12:30 నుంచి 1 గంట వరకు హారతి, మహానైవేద్యం, మధ్యాహ్నం 2 గంటలకు అలంకారిక పూజ, పాదపూజ, కుంకుమార్చన, పంచామృత అభిషేకం, రాత్రి 8:00 ఘంటానాదం, 8:15 హారతి, 10:00 ఘంటానాదం, 10:10 సేజ్ హారతి అమ్మవారికి జరుగుతాయి. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో తెలుసు.

ఆలయానికి సమీప విమానాశ్రయం కొల్హాపూర్ విమానాశ్రయం. ఈ ఆలయానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ కొల్హాపూర్ రైల్వే స్టేషన్. కొల్హాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప బస్టాండ్ కొల్హాపూర్ బస్టాండ్. కొల్హాపూర్ బస్టాండ్ నుంచి ఈ ఆలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కొల్హాపూర్ పట్టణం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు మార్గం ద్వారా చక్కగా అనుసంధానించబడి ఉంది. కనుక ఈ క్షేత్రానికి సులభంగా చేరుకోవచ్చు. హరిభక్తి ప్రదాయిన్యై ముక్తిదాయై నమో నమః సర్వజ్ఞ.

షోడశ సిద్ధులను అష్టైశ్వర్యాలను ప్రసాదించే అమ్మలకన్నా అమ్మ లోకరక్షకి అయిన కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కృప కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ వచ్చే వారం విహారీ కార్యక్రమంలో మరో దివ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.

మీరింతవరకు విహారీ కార్యక్రమంలో మహారాష్ట్రలోని కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ విశేషాలు విన్నారు. సమర్పణ శ్రీమతి ఏ శ్రీవత్సల, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. ఇప్పుడు కార్యక్రమంలో మనం విందాం శివరామరాజు ఈ చిత్రం నుంచి ఒక గీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం జానపద గేయాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ప్రకటన విన్నారు. తిరువతిగా ఒక జానపద గేయం.

మీరింతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఇంతటితో ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు మీరు వింటారు అలనాటి మధుర గీతం. విందాం.

మీరింతవరకు అలనాటి మధురగీతం శీర్షికన హిట్లర్ చిత్రం నుంచి మను, సంగీత సుజాత కేఎస్ చిత్ర, రేణుక కేజే యేసుదాస్ ఆలపించిన అలనాటి మధురగీతం విన్నారు. సంగీతం కోటి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కట్టన్ కులత్తూర్ వద్ద గల ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే దిశగా యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని పేర్కొన్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశం స్పందించిన తీరును గుర్తు చేస్తూ ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల ఉన్న అంకిత భావాన్ని చాటుతూ 100 కంటే ఎక్కువ దేశాలకు భారత్ టీకాలను సరఫరా చేసిందని రాధాకృష్ణన్ చెప్పారు. 2014 నుండి దేశంలో ఉన్నత విద్య విస్తరించిన తీరును, ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతూ ఉండడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీస్, సెమీకండక్టర్లు, రోబోటిక్స్, బయోటెక్నాలజీ వంటి కొత్తగా ఉద్భవిస్తున్న రంగాల ప్రాముఖ్యతను గురించి కూడా ఆయన పునరుద్ఘాటించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలు, వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకోవాలని రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజస్థాన్లోని అల్వార్ సరస్ డైరీ కాంప్లెక్స్లో నూతన డైరీ ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారు. వివిధ క్షీర సహకార సంఘాలకు చెందిన డైరీ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పశువుల మేత ప్లాంట్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు ఆయన ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. అలాగే రోజ్గార్ ఉత్సవ్ కింద కొత్తగా ఎంపికైన 10,500 మందికి పైగా సిబ్బందికి నియామక పత్రాలు పంపిణీ చేస్తారు. కొత్త సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకుల ఏర్పాటును ప్రకటిస్తారు. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాల్లోకి ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీ ద్వారా నిధులను నేరుగా జమ చేస్తారు. ఈ లబ్దిదారుల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కవర్ అయినటువంటి రైతులు కూడా ఉంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ రాష్ట్రంలో అతిపెద్ద వార్షిక పండుగ అయిన తిరువోణం 26 ఆగస్టు జరుపుకోనున్న నేపథ్యంలో రాష్ట్రం ఉత్సాహపూరితమైన పండుగ వాతావరణంలో మునిగిపోయింది. ఈరోజు అథంతో ఓనం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఓనం కేవలం ఒకరోజు పండుగ కాదు. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుండి అధికారిక వేడుకలు అథంతో ప్రారంభమయ్యాయి. అథం ప్రాముఖ్యమైన ప్రత్యేకతల్లో అథపూక్కలం ఒకటి. ఇది ప్రతి ఇంట్లో రంగురంగుల పూలతో తయారు చేసే తిరువాణి కార్పెట్. తిరువోణం వరకు ప్రతిరోజు దీనికి కొత్త పూల రంగులను అద్దుతారు. మరొక ప్రధాన ఆకర్షణ మధ్య కేరళలోని త్రిపుని తురలో జరిగేటువంటి ఘనమైన అధచమయం ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారత్ అధ్యక్షతన 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి సంబంధించిన వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ది గురించి చర్చించడానికి వాతావరణ కార్యాచరణ సమితి కాంట్రాక్ట్ గ్రూప్ రేపు సమావేశమవుతుంది.
భారత్ అధ్యక్షతన జరిగే బ్రిక్స్ 2026 సమావేశం స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరతల ఇతివృత్తంతో సమావేశం నిర్వహిస్తారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో పర్యావరణ పరిరక్షణ, సహకారాల గురించి చర్చలు జరుగుతాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. బ్రిక్స్ సుస్థిరమైన జీవన విధానం, విపత్తుల నుండి రక్షణ, ఆర్థికాభివృద్ది, దత్తత వంటి 4 అంశాలపై ఈ బ్రిక్స్ సమావేశంలో చర్చిస్తారని కేంద్ర మంత్రి తెలియజేశారు. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, జార్ఖండ్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు

0: తుండిఖేల్లోని ఆర్మీ పెవిలియన్ వద్ద నివాళులర్పించి నేపాల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం నేపాలీ ఆర్మీ చీఫ్ తో పాటు మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ తో పరస్పర ప్రయోజనాలు, భద్రతా అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో అత్యంత ప్రధాన ఘట్టంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ అధ్యక్షులు రామ్ చంద్ర పౌడెల్ చేతుల మీదుగా ఆయన నేపాలీ ఆర్మీ గౌరవ జనరల్ హోదాను అందుకుంటారు. ఆ తర్వాత శివపురిలోని ఆర్మీ కమాండ్ అండ్ స్టాఫ్ కోర్స్ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించడంతో పాటు పలువురు నేపాల్ సీనియర్ ప్రముఖులతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటు రాష్ట శాసనసభల్లో మహిళా రిజర్వేషన్ల అమలును రాజకీయ వివాదంగా మార్చకుండా అన్ని పార్టీలు సమర్థించాలని కోరారు. ఎర్రకోట ప్రాకారం నుండి జాతినుద్దేశించి చేసిన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో మహిళలను గౌరవించడానికి ముందుకు రావాలని, దేశంలోని మహిళలు లోక్సభల్లోనూ శాసనసభల్లోనూ వీలైనంత త్వరగా 33% ప్రాతినిధ్యం పొందేలా చూడాలని ఆయన కోరారు. భారతదేశ విధానాలను రూపొందించడంలో మహిళలకు దోహదపడే అవకాశం లభించాలని ఆయన పేర్కొన్నారు. పురుషుల క్రికెట్లో శ్రీలంకలోని గాలే ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆతిథ్య శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ మొదటి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. ఈరోజు సాయంత్రం ఆట ముగిసే సమయానికి ప్రసీద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ క్రీజులో ఉన్నారు. దేవదత్ పడిక్కల్ 167 పరుగులు చేసి తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేయగా ధ్రువ్ జురేల్ 51 పరుగులు అందించారు. శ్రీలంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు తీయగా కేసర నువంత 3 వికెట్లు పడగొట్టారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సృజనాత్మకతను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. రాజస్థాన్లోని 17 జిల్లాల్లో 6,262 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు హోంమంత్రి అమిత్ షా ఈ ప్రారంభోత్సవాలు చేస్తారు. 12వ బ్రిక్స్ వాతావరణ మంత్రుల సమావేశం మన దేశం అధ్యక్షతన ఎల్లుండి నుంచి న్యూఢిల్లీలో జరుగుతుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. నిలయంలో సమయం 7:15 దాటి 25 సెకండ్లు. ఇప్పుడు మీరు వింటారు పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమం.

ఈనాటి పాడి పంటలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మీరు వింటారు పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం. పరిచయకర్త తమనం నాగేశ్వరరావు. అనంతరం పొలం కబుర్లు వింటారు. మరి ముందుగా విందాం ప్రకటించిన

0: అంశం పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు. ఈ అంశం గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం. పరిచయకర్త తమనం నాగేశ్వరరావు. కార్యక్రమం విందాం.
1: శ్రోతలకు నమస్కారం. పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం గాలికుంటు వ్యాధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15వ తేదీ నుండి ఈ నెల 15వ తేదీ వరకు నెల రోజుల పాటు గేదెలు ఆవుల కోసం ప్రత్యేకంగా ఈ గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతుంది. ఈ సందర్భంగా మన ఆకాశవాణి స్టూడియోస్లో ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ గారు మనతో పాటున్నారు. డాక్టర్ చైతన్య కిషోర్ గారిని అడిగి ఈ గాలికుంటు వ్యాధి లక్షణాలేమిటి, రైతన్నలు ఈ వ్యాధి లక్షణాలని పశువుల్లో ఎలా గమనించాలి, ఈ వ్యాక్సినేషన్ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి, ఇలా మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. డాక్టర్ గారు ఆకాశవాణి స్టూడియోస్కి స్వాగతం అండి.
2: ధన్యవాదాలండి నన్ను పిలిచినందుకు. మన శ్రోతలందరికీ కూడా నమస్తే.
1: డాక్టర్ చైతన్య కిషోర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నెల రోజుల పాటు ఈ టీకాల కార్యక్రమాన్ని చేపడుతుంది కదా సార్, అసలు ఈ గాలికుంటు వ్యాధి అంటే ఏమిటి, దీనివల్ల కలిగే నష్టాలు ఎంత తీవ్రంగా ఉంటాయి?
2: అంటే ఈ గాలికుంటు వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఇది మన లైవ్ స్టాక్ లో అంటే పశువుల్లో వచ్చే ఒక చాలా ఎక్కువ నష్టం, ఆర్థికంగా చాలా ఎక్కువ నష్టం కలగజేసే వ్యాధి అనమాట. అంటే పశువుల్లో కలిగే వ్యాధులన్నింటిలో కూడా అత్యంత నష్టదాయకం అయిన వ్యాధి ఇది. ఇది వైరస్ వల్ల కలుగుతుంది. ఇది గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, పందులు ఇట్లా ఏ పశువైనా సరే దానికి గిట్టెలు రెండుగా చీలి ఉంటాయో, క్లోవెన్ ఫుటెడ్ యానిమల్స్ అంటాం ఇంగ్లీష్ లో, అట్లా గిట్టెలు రెండుగా చీలి ఉన్న ప్రతి పశువుకి కూడా ఈ గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కొన్ని వైల్డ్ యానిమల్స్ కూడా ఈ గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా మనకి మన నెల్లూరు జిల్లాలో గేదెలు ఆవులకి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా టీకాల కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇది ఎందుకు చేస్తున్నామంటే మన ఈ వ్యాధి గనక సంభవించినట్లయితే ఆ వ్యాధిగ్రస్త పశువులో అత్యధిక జ్వరం వస్తుంది. ముందుగా జ్వరం వచ్చి డల్గా ఉండటం అంటే మేత మేయకుండా ఉండటము, మేత మేయలేని పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే దానికి నోటి లోపల పొక్కులు ఏర్పడతాయి, బ్లిస్టర్స్ అంటాము.
1: అంటే ఈ వ్యాధి సోకిన పశువులకి
2: నోటి లోపల పొక్కులు ఏర్పడటము, వాటి నుంచి నోటి వాటి వల్ల ఏంటంటే మేత తినటానికి చాలా ఇబ్బంది పడతాయి అన్నమాట, మన ఆవులైనా కానీ గేదెలైనా కానీ. అదేవిధంగా ఆ నోట్లో నుంచి తీగ లాంటి చొంగ కారుతూ ఉంటుంది, సెలైవేషన్ అంటాం. అదేవిధంగా గిట్టల్లో కూడా ఎక్కువ పశువుల్లో ఈ లక్షణాలు అంటే పుండ్లు పడే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట.
1: అలా మనం గుర్తించవచ్చు,
2: ఇలాంటి లక్షణాలు ఉన్న పశువుల్ని మనం గుర్తించి అది గాలికుంటు వ్యాధి అయి ఉండొచ్చు అని మనం గనక గమనిస్తే వెంటనే సమీప పశు వైద్యునికి లేదంటే మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కానీ మన పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఎవరికైనా సరే వెంటనే తెలియజేయాల్సి ఉంటుంది అన్నమాట, రైతులు ఎవరైనా ఈ లక్షణాలు గమనిస్తే.
1: అంటే ఎక్కువ అధిక జ్వరం ఉంటుంది, తర్వాత నోట్లో పొక్కులు కూడా ఉంటాయి.
2: అవునండి,
1: ఇవి రెండు మనం గమనిస్తే గనక
2: సెలైవేషన్
1: కూడా
2: తీగ లాంటి సొంగ కారుతూ ఉంటుంది,
1: కారుతూ ఉన్నప్పుడు గమనించి అంటే పశువు కూడా చాలా నీరసపడిపోతుంది.
2: కానీ ఈ ఈ వ్యాధి యొక్క లక్షణం ఏంటంటే మరణాలు అంత ఎక్కువ ఉండదు. మార్బిడిటీ అంటే ఒక గేదె నుంచి ఒక పశువు నుంచి ఇంకొక పశువుకి స్ప్రెడ్ అయ్యేది చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక ఊర్లో గనక ఈ వ్యాధి సంభవిస్తే ఆ ఊర్లో 100 పశువులు ఉంటే దాదాపు 80-90 పశువులకి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంటుంది. కానీ దాంట్లో మరణాలు మాత్రం చాలా తక్కువ ఉంటాయి, 1 వారం ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా పెద్ద పశువుల్లో. కానీ దూడల్లో మాత్రము ఈ వ్యాధిగ్రస్త పశువుల నుంచి తాగిన పాలు దానికి హార్ట్ అటాక్ కలగజేసే ప్రమాదం ఉండి దూడలు వెంటనే మరణాలు చెందుతాయి అన్నమాట. దూడల్లో
1: ఆ పాల ద్వారా వెంటనే దానికి వ్యాపించి
2: ఆ దూడకి ఆ వైరస్ పాల ద్వారా ఆ దూడ పొట్టలోకి వెళ్ళి దానికి హార్ట్ అటాక్ కలగజేసి అక్కడికక్కడే దూడలు వెంటనే మరణాలు సంభవిస్తూ ఉంటాయి.
1: అంటే పెద్ద పశువుల్లో మరణాలు తక్కువ ఉన్నప్పటికీ దూడల్లో మాత్రం చాలా ఎక్కువగా మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2: అలాగే గొర్రెల్లో కూడా, గొర్రెల్లో ఈ ఆవులు మేకలు ఆవులు గేదెల్లో వచ్చినంత తీవ్రంగా లక్షణాలు ఉండకపోయినా కూడా అంటే సొంగపడటము, నోట్లో నుంచి

0: పొక్కులు ఏర్పడటం ఇట్లాంటి లక్షణాలు లేకపోయినా గొర్రెల్లో కాళ్ళల్లో గిట్ల మధ్య కొంచెం పుండు లాంటి పరిస్థితి ఉంటుంది. మేకలు గొర్రెల్లో పిల్లలు మరణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎఫ్ఎండి లక్షణాలు పెద్ద గొర్రెల్లో లక్షణాలు తీవ్రత తక్కువగా ఉన్నా కూడా మేక పిల్లలు గొర్రె పిల్లల్లో మరణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట.
1: ఇక పందుల విషయానికి వద్దాం డాక్టర్ గారు, వీటిలో మనం ఎలా గుర్తించాలి?
0: పందుల్లో కూడా ఈ నోట్ల పొక్కులు, ఈ కాలిపుండ్లు, ఈ లక్షణాలు ఉంటాయి. వాటిల్లో కూడా పిల్లలు మరణాల్లో ఉంటాయి అన్నమాట. పంది పిల్లలు కూడా మరణాలు
1: ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. డాక్టర్ గారు, ఈ మేత తినకపోవటము, ఈ చాలా ఇబ్బందులు పడుతుంటాయి అంటున్నారు, తర్వాత చిన్న పశువుల పిల్లలు అయితే దూడలు ఎక్కువగా చనిపోతున్నాయి అంటున్నారు కదా, దీనివల్ల రైతులకి ఎంతవరకు నష్టం జరుగుతుంది?
0: మంచి ప్రశ్న అడిగారు. ఈ గాలికుంటు వ్యాధి వల్ల ప్రొడక్టివ్ లాసెస్ అంటాము, నష్టము చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వేరే జబ్బుల వల్ల ఒకవేళ గేదె కానీ చనిపోయింది అనుకోండి, ఆ గేదెకి ఇంక మేత మనం పెట్టం కాబట్టి దాని మీద మనం రైతు పెట్టే ఎక్స్పెండిచర్ ఉండదు. కానీ ఈ ఈ వ్యాధి లక్షణం ఏంటంటే, ముఖ్యంగా ఆ వ్యాధి సోకిన తర్వాత దాని జీవితకాలం పాటు కూడా, అంటే తర్వాత ఈతల్లో కూడా అది ఇచ్చే పాల దిగుబడి చాలా శాతం తగ్గిపోతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక రైతు దగ్గర ఉన్న గేదె ఈ ఈతలో 4 లీటర్లు ఇస్తుంది అనుకుందాం, అది తర్వాత ఈతకి 2 లీటర్లే ఉండొచ్చు, 1 లీటరే ఉండొచ్చు, అది దాని జీవితకాలం కూడా దాని ఉత్పాదకత తగ్గిపోతుంది అనమాట. కానీ అది తినే మేత అంతే ఉంటుంది, రైతు దాని మీద పెట్టే శ్రమ అంతే ఉంటుంది, దాని ఖర్చు అంతే ఉంటుంది.
1: పశు పోషణ విషయంలో రైతుకి అంతే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, కానీ మనకి తిరిగి వచ్చే సంపాదన మాత్రం చాలా
0: తగ్గిపోతుంటుంది.
1: అలాంటప్పుడు, అంటే ఒక రైతు దగ్గర ఒక 5-6 గేదెలో ఆవులో ఉన్నప్పుడు వాటికి ఒకదానికి వస్తే అన్నిటికీ వస్తుంది అంటున్నారు కదా, అంటే దాని వల్ల నష్టం చాలా ఎక్కువ మోతాదులో కంటిన్యూస్ గా చాలా సంవత్సరాల పాటు ఉంటుంది అట్లా. తర్వాత డాక్టర్ గారు, పాల ఉత్పత్తి కూడా బాగా దిగుబడి తగ్గిపోతుందా?
0: ఆ వీతిలో కూడా తగ్గిపోతుంది. ఆ జబ్బు వచ్చిన అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అప్పుడు చాలా తీవ్రమైన పాల దిగుబడి తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. అంతేవిధంగా అబార్షన్స్ కూడా అవుతాయన్నమాట. చూటి పశువుల్లో కనుక ఈ వ్యాధి సంభవిస్తే అబార్షన్స్ అవుతాయి, ఈసుకుపోవడం అంటారు, అంటే చనిపోయిన దూడను వేయటం అనేది, అట్లాంటి దూడలు కూడా ఉంటాయి. అదేవిధంగా తర్వాత ఆ నెక్స్ట్ ఈతకి, నెక్స్ట్ సంవత్సరానికి అది చూడు నిలిచే పరిస్థితి కూడా, దాని అవకాశాలు కూడా తగ్గిపోతుంటాయి అన్నమాట. ఇన్ఫర్టిలిటీ అంటాము, అట్లాంటి పరిస్థితి కూడా ఈ వ్యాధి వల్ల కలుగుతూ ఉంటుంది కూడా. కాబట్టి ఆ రకంగా కూడా రైతుకి నష్టదాయకం అవుతుంది. ఇట్లాంటి నష్టాలన్నిటితో కలిపి మన భారతదేశంలో ఒక అంచనా 20-25 వేల కోట్లు సంవత్సరానికి ఈ ఒక్క వ్యాధి వల్లే మన భారతదేశం నష్టపోతున్నదనేది ఒక అంచనా ఉంది.
1: దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల రూపాయలు రైతన్నలు నష్టపోతున్నారు. ఇక గొర్రెలు మేకల విషయంలో కూడా ఇలాంటి నష్టాలే సంభవిస్తూ ఉంటాయా? దాంట్లో కూడా
0: ఇలాంటివి ఉంటాయి. ముఖ్యంగా పిల్లల మరణాలు గొర్రెల మేకల్లో ఎక్కువ ఉంటాయి
1: అన్నమాట.
0: అంటే వాటి పాలు మనం తాగేది
1: ఉండదు, కానీ పిల్లలు పుట్టడం, నెక్స్ట్ వాటిలో పిల్లలు పుట్టడం కానీ,
0: పిల్లలు గొర్రెలు కాపర్లు ఎక్కువగా గొర్రెలు పిల్లల కోసమే మేపుతారు, ఆ పిల్లలు పెట్టే సంఖ్య కూడా తగ్గిపోతుంది.
1: ఆ విధంగా కూడా రైతన్నలకి నష్టం జరుగుతుంది. ఇక ఏదైనా కానీ, అంటే మనుషుల్లో కానీ జంతువుల్లో కానీ, ముఖ్యంగా పశువుల విషయమే తీసుకుంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఈ వ్యాక్సినేషన్ అనేలోకే, అంటే పాలిచ్చే పశువులు కావచ్చు, ఈ వ్యాక్సినేషన్ చేపిస్తే ఏమవుతుందో అనే భయాలు ఉంటాయి రైతులకు. చాలా మందికి అసలు తీసుకెళ్లాలంటేనే కాస్త భయపడుతూ ఉంటారు. ఈ అపోహలను మనం ఎలా తొలగించాలి?
0: మంచి అడిగారండి. ఇదొక పెద్ద సమస్యగా మాకు మా పశుసంవర్ధక శాఖకి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మా పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉచితంగా ఇంటి వద్దకు వెళ్ళి ఈ టీకాని వేయటానికి వెళ్ళినప్పుడు రైతులు కొంతమంది అపోహలు పెట్టుకుంటారు అన్నమాట. ఎలాంటివి అంటే, టీకా వేస్తే నా గేదెకి నా ఆవుకి జ్వరం వస్తుందని, అదొక అపోహ, అది పూర్తిగా అబద్ధం. టీకా వేయటం వల్ల ఎప్పుడూ వ్యాధి రాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను రైతులందరికీ మనవి చేస్తున్నాను. ఇంకోటి, టీకా వేస్తే పాలు తగ్గుతాయి అని మాకొద్దు, నువ్వు రావాల్సిన అవసరం లేదు మాకు అని చెప్పే రైతులు కూడా కొంతమంది ఉంటారు. మాకు టీకా వేయొద్దు, మాకు నువ్వు రావద్దు మా దగ్గరికి అని చెప్పేవాళ్ళు ఉంటారు. అది కూడా మీరు అట్లా ఒకరోజు తగ్గిందని పాలు, కొంచెం స్ట్రెస్ ఉంటుంది వ్యాక్సినేషన్ వల్ల, ఆ ఒకరోజు తగ్గిందని చెప్పి దానివల్ల కలిగే లాభాలు ఎంత అనేది మనం గుర్తించకపోవటం కరెక్ట్ కాదనేది నేను
1: వైరస్ వ్యాధి అంటు వ్యాధి చాలా వెంటనే వ్యాపించే వ్యాధి,
0: వెంటనే చాలా ఎక్కువ పశువులకు వ్యాపించే వ్యాధి. అందుకని ఇది వేయించుకోకపోతే మనం నష్టపోతాం. మనం వేయించుకొని పశువులు పాపులేషన్ లో ఉంటే ఆ వ్యాధి ఇంకా ప్రబలే ప్రమాదం ఉంటుంది. మనతో పాటు మన సమాజానికి, మన దేశానికి కూడా మనం నష్టం చేసిన వాళ్ళం అవుతాం మనం టీకాలు వేయించుకోకపోతే.
1: ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది చికిత్సకు సంబంధించిన విషయం కానే కాదు, చికిత్స రాకుండా

0: ఒక ప్రివెంటివ్
1: ప్రివెంటివ్ మెషర్
0: మెకానిజం అంటారు కదా దీనికి,
1: ప్రివెంటివ్ మెషర్.
0: అలాంటప్పుడు మాత్రమే దీన్ని మనం సురక్షితంగా పశువుల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇక ఈ NADCP 7వ దశ గణాంకాలు, జాతీయ లక్ష్యాలు గురించి మనం మాట్లాడుకుందాం డాక్టర్ గారు. ఇప్పుడు ఈ అత్యంత ఈ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుత ఈ టీకా కార్యక్రమాల వివరం గురించి మీరు మా శ్రోతలకు వివరిస్తారా?
1: ఖచ్చితంగానండి.
0: అంటే నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా
1: నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటాము. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా, 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ ద్వారా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి పశువుకి కూడా టీకా చేయాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తూ ఉన్నాము. మన జిల్లాలో సుమారు 646,088 గేదెలు మరియు 57,774 ఆవులు ఉన్నాయి. అందులో 541,650 డోసులు మనకు అందుబాటులో ఉన్నాయి ఈ రౌండ్లో. NADCP 7th రౌండ్లో ఇన్ని డోసులు అందుబాటులో పెట్టుకొని ఈ డోసులన్నీ వేయాలనే లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాము. అంటే వీటిల్లో మనము 4 నెలల లోపు వయసున్న దూడలకి, మరియు నిండు చూడి ఉన్న పశువులకి, మరియు జబ్బున పడిన అంటే అనారోగ్యంతో బాధపడుతున్న పశువులకి తప్ప మిగతా ప్రతి పశువుకి కూడా మనం టీకా వేయాలనే లక్ష్యంతో వెళ్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా ఈ ప్రతి రౌండ్ కూడా మనం అదే లక్ష్యంతో, దాదాపు మన రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్దేశించిన లక్ష్యాన్నన్నింటినీ అచీవ్ అవుతూ అన్ని వ్యాక్సినేషన్స్ చేస్తూ వెళ్తున్నాం. ఈ రౌండ్ కూడా చేస్తామని తెలియజేస్తున్నాం.
0: డాక్టర్ గారు, ఈ వ్యాక్సిన్ ఒకే డోస్ వేస్తారా లేకపోతే ఎట్లా వేస్తారు?
1: ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. వ్యాక్సినేషన్ అనేది అడల్ట్ యానిమల్స్ కి ఒకసారి చేస్తాము, కానీ దూడలకి, ఏ పశువుకైతే దాని జీవితకాలంలో మొదటిసారి గనక టీకాలు చేస్తుంటే దానికి 4 రోజుల లోపల ఇంకొక డోస్ వేయాల్సి ఉంటుంది అనమాట. దాన్ని బూస్టర్ డోస్ అని మనం అంటాము. అప్పుడే ఆ ఇమ్యూనిటీ అనేది మనకు కావలసిన లెవెల్స్లో దాని రక్తంలో యాంటీబాడీస్ అంటాం అనమాట, ఇమ్యూనిటీ లెవెల్స్ ఆ స్థాయికి చేరుకోగలుగుతాయి. ఇది కూడా నేను రైతులను కోరేది ఏంటంటే, ఈ రోజు ఈ ప్రోగ్రాం జరుగుతున్నంతసేపు ఎవరైతే మా సిబ్బంది వస్తారో వాళ్ళ చేత వేయించుకొని మళ్ళీ 4 రోజుల తర్వాత మా సిబ్బంది వచ్చినప్పుడు కూడా ఆ దూడలకి వాటితో పాటు ఏమన్నా లెఫ్ట్ ఓవర్స్ అంటే మిగిలిపోయిన పశువులు ఉంటాయి కదా, అప్పుడు అనారోగ్యంతో ఉన్నా, అప్పుడు చూడుతో ఉన్నా, వాటికి కూడా అప్పుడు 3 నెలల లోపల ఉండి తర్వాత 3 నెలలు దాటున్న పశువులు అయినా వాటికి కూడా టీకాలు బూస్టర్ డోస్కి వచ్చినప్పుడు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
0: డాక్టర్ గారు, ఈ గాలికుంటి వ్యాధి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ గత నెల 15 నుంచి ఈ నెల 15వ తేదీ వరకు చేస్తున్నారు కదా, దీని యొక్క లక్ష్యాలు ఇంకేమన్నా ఉన్నాయా?
1: ఈ గాలికుంటి వ్యాధి నివారణ కార్యక్రమాలు అండి, మన రైతుకి మంచి చేయటం అనేది ముఖ్య ఉద్దేశం అయితే, ఇది మన దేశానికి కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే మన దేశం నుంచి పాలు, పాల ఉత్పత్తులు ఎగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ అయితేనేమి మన GDPకి కానీ ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా ముఖ్యం. పాలు, పాల ఉత్పత్తులు, మాంస ఉత్పత్తులు, ఈ మాంస ఉత్పత్తులు కానీ పాల ఉత్పత్తులు కానీ మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ చేసుకునే దేశం ఏమడుగుతుందంటే, మీ దేశంలో FMD ఉందా లేదా అని ముందు ప్రశ్నిస్తారు. దానికి మనము మా దేశంలో FMD లేదు, వీఆర్ ఫ్రీ ఫ్రమ్ FMD అని చెప్పి మనం డిక్లేర్ చేసుకోగలిగితే అప్పుడు మన ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా మన పాల ఉత్పత్తుల్ని, మాంస ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే మన ఉత్పత్తుల యొక్క విలువ పెరుగుతుంది. అంటే ఈరోజు దూడ అమ్మే రేటుకి మనం అన్ని దేశాలకు గనక ఎక్స్పోర్ట్ చేసుకోగలిగితే దాని రేటు డబుల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఆ రకంగా మన దేశానికి కూడా మనం మంచి చేసిన వాళ్ళు అవుతాం, మన దేశ అభివృద్ధికి మనం తోడ్పడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని, మన దేశము ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. 2025 సంవత్సరానికి ఈ గాలికుంటి వ్యాధిని కంట్రోల్ చేయాలని, అదేవిధంగా 2030 సంవత్సరానికి ఈ గాలికుంటి వ్యాధిని పూర్తిగా మన దేశం నుంచి నిర్మూలించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ రకంగా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని మన నెల్లూరు జిల్లాలో ఉన్న ఆవులు మరియు గేదెలు పెంపకందారులందరికీ, మన రైతన్నలందరినీ కోరుకుంటున్నాను.
0: చాలా మంచి విషయాలు చెప్తున్నారు డాక్టర్ గారు. నిజంగా ఇది మనందరి భవిష్యత్తుకి, రైతన్నల భవిష్యత్తుకి, దేశ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఇక ఈ టీకా వేయించుకునే పశువుల యజమానులు ముఖ్యంగా ఏమేం విషయాలు గుర్తుపెట్టుకోవాలి?
1: ముఖ్యంగా వాటి లక్షణాలు గుర్తుపెట్టుకోవాలండి. గాలికుంటు వ్యాధి అంటే ఏంటి, ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, ఆ వ్యాధి లక్షణాలు గనక కనపడితే వెంటనే సంబంధిత అధికారికి తెలియచేయటము, అలాగే టీకాల కార్యక్రమం జరిగినప్పుడు టీకాలు తప్ప

0: కంపల్సరీగా వద్దనకుండా వేయించుకోవటము, అలాగే బూస్టర్ డోస్ కూడా దూడలకి రెండోసారి బూస్టర్ డోస్ ఏదైతే ఉంటుందో అది వేయించుకోవటము, ఇవన్నీ గుర్తుంచుకొని ఈ 7వ దశ NADCPని మనము ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
1: ఇప్పుడు జరుగుతున్న 7వ దశ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో రైతన్నలందరూ పాలు పంచుకోవాలని, వారి బాధ్యతగా వెటర్నరీ పశు సంవర్ధక శాఖ పశు వైద్యశాలలకు వచ్చి వ్యాక్సినేషన్ అంటే టీకాల కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ పశువులన్నిటికీ టీకాలు వేయించుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పశువులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చని, ఎలాంటి నష్టాలకు తావు లేకుండా పాడి పరిశ్రమలో ప్రగతిని సాధించవచ్చని ఆశిద్దాం. డాక్టర్ చైతన్య కిషోర్ గారు, చివరిగా మీరు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న పశుపోషకులు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ వ్యాక్సినేషన్ గురించి?
0: నెల్లూరు జిల్లాలోని రైతన్నులందరికీ కూడా, గేదెలు ఆవులు మేపుతున్న రైతన్నులు వాళ్ళందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, టీకాల కార్యక్రమం ఏదైనా సరే, గాలికుంటు వ్యాధి అవ్వచ్చు, పచ్చికి దొమ్మకి మనం వ్యాక్సినేషన్ చేస్తూ ఉంటాము, ఇట్లాంటి టీకాల కార్యక్రమాలు ఏదైనా, బీక్యూ బ్లాక్ క్వార్టర్ అనే ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధికి మనం వ్యాక్సినేషన్ ఆవుల్లో గేదెల్లో చేస్తాం, ఆవుల్లో ముఖ్యంగా చేస్తూ ఉంటాము, ఇట్లాంటి ఏ కార్యక్రమాన్నైనా సరే మన పశుసంవర్ధక శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మన ఇంటి వద్దకు వచ్చి ఉచితంగా చేస్తున్న కార్యక్రమాలని సద్వినియోగం చేసుకొని మన మా సిబ్బంది యొక్క శ్రమ, అలాగే మీ ఆర్థిక స్వావలంబన కోసం, మీ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా. అదేవిధంగా మనకి వ్యాధులు ప్రబలకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు, అంటే వ్యాధులు మనకి వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, పారాసైట్స్ ద్వారా కానీ ఇట్లా వ్యాధులు వస్తూ ఉంటాయి, మన పాకల్ని శుభ్రంగా ఉంచుకోవటము, పాక చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, నీరు నిల్వ లేకుండా చూసుకోవటము, ఈగలు దోమలు అట్లాంటివి వీలైనంత తగ్గించుకోవటము, ఇట్లాంటి బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించి మన పాడి పరిశ్రమని లాభదాయకంగా ఉంచుకోవాలని కోరుతున్నాను.
1: చాలా ధన్యవాదాలు సార్. డాక్టర్ చైతన్య కిషోర్ గారు మా ఆకాశవాణి స్టూడియోస్కి వాళ్ళు వచ్చి ఈ పశు సంవర్ధక శాఖ నిర్వహిస్తున్న గాలికుంటు వ్యాధి టీకాల నివారణ కార్యక్రమం మాకు వివరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆర్థిక స్వావలంబన కోసం, మీ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కార్యక్రమాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను ముఖ్యంగా. అదేవిధంగా మనకి వ్యాధులు ప్రబలకుండా ఉండేదానికి తీసుకోవాల్సిన బయోసెక్యూరిటీ మెజర్స్ అంటారు, అంటే వ్యాధులు మనకి వైరస్ ద్వారా కానీ, బ్యాక్టీరియా ద్వారా కానీ, పారాసైట్స్ ద్వారా కానీ ఇట్లా వ్యాధులు వస్తూ ఉంటాయి, మన పాకల్ని శుభ్రంగా ఉంచుకోవటము, పాక చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవటం, నీరు నిల్వ లేకుండా చూసుకోవటము, ఈగలు దోమలు అట్లాంటివి వీలైనంత తగ్గించుకోవటము, ఇట్లాంటి బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించి మన పాడి పరిశ్రమని లాభదాయకంగా ఉంచుకోవాలని కోరుతున్నాను.
1: చాలా ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు పశువుల్లో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణ టీకాల గురించి డాక్టర్ చైతన్య కిషోర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త తమనం నాగేశ్వరరావు గారు. తరువాతిగా కార్యక్రమంలో విందాం పొలం కబుర్లు.

చామంతి పూల సాగు గురించి తెలుసుకుందాం. చామంతిని ఎక్కువగా శీతాకాలంలో సాగు చేస్తారు. సాగులో ఉన్న చామంతి రకాలను గనక మనం చూసినట్టయితే, నక్షత్ర చామంతి అంటే చిన్న పూలు పూసే రకాలు, పట్నం చామంతి మధ్యస్థ పూలు పూసే రకాలు, ఇంకా పెద్ద సైజు పూలు పూసే రకాలుగా విభజించవచ్చు. చాలా రకాల రంగులు ఈ చామంతి పూలలో మనకి లభ్యమవుతూ ఉంటాయి. ముఖ్యంగా పసుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, బసంతి, కోవొకటి, ఎల్లో గోల్డ్, పూనం, రాయచూర్, అలాగే సిల్పర్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక చామంతిలో తెలుపు పూల రకాల విషయానికి వచ్చినట్టయితే, రత్లాం సెలక్షన్, బగ్గి, ఐఐహెచ్ఆర్ 6, పిఏయుబి 107,

పూర్ణిమ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఎర్రటి పూలు పూసే రకాల విషయానికి వచ్చినట్టయితే రెడ్ గోల్డ్ కో రెండు రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ చామంతిని సాగు చేయడానికి అనుకూలమైన వాతావరణం, నాటే సమయాన్ని గనక మనం చూసినట్టయితే చామంతి మొక్కలు పగటి సమయం ఎక్కువగా ఉన్నప్పుడు శాఖీయంగా మాత్రమే పెరుగుతాయి. పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటే చామంతిలో పూత బాగా ఏర్పడుతుంది. అందుకోసం జూన్ జూలై మాసాల్లో నారు మొక్కల్ని గనక నాటినట్టయితే నవంబర్ డిసెంబర్ జనవరి మాసాల్లో పూతకొస్తాయి. ఈ చామంతి సాగుకు తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఉదజన సూచిక 6.5 నుండి 7 మధ్య ఉంటే బాగుంటుంది. మురుగునీటి పారుదల సరిగ్గా లేనట్లయితే గనక మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. చామంతిని ప్రవర్ధనం చేయాలంటే పిలకల ద్వారానూ ప్రవర్ధనం చేయొచ్చు, అలాగే కొమ్మ కత్తిరింపుల ద్వారా కూడా ప్రవర్ధనం చేస్తారు. పూల కోతలైన తర్వాత ఫిబ్రవరి మార్చి నెలల్లో మొక్కల నుంచి పిలకల్ని కత్తిరించి నారుమడుల్లో నాటుకోవాలి. మొక్కలని కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేసుకుంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండి పూల నాణ్యత బాగుంటుంది. వేర్లు తొడిగిన పిలకల్ని జూన్ జూలై మాసాల్లో ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. తల్లి మొక్క నుండి లేత కొమ్మల చివరి భాగాన్ని కత్తిరించుకోవాలి. సుమారుగా 5 నుండి 7 సెంటీమీటర్ల పొడవుతో పూర్తిగా విచ్చుకున్న 3 ఆకుల్ని మాత్రమే ఉంచి మిగతా ఆకుల్ని తీసేసి ఈ కత్తిరింపుల్ని నారుమడుల్లో నాటుకోవాలి. ఇక చామంతిని నాటడం అలాగే ఎరువుల విషయానికి మనం వచ్చినట్టయితే మొక్కల్ని వరుసల మధ్య అలాగే మొక్కల మధ్య కూడా 30 సెంటీమీటర్ల ఎడం పెట్టి నాటుకోవాలి. దీనివల్ల ఎకరాకి 55,000 నుండి 60,000 మొక్కలు పడతాయి. నాటడానికి ముందు 1 ఎకరాకి 10 టన్నుల పశువుల ఎరువు, 60 నుండి 80 కిలోల నత్రజని, 30 నుండి 40 కిలోల భాస్వరం, అలాగే 60 నుండి 80 కిలోల పొటాష్ ని వేసుకోవాలి. వాతావరణాన్ని బట్టి అలాగే నేల తీరుని బట్టి కూడా నీటి యాజమాన్యాన్ని చేసుకోవాలి. నాటిన మొదటి నెలలో వారానికి 2-3 సార్లు, ఆ తర్వాత వారానికి 1 తడి ఇచ్చినట్టయితే సరిపోతుంది. చామంతి మొక్కలు పూలు పూసేటప్పుడు బరువుకి వంగిపోతూ ఉంటాయి. ఇలా జరగకుండా వెదురు కర్రలతో ఊతనివ్వాలి. నారు నాటిన 4 వారాల తర్వాత చామంతి మొక్కల తలలను తుంచేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల పూల దిగుబడి అధికంగా వస్తుంది, అలాగే పంట కూడా కొంచెం ఆలస్యంగా వస్తుంది. ఇక చామంతిలో హార్మోన్లని తప్పనిసరిగా వాడుకోవాలి. 100 ppm నాఫ్థలిన్ ఎసిటిక్ ఆమ్లాన్ని మొగ్గ దశ కంటే ముందుగా పిచికారీ చేస్తే పూతని కొంత ఆలస్యం చేయొచ్చు. 100 నుండి 150 ppm జబ్బరిల్లిక్ ఆమ్లాన్ని పిచికారీ చేస్తే 15 నుండి 20 రోజుల్లో త్వరగా పూతకొస్తుంది. ఇక జూన్ జూలైలో నాటిన మొక్కలు నవంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి వరకు కూడా పూత పూసి కోతలకొస్తాయి. ఒక పంట కాలంలో దాదాపుగా 10 నుండి 15 సార్లు పూలని కోసుకోవచ్చు. ఎకరాకి దాదాపుగా 5 నుండి 8 టన్నుల దిగుబడి వస్తుంది. పూల కోత తర్వాత చామంతి మొక్కల్ని నేలకి దగ్గరగా కత్తిరించి తడిచి కొంతవరకు సేంద్రియ ఎరువును గనక వేసినట్టయితే కత్తిరించిన భాగం నుండి పిలకలు వచ్చి మరలా వాటిని నాటుకోవడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా పంట తీసేసే ముందే కొమ్మ కత్తిరింపులు తీసుకుని నారుమడిలో పెట్టుకోవచ్చు. నారుమడిలో పెట్టే ముందు కొమ్మ కత్తిరింపులకు కార్బన్ డిజం 1 గ్రాము 1 లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నారుమడిలో నాటుకోవాలి. కత్తిరింపులకి వేర్లు బాగా రావాలంటే IBA 2500 ppm ద్రావణంలో కానీ సెరాడెక్స్ లో కానీ ముంచి నారుమడిలో నాటుకోవాలి. చామంతిలో సస్యరక్షణ విషయానికి కనుక వచ్చినట్టయితే ముఖ్యంగా పచ్చ పురుగు, ముడత, అలాగే ఆకు తొలిచే పురుగులు ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. పచ్చ పురుగు ఈ గొంగళి పురుగులు ఆకుల్ని అలాగే పువ్వుల్ని కూడా తిని నష్టపరుస్తూ ఉంటాయి. చామంతిలో ఈ పచ్చ పురుగుల నివారణకి మిథైల్ పెరాథియాన్ 1 మిల్లీలీటరు లేదా కార్బరిల్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకుని నివారించవచ్చు. ఇక ఈ చామంతిని ఆశించే మరొక పురుగు తామర పురుగులు. ఇవి గుంపులు గుంపులుగా చేరి రసాన్ని పీల్చేయడం వల్ల ఆకులు ముడతలు పడిపోయి ఎండిపోతాయి. దీనివల్ల పూలు కూడా వాడిపోయి రాలుతూ ఉంటాయి. చామంతిలో ఈ తామర పురుగుల నివారణకి డైమిథేట్ 2 మిల్లీలీటర్లు లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. చామంతిలో ఆకుమచ్చ తెగులు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆకుమచ్చ తెగులు చామంతిని ఆశించినప్పుడు నల్లటి లోతైన గుండ్రటి మచ్చలు ఆకుల మీద ఏర్పడడం వల్ల ఆకులు ఎండి

వడలిపోతాయి. ఈ ఆకుమచ్చ తెగులు నివారణకి మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి మొక్కలు అకస్మాత్తుగా వడలిపోయి చనిపోతూ ఉంటాయి. ఇది వేరుకుళ్ళు తెగులుగా మనం భావించాలి. దీనివల్ల ఆకులు ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. భూమిలో నాటిన కటింగులు కూడా కుళ్ళిపోతాయి. ఈ వేరుకుళ్ళు తెగులు నివారణకి మురుగునీరు నిల్వకుండా మనం ఏర్పాట్లు చేసుకోవాలి. బ్లైటాక్స్ 3 గ్రాములు లేదా క్యాప్టన్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలిపిన మందులో నేలని బాగా తడిపి తెగుల్ని అరికట్టచ్చు. 2 కిలోల ట్రైకోడెర్మా పశువుల ఎరువుతో కలిపి చివరి దుక్కులో వేసుకోవాలి. ఈ విధమైన యాజమాన్య పద్ధతులు కనుక మనం చామంతిలో చేసినట్లయితే చామంతిలో మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు తెలీదు తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
0: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
0: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. మరి ఈనాటి చిత్రసీమలో ముందుగా వినబోయే ఈ పాట మగధీర చిత్రం నుంచి. నిఖిత నిగమ్ ఎంఎం కీరవాణి ఆలపించిన సినీ గీతం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట విందాం.

0: వినాలనుకుంటున్నారా? అయితే మీ చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు. ఎలా అనుకుంటున్నారా? మొదటగా మీ సెల్ ఫోన్ లో ప్లేస్టోర్ యాప్ కి వెళ్ళాలి. అక్కడ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వెతకండి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ని డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన యాప్ ని ఇన్స్టాల్ చేయండి. సెట్టింగ్స్ లో కొత్త యాప్స్ ఇన్స్టాల్ కి పర్మిషన్ ఇవ్వండి. ఇంగ్లీష్ భాషను సెలెక్ట్ చేయండి. లైవ్ రేడియోకి వెళ్లి వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. అందులో ఆంధ్రప్రదేశ్ లో సింహపురి ఎఫ్ఎం చిత్రంపై క్లిక్ చేయండి. ఇప్పుడు ప్రత్యక్ష సింహపురి ఎఫ్ఎం నెల్లూరు కార్యక్రమాలు ఆనందంగా వినండి.
1: చిత్రసీమలో తరువాతిగా వినబోయే ఈ పాట ఊరు పేరు భైరవకోన. ఈ చిత్రం నుంచి సిద్ధ శ్రీరామ్ ఆలపించినటువంటి సినీ గీతం విందాం.

మీరు విన్న ఈ పాట మురారి చిత్రం నుంచి జిక్కి సునీత సంధ్య ఆలపించినటువంటి సినీ గీతం విన్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం మణిశర్మ. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను ఇప్పుడు మీరు వింటారు. మరి మీరు కూడా మీరు కోరినటువంటి సినీ గీతాన్ని వినాలి అనుకున్నట్లయితే 7901048415 ఈ నెంబర్కు వాట్సాప్ చేసేవచ్చు. మరి మెసేజెస్ చాలానే వచ్చాయి. మరి చదవబోయే ముందు అండ్ పాటలు వినబోయే ముందు ఒక ప్రకటన అయితే వినేసిద్దాం.

0: అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ఈనాటి హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలలో మరి మెసేజెస్ అయితే చాలానే వచ్చేసాయండి. ఓకే, ఫస్ట్గా మెసేజ్ చేసినటువంటి వారు, గుడ్ ఈవినింగ్, హలో వాట్సాప్ అభిరుచికి నమస్తే అంటూ మెసేజ్ చేశారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, గంగాధర్ శ్రీనివాస్, పున్న వెంకటేశం, శివకోటి శేఖర్. ఈరోజు బాలీవుడ్ నటి మనీషా కొయిరాల గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నటించినటువంటి చిత్రం క్రిమినల్, దీంట్లో నుంచి మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరుతూ ఉన్నారు. ఓకేనండి, మరి మీకోసం మీరు కోరినటువంటి

మీరు వింటున్నారు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను. ఓకే, తర్వాతగా మెసేజెస్ అయితే చాలానే ఉన్నాయండి. ఓకే, హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ మై డియర్ నెల్లూరు సింహపురి ఎఫ్ఎం ఆర్జే గారికి నమస్కారాలతో అంటూ మెసేజ్ చేశారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ నుంచి పాలెంపోలయ్య, మాకోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ మా కుటుంబ సభ్యులు, మా ఫ్రెండ్స్ కోసం, అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం అంటూ కూడా మెసేజ్ చేశారు. గుడ్ నైట్ బాబాయ్ అని కూడా చెప్పారు. ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి పాలెం పోలయ్య. ఓకే అండి. అండ్ అదేవిధంగా హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ సింహపురి ఎఫ్ఎం కేంద్రం, నెల్లూరు జిల్లా సంగం మండలం జెండా దిబ్బ గ్రామం నుంచి చొప్ప కుమార్, మస్తానయ్య, కుమారి, మౌనిక, సంపూర్ణమ్మ, వెంకటరమణమ్మ మా అందరి కోసం కూడా ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. కోవూర్ నుంచి ఇస్మాయిల్ ఎఫ్ఎం సర్దార్ జాకీర్ బాయ్ మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. అండ్ అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేశారు ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమరెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి, మరి మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. ఓకే అండి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఒక ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: తర్వాతిగా మెసేజ్ చేసినటువంటి వారు, హలో అభిరుచి సింహపురి ఎఫ్ఎం కేంద్రానికి నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అవేద, ఆయేష ప్రత్యేక అభినందనలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, అండ్ మరి ఒక మెసేజ్, కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మోరీ పొలం నుంచి పంతాడి శ్రీనివాసరావు, గంగా భవాని మా కుటుంబ సభ్యుల కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరారు. ఓకే అండి, మరి ఇంకొకటి మెసేజ్, సింహపురి ఎఫ్ఎం వారికి నమస్కారాలు అంటూ మెసేజ్ చేశారు. హలో అభిరుచిలో మా కొరకు శాంతి నివాసం చిత్రం నుండి సినీ గీతాన్ని వినిపించగలరు అంటూ మెసేజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకి రాజు. ఓకే అండి, మరి మీ అందరి కోసం డాడీ చిత్రం నుంచి ఈ సినీ

హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలను అయితే వింటూ ఉన్నారు. తర్వాతగా మెసేజ్ చేసినటువంటి వారు హలో హాయ్ నమస్తే అంటూ మెసేజ్, అండ్ ప్లీజ్ ప్లే సాంగ్ ఫ్రమ్ ద మూవీ మణశంకర వరప్రసాద్, ఓకే, ఫ్రమ్ ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మెసేజ్ చేశారు. ఓకే అండి. యాజ్ వెల్ మరి ఒక మెసేజ్, ఓకే ఓకే, మా కోసం ఒక సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు, వినిపించగలరు అంటూ బాలు బుచ్చి నుంచి మెసేజ్ చేశారు. ఎఫ్ఎం సింహపురి వారికి నమస్కారాలు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ అంటూ మెసేజ్ పెట్టారు. ఓకే అండి. అదేవిధంగా గుడ్ ఈవినింగ్ నమస్తే మేడం సింహపురి ఎఫ్ఎం వాట్సాప్ మెసేజ్ ఎనీ సాంగ్ అంటూ మెసేజ్ చేశారు. పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాల్, మా నేమ్స్ అయితే చదవండి ప్లీజ్ చదవండి అంటూ మెసేజ్ చేశారు. ఓకే అండి, మరి మీ నేమ్స్ అయితే చదివేశాను. అండ్ వన్ మోర్, మూసాపేట్ గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్, ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజి, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట్ నరేష్ నరేష్ గ్రామ ప్రజలందరి కోసం కూడా మెసేజ్ అంటూ. ఓకే అండి, మరి మీ అందరి కోసం కూడా ఈ సినీ గీతం అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ మణశంకర వరప్రసాద్ ఈ చిత్రం నుంచి శశిరేఖ.

தெரு பார்த்திகம், வாட்ஸ்அப் மெசேஜ். హాయ్ ఆకాశవాణి సింహపూర్ ఎఫ్ఎంకి గుడ్ ఈవినింగ్ అంటూ మెసేజ్ చేశారు ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్. ఈరోజు వాట్సాప్లో మేము కోరుకుంటున్నటువంటి పాటను ప్రసారం చేయగలరు అంటూ మెసేజ్ చేశారు. ఈ సాంగ్ని మా ఫ్రెండ్స్ కోసం వినిపించండి అంటూ ఫ్రెండ్స్ ఇస్మాయిల్, ఎస్ఎంఎస్ సర్దార్, ఎనుమడుగు మొహమ్మద్ రఫీ, పోలయ్య, అహోబిలం వెంకటేశ్వర్లు, కిరాణా, కోటి సుధాకర్, పూజారి ధనుంజయ్, జేసిపి మస్తాన్, తబల మస్తాన్ వంశీ సీనియర్, లేడీస్ టైలర్ రాంబాబు. ఓకే, మా అందరి కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ కోరుతూ ఉన్నారు. యాజ్ వెల్ మరి ఒక సినీ గీతం, మరి ఒక మెసేజ్. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్, టీ స్టాల్స్, అమీర్, చాబాషా హోటల్స్, బాబురావు, రవి, నటరాజ్, శివాపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్ మా కోసం కూడా సినీ గీతాన్ని ప్రసారం చేయగలరంటూ కోరారు. ఓకే అండి, మరి మీ అందరి కోసం ఈ సినీ గీతం ఫ్రమ్ సుస్వాగతం. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించినటువంటి ఈ సినీ గీతం

హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలను వింటున్నారు. మరి చివరిగా మెసేజ్, నమస్తే శుభ సాయంత్రం అంటూ మెసేజ్ చేశారు. మా కోసం సినీ గీతాన్ని ప్రసారం చేయగలరు అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, స్వాతి చినుకులు చిత్రం నుంచి సినీ గీతాన్ని వినిపించండి అంటూ కోరుతున్నారు. ఓకే అండి, మరి మీకోసం ఈ సినీ గీతం.

హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరినటువంటి సినీ గీతాలనైతే మీరు వింటున్నారు. మరి చివరిగా మీ అందరి కోసం ఈ సినీ గీతం, నా పేరు సూర్య, ఈ చిత్రం నుంచి.

0: మీరింతవరకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్నటువంటి సినీ గీతాలను విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదల నరసింహం. ముఖ్యాంశాలు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు రేపు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఈరోజు న్యూఢిల్లీలోని వాజ్పేయి స్మారక స్థూపం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కూడా ఉన్నారు. వాజ్పేయి శాశ్వతమైన వారసత్వం దేశానికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతదేశ పురోగతిలో వాజ్పేయి పాత్ర సాటిలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ సేవకు ఆయన తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ రాజనీతిజ్ఞుడని ప్రధానమంత్రి కొనియాడారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. చెన్నై సమీపంలోని కాటాన్ కులత్తూర్లో ఉన్న ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 22వ స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే ప్రయాణంలో దేశ యువత కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ సమయంలో భారతదేశం 100కి పైగా దేశాలకు టీకాలను సరఫరా చేసిందని, ఇది ప్రపంచ సంక్షేమం, మానవత్వం పట్ల దేశానికి ఉన్న నిబద్ధతను చాటి చెప్పిందన్నారు. ఉన్నత విద్యలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని సిపి రాధాకృష్ణన్ పేర్కొంటూ

0: Institute of Science and Technology has built an academic ecosystem. SRM's growing emphasis on strategic technologies such as artificial intelligence, quantum technologies, semiconductor research, robotics, biotechnology and sustainable development. These fields will shape the economics and the society's future.
1: భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ దేశాల నాయకులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కృతజ్ఞతలు తెలిపారు. మాల్దీవులు, నేపాల్, స్లోవేకియా, ఇజ్రాయిల్ అధ్యక్షులకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆయా దేశాలతో భారతదేశ భాగస్వామ్యం మరింత వృద్ధి చెందాలని, ప్రజల మధ్య స్నేహ బంధాలు మరింత బలపడాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. అదేవిధంగా భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గోస్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి సిద్ధాంతాలతో రాజీ పడని, అజాత శత్రువుగా మెలిగిన మహనీయుడని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. రాజస్థాన్లోని చిత్తూరుగఢ్ జిల్లా నింబహైరాలో ఈరోజు వాజ్పేయి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించి ప్రసంగించారు. ప్రధానమంత్రిగా వాజ్పేయి ఎప్పుడూ దేశమే ప్రథమం, నేషన్ ఫస్ట్ అనే భావనతోనే పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
2: पोखरण में पूरे विश्व के दबाव के सामने न झुकते हुए भारत को परमाणु शक्ति बनाने का काम अगर किसी ने किया तो हमारे अटल बिहारी वाजपेयी जी ने किया. रोड से जोड़ने का काम किया, स्वर्ण चतुर्भुज योजना से नेशनल हाईवे बनाए और सबसे बड़ा काम जनजाति कल्याण मंत्रालय बनाने की शुरुआत की.
1: యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షకు సంబంధించి 84 సబ్జెక్టుల ప్రొవిజనల్ ఆన్సర్ కీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈరోజు విడుదల చేసింది. ఆన్సర్ కీలపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 18వ తేదీ వరకు ఎన్టీఏ అవకాశం కల్పించింది. అభ్యర్థులు అధికారిక యూజీసీ నెట్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఆన్సర్ కీలను సవాలు చేయవచ్చు. ప్రతి అభ్యంతరానికి తగిన డాక్యుమెంటరీ ఆధారాలను జత చేయాలని పేర్కొంది. ఇతర మార్గాల ద్వారా సమర్పించే అభ్యంతరాలను స్వీకరించబోమని ఎన్టీఏ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాజస్థాన్లోని ఆల్వార్లో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో 17 జిల్లాల్లో రూపుదిద్దుకోనున్న 6453 అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, దేశాన్ని 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యంలో యువకులు, పేదలు, మహిళలు, రైతులను సాధికారత సాధించడం ఎంతో ముఖ్యమని అన్నారు. రాజస్థాన్లోని ప్రతి ఇంటికి అధిక దిగుబడినిచ్చే ఆవులు, గేదెల జాతులను చేరేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చడంలో పాడి పరిశ్రమ రంగానికి ఉన్న సామర్థ్యాన్ని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
2: 2047 మే భారత్ కో పూర్ణ వికసిత్ బనానా హై, యువా, గరీబ్, అన్నదాతా ఔర్ మహిళా కో తాకత్వాన్ బనానా పడే. किसानों को किसान सम्मान निधि, पशुपालकों के लिए 500 करोड़ की डेयरी की व्यवस्थाएं, युवाओं को नौकरी और माताओं के लिए, बहनों के लिए सरस डेयरी का एक्सटेंशन का काम आज भारतीय जनता पार्टी की सरकार ने किया है.
1: న్యూఢిల్లీలో ఈ నెల 18వ తేదీన 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. రేపు జరగనున్న బ్రిక్స్ పర్యావరణ వర్కింగ్ గ్రూప్, వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధిపై కాంట్రాక్ట్ గ్రూప్ సీనియర్ అధికారుల సమావేశం అనంతరం ఈ భేటీ జరగనుంది. బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశానికి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహిస్తారు. ఒకే ఆలోచనతో కూడిన చర్చల్లో పాల్గొనడానికి, ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకోవడానికి, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికగా ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ తెలిపింది. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ రేపు ప్రారంభం కానుంది. 17 సంవత్సరాల తర్వాత భారత్ ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యమిస్తోంది. భారత జట్టు తరపున పివి సింధు, లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి, త్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ పోటీల సందర్భంగా భారత క్రీడాకారిణి పివి సింధు పాత్రికేయులతో మాట్లాడుతూ,
3: PM sir said, you know, we want to make it happen. I think when you actually think about that vision that, you know, that you want to make it happen itself is a big thing. Now we all have to, like, you know, work backwards. We all have that vision. PM sir has that vision that, you know, wanting to make it happen. We have to improvise it in a right way. I'm hoping that, you know, that even we can do it. And I mean, we're not less in anything. So.
1: అరుణాచల్ ప్రదేశ్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అదేవిధంగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర ఒడిషాలో వరద ముప్పు తీవ్రమైందని, మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉండగా ఒడిషాలో పలు నదులు పరీవాహక ప్రాంతాలను ముంచెత్తుతుండటంతో 6 జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. శ్రీలంక, భారత్ జట్ల మధ్య గాలే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్ల నష్టానికి 460 పరుగులు చేసింది. 288 ఓవర్నైట్ స్కోరుతో ఈరోజు ఆటను ప్రారంభించిన భారత్ 7 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో రాణించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. విద్యార్థులు తమ విజ్ఞానం, నైపుణ్యాలు, ఆవిష్కరణలను దేశ నిర్మాణానికి ఉపయోగించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గత 12 ఏళ్లలో ప్రభుత్వం రైతులకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి కనీస మద్దతు ధరలను నిరంతరం పెంచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం నిలయంలో సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మా ప్రభాత ప్రసారంలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.